0: ఆయన్ని వెనకాల కూర్చోబెట్టి నువ్వు నడుపుతున్నావు అన్నమాట. భలే చూడముచ్చటగా ఉంటుంది.
1: అదేం కాదు, నా అసలు పేరులోనే ఉంది రాధ. నా పేరు రాధారమణి.
0: ఓహో,
1: ఇదిగో పెళ్ళైనప్పటి నుంచి ఈయనగారు నన్ను రమణి మణి అంటూ నా పేరు ముక్కలు చేసేస్తున్నారు.
2: నా అసలు పేరులోనే ఉంది కదా రాధా అని, మరి నీకెందుకు?
1: మా వారు అర్ధనారీశ్వరులండి బాబాయ్ గారు.
2: చాలా అన్యాయం ఇది మరి.
0: పర్వాలేదు లేవయ్యా, నువ్వు పూర్ణ పురుషుడివి నేను ఒప్పుకుంటున్నాను కదా.
1: స్నేహితులందరూ ఈయన్ని రాధా అని పిలుస్తున్నారు కదా.
2: అది వాళ్ళు సరదానే. అయితే
0: అది కాదల్లుడు, ఎవరైనా ఫోన్ చేసి నాకు రాధ కావాలి అన్నారనుకో, మరి అమ్మాయి కోపం రాదా?
2: చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలా అలవాటైంది మరి.
1: ఫోన్లో కూడానా?
0: అన్నట్టు ఫోన్ అంటే గుర్తుకొచ్చిందర్రా, నీ ఇంటికి టెలిఫోన్ వచ్చిందట, మరి నంబర్ నాకు ఇయ్యలేదేమి? నాకు ఫోన్ లేదనా?
2: అబ్బే బెబ్బే, అదేం కాదండి.
0: మరి నాకు టెలిఫోన్ నంబర్ ఎందుకు అంటామో? ఇక్కడ ఇంట్లో ఇంకెవరు లేరు కదా, నాకేమైనా అయితే నీకు ఫోన్ చేయొచ్చని, అవసరమైన ఏర్పాట్ల కోసం. అది అల్లే ఆఖరిది.
2: ఆహా, ఆ ఏర్పాట్లన్నీ అప్పటికప్పుడు చేయాలంటే కుదరదు, నాకు ఒక రోజు ముందుగా ఫోన్ చేయాలి.
0: అమ్మాయి ఒకరోజు ముందేలా చెప్తాం.
1: ఏమిటా మాటలు, పెద్దవారితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు.
2: నీకు తెలుసులే మహా.
1: బాబాయ్ గారు, ఈ వయసులో మీరింత ఆరోగ్యంగా చలాకీగా ఉన్నారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆరోగ్యానికి కీలకం ఏమిటో కాస్త చెప్పండి.
0: విను, ఒకటి, అనవసరమైన విషయాలతో బుర్ర పాడు చేసుకోకుండా ఖాళీగా ఉంచుకోవడం. రెండోది, అదిగో అక్కడ చూడు, బల్ల మీద
1: తెల్లటి సీసాలు,
2: వాటిలో మజ్జిగ పోసారేమో.
0: అవును, మజ్జిగను మించిన అమృతం లేదు అని మా మేనత్త చెప్తూ ఉండేది. నేను అదే చెప్తున్నాను, పుష్కలంగా మజ్జిగ తాగుతూ ఆవిడ 94 ఏళ్ళు బతికిందయ్యా. ఎవరు దిష్టి కొట్టకపోతే ఆవిడ 100 ఏళ్ళు బతికేదే, నాకింకా 80 దాటలేదు కదా.
2: ఆహా, ఏం చెప్పారు గురుగారు, ఉత్సాహం అంటే మీదేనండి, ఆత్మవిశ్వాసం అంటే అలా ఉండాలి.
1: ఆ గోడల మీద చాట్లు చూస్తుంటే మీరిక్కడ వయోజన విద్యా కేంద్రం నడుపుతున్నట్టు అనిపిస్తోంది, నిజమేనా?
0: నిజమే. చుట్టుపక్కల గుడిసెల్లో ఉండే ఆడవాళ్ళు ప్రతిరోజు మా ఇంట్లో పంపు దగ్గరికి నీళ్ళ కోసం వస్తూ ఉంటారు. మీరు ప్రతిరోజు 3 గంటలకు వచ్చి నా దగ్గర కూర్చొని చదువు నేర్చుకునేటట్లయితేనే గేటు తాళం తీసి నీళ్లు పట్టుకొనిస్తాను అని ఓ షరతు పెట్టానర్రా. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు.
2: ఓహో, అద్భుతం, అమోఘం, మీ ప్రతిభకు జోహాలు సార్.
0: ఆకాశానికి ఎత్తే ఎక్కువ రెక్కలాడక కింద పడిపోతాను. చూడు, నేలలో పాతిన విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టు అవుతుంది, ఆ చెట్టుకు కాయలు కాసి పళ్ళు పండి బోలుడు విత్తనాలు పుడతాయి, మళ్ళీ అందులోంచి మళ్ళీ చెట్లు మొలుస్తాయి. అలాగే ఒక విత్తనంలోంచి నేను చెట్టై పెరిగాను, ఈ చెట్టు విత్తనాలతో మరెన్నో చెట్లు మొలవాలి కదా.
3: నమస్కారం అయ్యా.
0: రా రా పున్నయ్య, సమయానికి వచ్చావు, ఇలా వచ్చి కూర్చో. వీడు మనవాళ్లేలే.
3: నమస్కారం అమ్మా. అయ్యా నమస్కారం.
0: పున్నయ్య, వీళ్ళకి నిన్ను నువ్వే పరిచయం చేసుకో.
3: నాదే ఉందయ్యా, అంతా మీ దయా.
0: అది కాదు, అసలు కథ చెప్పు.
3: అలాగే సార్, ఈ పెద్దయ్య గారికి నేను చాలా ఎండ్ల సంది పాలు పోస్తున్నా.
0: ఓహో,
3: చిన్నప్పుడు ఏం చదువుకోలే, మాకు బర్రెలున్నాయి ఆవులున్నాయి, సైకిల్ దొక్కుడు నేర్చినాక బస్తీలలో పాలు పోసుడు షురూ చేసిన. ఈ అయ్యగారు ఒకసారి ఏమన్నారు కదా, పున్నయ్య రేపటి నుంచి అందరికీ పాలు పోసినాక చివరికి ఇడికి రమ్మన్నారు. ఎందుకో నాకు ఎరక లేకుండే అట్లనే కడాకు వచ్చి పోస్తుండే. పాలు పోసినాక దినాం గంట గంటన్నర ఈమె కూసోబెట్టి అక్షరాలు దిద్దబెట్టిర్రు, గుణింతాలైనాక లెక్కలు చేయించిర్రు, పుస్తకాలు పట్టించిర్రు, పత్రికలు చదివిచ్చిర్రు. ఈ అయ్యగారి పుణ్యం వల్ల నేను కొత్త మనిషినైనా, నా పనులని సొంతంగా చేసుకుంటూ వ్యాపారం పెంచుకున్నా.
2: చాలా బాగుందయ్యా, ఎంతకాలం నేర్చుకున్నా ఏమిటి?
3: 6 నెలలు కొంచెం కష్టపడినా సారు, అటెనక అంత సులువైంది. ఇప్పుడు దినాం పత్రికలు చదువుతా, కథలు నవలలు చదువుతా, ఇప్పటికీ అయ్య దగ్గర కొత్త కొత్త సంగతులు నేరుస్తూనే ఉన్నా.
1: చాలా బాగుంది.
3: ఇంకొకటి ఉందమ్మా, ఇంగ్లీష్ నేర్వాలని మనసు అవుతున్నది.
1: దానికేం భాగ్యం, అయ్యగారు 6 నెలల్లో నేర్పిస్తారు.
0: చెప్పడం మర్చిపోయాను, రేపటి నుంచి మొదలు పెడతా, ముహూర్తం పెట్టాను.
3: అలాగయ్యా, మంచిదయ్యా, 10 కొట్టే వరకల్లా వస్తా, ఇకనే పోతా.
1: మంచిది. బాబాయ్ గారు లాంటి వాళ్ళు పేట పేటకు ఒక్కరుంటే చాలు, 6 నెలల్లో అందరికీ చదువు వస్తుంది.
0: అదిగో అదిగో, పొగడతల్లో మీ ఆయన్ని మించిపోవాలని చూస్తున్నట్టున్నావు.
2: ఇవ్వరావణి,

0: నీకు చెప్పలేదేమో, ఈ గురువుగారు క్షుణ్ణంగా నేర్చింది, కాలేజీలో పిల్లలకు 30 ఏళ్ళు నేర్పింది రసాయన శాస్త్రం. అంటే నీకు తెలుసా?
1: చాలండి వెటకారం, కెమిస్ట్రీ అంటేనే కాని నాకు తెలియదనా?
0: ఆగాగు, అంతలా పాపం తెచ్చుకోకు. ఆ రోజుల్లో రాగిని బంగారంగా మార్చే రస విద్యను గురించి చాలా మంది గొప్పగా చెప్పుకునేవారట. దాని గురించి ఈయన చాలా పుస్తకాలు చదివారు, చాలా పరిశోధన చేశారు. ఆ శ్రమ ఎంతవరకు ఫలించిందో నాకైతే తెలియదు.
2: ఇందులో పెద్ద దాపరికం ఏముందో చూస్తున్నావు కదా. నేను పరిశోధించిన రస విద్య వేరు, నేను సాధించిన రస విద్య వేరు. మన వెతుకులాట మొదలైంది అంటే మన రీసెర్చ్ ఆల్కెమీతో. రాగిని బంగారంగా మార్చే ప్రక్రియ ఉండడం ఖాయము అని మా గురువుగారు చెప్పారు. ఒక బైరాగ ఆ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఆయన చూశారట కూడా. ఆయనలాగే మేము కొన్ని ప్రయోగాలు చేశాం, కానీ దాని రహస్యం ఆయనకి పట్టుబడలేదు, మాకు పట్టుబడలేదు.
0: అది ఒక రకంగా మేలే అయింది.
1: అందులో కూరుకుపోతే ఇక సంఘము లేదు, సేవ లేదు.
2: రాగిని బంగారంగా మార్చే విద్య పట్టుబడకపోతే పీడ పోయింది, కానీ మట్టిని మనిషిని బంగారంగా మార్చే రస విద్యను పట్టుకున్నానయ్యా. ప్రయోగాలు చేశాను, నిరుత్సాహం కలిగినా నిరాశ ఆవరించినా కుంగిపోలేదు, పట్టిన పట్టు విడవలేదు.
1: అందుకేగా అనుకున్నవి సాధిస్తున్నారు.
2: నా చుట్టుపక్కల వాళ్ళ సమస్యలన్నీ నా సొంత సమస్యలే అనుకున్నాను. మన సంగతి తెలుసుగా, అనుకున్నాక అమల్లో పెట్టడానికి ఇక ఆలస్యం ఉండదు. లేడికి లేచిందే ప్రయాణం. ఇంట్లో ఉన్నవి చాలవా, నిశ్చింతగా ఉండక ఈ బెడదంతా ఏమిటి అనేది మా ఇల్లాలు. నాతో గిల్లి కజ్జాలు పెట్టుకునేది, అలిగి ఆశ్రమానికి వెళ్ళిపోతానే బెదిరించింది. సరే శుభం అన్నాను, వెళ్ళిపోయింది. నెల నెలా నా పింఛన్లోంచి సగం డబ్బు పంపుతూనే ఉండాలే.
1: పాపం, అక్కడ మాత్రం ఆవిడకి ఏం తోస్తుంది?
2: ఇక నా కొడుకుల సంగతి ఎలా ఉంది? వాళ్ళకి పట్టణంలో డబ్బు అవసరాలు చాలా ఉన్నాయిట. ఉన్నదంతా ఇప్పుడే మంచేమన్నారు.
1: అవునా?
2: అంటే నేను బతికుండగానే బిందెలు చెంబులతో సహా పంచిచ్చేశాను. మళ్ళీ వాళ్ళు ఇటువైపు తొంగి చూస్తే ఒట్టు. రావాలి అంటే రాకపోవాలి, ఖర్చులు ఎవరు ఇవ్వరు కదా.
0: ఏమిటి సార్, ఇది చాలా అన్యాయం. సొంత కొడుకులకు కూడా టీఏడిఏ ఇవ్వాలా?
2: కాలమయ్యా, ఇక నేనంటావా, నా ఒక్కడి కోసం ఒక్క పూట వంటకి ఎంత కావాలి? ఎంతసేపు పడుతుంది? నా వంట గిన్నెలు నేనే తోముకుంటాను, నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. నా సత్తువు మీద నాకు నమ్మకం ఉంది, నా శరీర శ్రమ మీద నాకు గౌరవం ఉంది. కనుక కృష్ణమూర్తి
0: సార్,
2: ఓ రాధా కృష్ణమూర్తి
0: చెప్పండి సార్.
2: నువ్వేం అనుకోకు, నేను ఇప్పట్లో నా ఆఖరి ఏర్పాట్ల కోసం టెలిఫోన్ చేస్తానన్నాను కదా, ఆ టెలిఫోన్ కాదు ఇంత వేగం రాదు, నువ్వు దానికోసం ఎదురు చూడకు.
1: మరో 25 ఏళ్ల పాటు బాబాయ్ గారి దగ్గర మేము ఈ మాట వింటూ ఉండాలి.
0: సార్ గురువు గారు మరి ఇక మాకు సెలవిచ్చండి.
2: ఎండలో ఏం వెళ్తారర్రా, కిచిడి వండి పెడతాను, కాసేపు విశ్రాంతి తీసుకుని చల్లబాటు వేళ వెళ్ళండి.
1: ఇప్పుడు కాదండి బాబాయ్ గారు, మరో మాట వస్తాం.
0: మిమ్మల్ని మాత్రం ఒంటరిగా వదలం సార్.
2: ఒంటరితనమా?
0: అదే సార్. అయ్యా, మీరు ఎప్పుడు ఒంటరిగా లేరని నాకు తెలుసు. ఈ ఇంట్లో ఉండేవారు ఒక్కరే అయినా ఈ బస్తీ అంతా మీ కుటుంబమే సార్.
1: చాలా పెద్ద సంసారం.
0: మట్టి మనిషిని బంగారంగా మార్చి రస విద్యాసంగమే మీ తపస్సు. మీ మేనత్త గారి మాట ఏమైనా ఈ మజ్జిగ టానిక్తో మీరు తప్పకుండా సెంచరీ కొడతారు సార్.
2: కొడితే కొడతాను, కానీ ఇన్ని కబుర్లు చెప్పి మొత్తానికి నీ టెలిఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చేవి కాదు.
0: ఇంకా ఎందుకు సార్?
2: నేను సెంచరీ కొట్టడానికి నాకు ఇంకా చాలా టైం ఉంది అనుకో, కానీ అప్పటిదాకా నీ యోగక్షమార్దనుకుంటూ ఉండదు.
1: మీ వేళాకోళానికి ఏం గాని ఈ కార్డు మీ దగ్గర ఉంచండి బాబాయ్ గారు, దీని మీద మా ఫోన్ నెంబర్ అడ్రస్ ఉన్నాయి, ఇక వెళ్ళొస్తాం.
2: అమ్మా చూసావుటో అల్లుడు, నా నోరు ఎలా మూయించిందో.

ఇంతవరకు మీరు పలకరింపు నాటిక విన్నారు. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ఆహ్వానం ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాడిన పాట.

பிரஜா தெய்வமே.

0: ఇది ఇల్లా అల్లకడా
1: కాపురం ఉండే ఇల్ల చాపల మార్కెట్
0: ఏడు వచ్చిన తల్లిదండ్రుల
2: చీల్చి ఆ తర్వాత దేవుడి చండాడేసి పూడ్చిపెట్టడం జరగబోతోంది.
0: గుర్తులేదన్నా.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: Anubhav's Institute of Technology for Women's in Autonomous College, KTPS Road, Palvancha. Jilla Lone Ekaika Mahila Engineering Kalashala. Diploma BTech Kursul Tho Patu Hostel Saukaryam. Nanyamaina Vidya 100% Placement. Mee Ammayala Ujjwala Bhavishyattuki Surakshitamaina Best Choice. Call Cheyandi 9246907407.
3: Ippudu Nandi Adrushyavantulu Chitram Nunchi PCC Lo Padina Pata.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఎయిర్ ఫోర్స్ క్యాట్ ద్వారా 2026 వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన జారీ చేయబడింది. ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయింగ్, గ్రౌండ్, టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచుల్లో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ గేట్ స్కోర్ ద్వారా కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షే కామన్ అడ్మిషన్ టెస్ట్, ఏఎఫ్ క్యాట్. ఈ ఉద్యోగస్తులకు ఫ్లయింగ్ ఆఫీసర్ క్యాడర్లో లెవెల్ 10 నియామకం ఉంటుంది. వీరికి 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల వేతనం శ్రేణి, దాంతోపాటు ఇతర అలవెన్సులు కూడా అందుతాయి. వీటికి అదనంగా బ్రాంచి, విధి నిర్వహణ, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, టీఏ, టెక్నికల్ అలవెన్స్, ఇన్సూరెన్స్, క్యాంటీన్, వైద్య సౌకర్యాలు తదితరాలు కూడా అందుబాటులోకి వస్తాయి. మొత్తం 304 పోస్టుల పైచులకు ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. ఫ్లయింగ్ పురుషులకి 30, మహిళలకి 5 ఖాళీలు. గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్, ఫ్లయింగ్ తదితర విభాగాల్లో ఖాళీల వివరాలు వెబ్సైట్లో పొందుపరచబడ్డాయి. సిడిఎస్ఈ ఖాళీల్లో 10% పీసీ కింద, ఏఎఫ్ క్యాట్లో 10% ఖాళీలను ఎన్సీసీ కింద భర్తీ చేస్తారు. కనీసం 50% మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ మాధ్యమంలో పాస్ అయి ఉండాలి. దీంతోపాటు కనీసం 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత లేదా కనీసం 60% మార్కులతో బీఈ, బీటెక్ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ ఈ ఉద్యోగస్తులకు కనీసం 50% మార్కులతో ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు సంబంధిత బ్రాంచ్లో బీఈ, బీటెక్ లేదా తత్సమానమైన కోర్సు పాస్ అయి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్ పోస్టులకు కనీసం 50% మార్కులతో ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్ పాస్ అయి ఉండాలి. కనీసం 60% మార్కులతో 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల డిగ్రీ పాస్ అయి ఉండాలి. అకౌంట్స్ బ్రాంచ్కి కనీసం 60% మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి. బీకామ్ లేదా సిఏ, సిఎంఏ లేదా సిఎఫ్ఏ లేదా తత్సమానమైన కోర్సు కూడా పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్, మెటీరియాలజీ తదితర విభాగాల్లో వేర్వేరు అర్హతలు కూడా ఉన్నాయి. వయసు విషయానికి వస్తే ఫ్లయింగ్ బ్రాంచ్, ఏఎఫ్ క్యాట్, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు 2027 జూలై 1 నాటికి 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అంటే 2003 జూలై 2 నుంచి 2007 జూలై 1 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి 26 సంవత్సరాల వరకు సడలింపు అనేది లభిస్తుంది.

0: ఉంది. గ్రౌండ్ డ్యూటీ పోస్టులకు 2027 జనవరి 1 నాటికి 20 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అంటే 2001 జూలై 1 నుంచి 2007 జూలై 2 మధ్య జన్మించిన వారై ఉండాలి. అభ్యర్థులు అవివాహిత పురుష మహిళా అభ్యర్థులై ఉండాలి. జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు ఉంటుంది. ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు జవాబుకు 1 మార్కు కోత అనేది విధించబడుతుంది. జవాబు గుర్తించని వాటికి 0 మార్కులు ఇస్తారు. స్టేజ్ 1, స్టేజ్ 2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా తుదిగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 2027 జూలైలో శిక్షణ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఇవ్వబడుతుంది. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ బ్రాంచ్లకు 62 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ వారికి 50 వారాల పాటు శిక్షణ ఇవ్వబడుతుంది. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ గేట్ స్కోర్, ఏఎఫ్ క్యాట్ స్కోర్ ద్వారా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://afcat.cidac.in https://afcat.cidac.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. మీ దరఖాస్తులు ఆన్లైన్లో చేరడానికి ఆఖరు తేదీ జూన్ 19, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: మాకు ఫోన్ చేయండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు విని ఆనందించండి. మరి మాకు చేయవలసిన ఫోన్ నెంబర్లు ఏంటంటే 0874 4 4 ఇది ఎస్టీడీ నెంబర్, 2950 3 8 మరొక నెంబర్ 2950 3 9, 0874 2950 38 2950 39 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు విని ఆనందించండి. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ బాబు సింగ్, శ్రీ సుమన్ గారు. మరి మీతో ముచ్చటిస్తూ మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్ల. మరి పాటలు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా ఫోన్లో చేతులు పట్టుకొని ఫోన్ నెంబర్లు కొడుతూనే ఉండండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు వినడానికి రెడీగా ఉన్నారనుకుంటున్నాను. మరి మొదటి శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరైనా మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కట్ల సతీష్ గారు. చెప్పండి సతీష్ గారు, ఏ సినిమా పాట కావాలి?
1: మాకు దళపతి సినిమాలో దాంట్లో సుందరి మీడియన్ అంట, ఇదే పాట మన మనశంకర్ వరప్రసాద్ లో చిరంజీవి గారు నయనతార వాళ్ళు మీట్ అయినప్పుడు ఇదే సాంగ్.

0: చెప్పండి. సినిమా కూడా మొత్తం ఒకసారి తమిళలో వస్తే ఒకసారి తెలుగులో వస్తుంటది, వచ్చిన గ్రహంలో తర్వాత తెలుగులో గుర్తిస్తూ ఉంటది. సినిమా కూడా చాలా బాగుంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ గా.
1: ఓకే ఓకే, దళపతి సినిమా నుంచి పాట కావాలి మీకు.
0: సార్ వింటున్న వారందరి కోసం అయితే చిన్న విషయం ఏంటంటే సార్, జియో ఫోన్లు చేస్తామంటే కొద్దిగా సైలెంట్ ఉంటుంది, కానీ కొద్దిగా అది టెక్నికల్ వారిని కొద్దిగా సరిచేయమని చెప్పాలి సార్.
1: అది లైన్ లో అండి, టెక్నిక్ ఎక్కడ ఏం లేదు మా దగ్గర. అది కొన్ని మరి కొంతమంది ఫోన్లు పనిచేస్తున్నాయి, కొంతమందికి జియో వాళ్ళు కూడా.
0: ఇప్పుడు నేను ఎయిర్టెల్ నుంచి చేస్తున్నాను, జియో మన జియో నుంచి చేస్తేనేమో ఏం రింగ్ అవ్వట్లేదు, సైలెంట్ ఉంటుంది, కాబట్టి కొద్దిగా.
1: ఓకే ఓకే, మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఓకే, మీరు అడిగిన మీ పాటలు వినిపిస్తున్నాను వినండి మరి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: శ్రోతలు మీ మాటతో పాటు కార్యక్రమం వింటున్నారు. మరో శ్రోతలు ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. ఎవరండి మాట్లాడితే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మారవైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్ సార్.
0: లక్ష్మీదేవిపల్ నుంచి, ప్రశాంత్ నగర్ నుంచి మారవైన శ్రీనివాసరావు గారు. చెప్పండి శ్రీనివాసరావు గారు, మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు, ఎవరికి వినిపిస్తాం అనుకుంటున్నారు?
1: 20వ శతాబ్దం సినిమాలో

0: నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం, నీయదవీనపై మన కదవీనగా అనురాధాలు రాగాని కానా నూరెల పొందాని కానా. ఈ పాట వేయండి సార్.
1: చాలా బాగా పాడారండి. మొత్తం పాట పాడతారా?
0: లేదు సార్, మీరు ఇంకేం ఇవ్వ,
1: అంతేనా? ఓకే, మీ పాట వినిపిస్తుంది.

0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడ చెర్రిగడ్డ నుంచి మాట్లాడుతున్నా సార్. నా పేరు రాధాపాసి.
0: రాధాపాసి గారు, ఏ పాట విందాం అనుకుని మరి ఫోన్ చేస్తున్నారు? చాలా కష్టపడి రామ్ రాబర్ట్ రహీమ్. ఓకే, ఏ పాట? బోల్డ్ ఉన్నాయి, దాని ఆరు ఏడు పాటలు ఉన్నాయి. ఓకే చెప్పండి.
1: ముగ్గురు కలిసి ఒకటయ్యారని పాట, హిందీలో మీరు చెప్పాలి నాకు.
0: తీన్ ఆద్మీ మిల్కే గానాగారై.
1: ఓకే ఓకే, వేరే తీరకు వెళ్ళి సార్ ఒక గానా.
0: అచ్చా సునో.
1: అచ్చా సార్.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. శ్రోతలు చేయవలసిన ఫోన్ నెంబర్ చెప్తాను, 0844-08744-295038. ఈ నెంబర్లకు 295039 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. మీకు నచ్చిన మీరు మెచ్చిన సినిమా పాటలు విని ఆనందించండి. మరి మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాల్వంచి నుంచి షీటింగ్ మాట్లాడుతున్నా. హౌ ఆర్ యూ సార్?
0: ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ?
1: ఐఎమ్ ఆల్సో సూపర్ ఫైన్ సార్.
0: ఓకే మేడం, చెప్పండి, ఏ పాట విందామని మరి కాల్ చేశారు?
1: నిన్నే పెళ్ళాడుతా మూవీ నుంచి ఏదైనా మంచి పాట పంపించండి.
0: ఓకే, నిన్నే పెళ్ళాడుతా, ఏ పాట కావాలండి? నిన్న 5 పాటలు, 6 పాటలు ఉన్నాయి
1: సార్.
0: 6 పాటలు దీనిలో, ఏ పాట కావాలి అంటున్నాం?
1: ఏదైనా మంచి పాట వినిపించండి.
0: ఓకేనండి, మరి మీరు
1: శ్రోతలు
0: చెప్పండి.
1: శాంత సంపత్ కుమార్, షారోన్ ఆరోన్, సునీల్ కుమార్, అరుణ, శ్యామిలి.
0: ఓకేనండి, మీరు అడిగిన మీ పాట వినిపిస్తుంది, ఎటో వెళ్ళిపోయింది మనసు అనేది, ఆ పాట వినిపిస్తున్నా వినండి.
1: ఓకే,
0: థ్యాంక్ యూ.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: కొత్త కార్ గెలుచుకునే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు మొద్దు.
1: ఏంటి?
2: ఇలాంటి పాపాస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
4: అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

0: ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: శ్రోతలు మీ మాటతో పాటు కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోతలైన ఉన్నారు. హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కోనవారిపల్లి నుంచి ఈశ్వర్ యాదవ్ గారు. బాగున్నారా? చెప్పండి, ఏ పాట వింటారు? నేరం నాది కాదు ఆకలిది జన్మించి మంచిని సమాజం. సరే సరే, మీ పాట వినిపిస్తాను వినండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. హలో,

0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను శ్వేతనగర్ మండలం సీతమీట బంజార్ నుంచి బద్రు మాట్లాడుతున్నాను సార్.
0: బద్రు గారు చెప్పండి. బద్రు గారు, ఏ సినిమా పాట విందాం అనుకుంటున్నారు? ఇలా
1: శివంజీ బృందావన కాలనీ నుంచి తలచి తలచి చూసిన పాట ఏంటి సార్?
0: శివంజీ బృందావన కాలనీ నుంచి
1: తలచి తలచి చూసిన.
0: ఓకే ఓకే, మీ పాట వినిపిస్తున్నాను, వినండి మరి.
1: సరే సార్.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సీతారాంపురం నుంచి. పూనం రమేష్ గారు. చెప్పండి రమేష్ గారు, ఏ సినిమా పాట విందాం అనుకుంటున్నారు ఈరోజు? పాడండి. అంతేనా? చెప్పడం వరకు చెప్పారు, అంతేనా? ఓకే, ఈ పాట వినిపిస్తున్నా. చెప్పండి చెప్పండి.
1: పాపల గ్రామం బచ్చల కొనగడం నుంచి జబ్బ, రూప, శివ, అలాగే ఏపీల గడ్డ నుంచి జబ్బ శ్రీను, స్టేషన్ పేట నుండి జబ్బ శంకర్ నుంచి.

0: సమ్మక్క, నూతన పంచాయతీ గాంధీ నగర్ నుంచి శ్రీమల శంకర్, కుమారి శ్రీమల కృష్ణ.
1: ఓకే, మీ బంధువులందరూ, మీ చుట్టాలందరూ, బంధువులందరి కోసం, మీకోసం మీ పాట వినిపిస్తున్నాను, వినండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమం వింటున్నారు. మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో,
1: హలో సార్, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్, నమస్కారం అండి, చెప్పండి, ఎవరు కావాలా?
1: పాటీ
0: నుంచి చిన్నపాతి గారు చెప్పండి.
1: మనకు సినిమా పేరు వచ్చేసి మగాడు, పాట వచ్చేసి కోరుకున్నాను అనే పాట.
0: కోరుకున్నాను. ఓకే, మరి మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను, వినండి చిన్నపాతి గారు.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: నమస్తే. గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎవరు, ఎక్కడ నుంచి?
1: నా పేరు నూర్జహాన్ సార్. నేను కొత్తగూడెం బర్మా క్యాంప్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి నూర్జహాన్ గారు.
1: సార్,
0: ఏ సినిమా విందాం అనుకుని చాలా సేపటి నుంచి ఫోన్లో చాలా కష్టపడ్డట్టున్నారు, కుస్తీ పడ్డట్టున్నారుగా.
1: అవును సార్. ఎప్పటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కాడ నుంచి చేస్తున్నాను సార్. ఇక నా టైం ఇప్పుడు వచ్చింది, కలిసింది సార్.
0: అందరు చాలా మంది ఫోన్లు పట్టుకొని ఇప్పటికి చాలా కుస్తీ పడుతూనే ఉన్నారు. సాధిస్తామని ఎట్టయినా కాలు దొరకబట్టుకోవాలని చేస్తూనే ఉన్నారు. ఓకే, చెప్పండి. మీకైతే దొరికింది, మీ పాట చెప్పండి.
1: సార్, నాకు సినిమా పేరు పూజ. సినిమాలో నుండి

0: ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తాను.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరి శ్రోత లైన్లో ఉన్నారు ఎవరు చూద్దాం. హలో
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: ఆర్టీ కాలనీ పాత పడవ నుంచి శారదా సంపత్ కోణ మాట్లాడుతున్నానండి.
0: శారద గారు.

0: చెప్పండి, ఏ సినిమా పాట కావాలండి?
1: ఇవాళ మూగమంతుల చిత్రంలో ఘటసాల గారు పాడిన పాట వినిపించండి.
0: మూగ మనసులు
1: పాడతా తీయదా పాట
0: ఘంటసాల ఏ అన్నారదండి?
1: అవునండి,
0: పాడుతా తీయగా చల్లగా. ఓకేనండి, చెప్పండి. చెప్పండి చెప్పండి.
1: అరుణా, సునీల్ కుమార్, షారో, నారాయణ్.
0: ఓకేనండి, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నా మీరండి మరి.

తునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమిటి వరకు, కలలే మనకు మిగిలి.

0: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరి శ్రోత లైన్లో ఉన్నారు, చూద్దాం ఎవరు. హలో,
2: నమస్కారం అండి. నేను సొప్పాయిగూడ నుంచి అన్నపారాన్ని మాట్లాడుతున్నాను. రవీంద్ర గారు బాగున్నారా?
1: నేను బాగున్నాను, మీరు బాగున్నారా?
2: బాగున్నానండి. ఈ రోజు నాకు కొండవీడి సింహంలో నుంచి బంగిలి మామిడి పండు అనే పాట కోరుకుంటున్నానండి.
1: మామిడి పండు సీజన్ వచ్చిందని మామిడి బంగిలి పండు కొడుతున్నారా?

0: మీ ఊర్లో బాగా ఉంటాయి అనుకుంటారు కదా?
1: అవునండి, కాబట్టి మా ఏరియాలో మొన్న ఉగాది పండక్కి ఉనిగళ్ళ పడి చాలా నష్టం జరిగింది.
0: అయ్యో,
1: అది జరిగింది. అయితే మొన్న మంగళవారం నాడు ప్రకృతి రంగుడు మయం అనే శీర్షిక తీసుకొని రేణుకా గారు మధుమంజిలు చేశారండి, చాలా బాగుందండి ప్రోగ్రామ్.
0: ఓకే,
1: ఇటువంటి మధుమంజిల్లో తరచూ వినిపిస్తుండాలని కోరుకుంటూ రేణుకా గారికి, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర వారికి ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
0: ఓకేనండి, మీరు అడిగినట్టు మీ పాట వినిపిస్తున్నాను, వినండి.

0: మీ మనతో ఓ పాట కార్యక్రమానికి చివరి శ్రోత లైన్ లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కారేపల్లి రాంబాబు.
0: కారేపల్లి నుంచి రాంబాబు గారు, చెప్పండి రాంబాబు గారు, ఏ పాట కావాలి? ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను, వినండి.

శ్రోతలు, మీ మాటతో ఓ పాట టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ బాబుసింగ్ గారు, సుమన్ గారు. మరి మీతో ముచ్చటించి మీకు నచ్చిన, మీరు మెచ్చిన మీ సినిమా పాటలు ఇప్పటి వరకు వినిపించిన నేను మీ రేడియో నిస్తం రవీందర్ దాట్లా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 3.1 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఏకచిత్రగానం. ఈరోజు ఈ శీర్షికన గీత ఆర్ట్స్ వారి మెకానికల్డు చిత్రం నుంచి పాటలు వింటారు. సంగీతం రాజ్కోటి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర శైలజ. పాటలు వినే ముందు ప్రకటనలు విందాం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వినండి మెకానికల్ చిత్రం నుంచి పాటలు.

పండు నీదిరో, అరే నక్క తోక తొక్కిన ఒకలగో, కాకి ముక్కు దండ పండు నీదిరో, కాలికే మొక్కిన ఆలిక దక్కున అపరో నాటకాలు. అంబ పల్లికి రంభ తల్లి బిడ్డంచానంట భార్య.

చిరు ఓణిగురు పట్టే చిరు. ఐ ప్రేమదాసు పోజు పెట్టి రెచ్చిపోన పూల రంగడల్లె కీలు గుర్రం ఎక్కిపోన చిరు చిరు క్యా గురు స్లోలీ చిరు సంపేస్త గురు నాడు కట్టా ప్రేమ నగరు నేడు నీదే ఛాన్సు బ్రదరు అద్దరిపోయే పిల్ల ఫికరు.

0: ಶಬಶ್
1: ಪಲ್ಲ ಹೊತ್ತುಕೋ ಸುಬರಂಗ
0: ಅಲಕ್ಕಾನೆ
2: ಗೀತ ಆರ್ಟ್ಸ್ ವಾರಿ ಮೆಕಾನಿಕ್ ಅಲ್ಲುಡು ಚಿತ್ರ ನುಂಚಿ ಪಾಟಲು ವಿನ್ನಾರು. ಸಂಗೀತಂ ರಾಜ್ಕೋಟಿ, ಗಾನಂ ಎಸ್ಪಿ ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ, ಚಿತ್ರ ಶೈಲಜ. ಏಕಚಿತ್ರ ಗಾನಂ ಶೀರ್ಷಿಕ ಇಂತಟಿತೋ ಸಮಾಪ್ತ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10:03 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ప్రజా ప్రసాద సౌరభం, ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం. 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
3: No problems.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు.

శ్రోతలందరికీ నమస్కారం. మనం ఆకాశవాణికి 90 ఏళ్ల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు రోజు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను. ఆకాశవాణిలో ర్యాంకుతో అడుగుపెట్టారు, అంటే తెలుగు

0: స్టేట్ లో మొదటి ర్యాంక్ సాధించారు యూపీఎస్సీ ఎగ్జామ్ లో. ఆల్ ఇండియా రేడియోలో అంటే ఆల్ ఇండియా ర్యాంక్ లో అయితే 25వ ర్యాంక్ కూడా సంపాదించారు. ఇంతకీ ఎవరిని పరిచయం చేయబోతున్నాను, అటు ఉమెన్ సెక్షన్, ఇటు మ్యూజిక్ సెక్షన్, అటు యువవాణి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్క చేత్తో నడిపించిన మన ఉషారాణి గారు మన స్టూడియోలో ఉన్నారు. అమ్మ నమస్కారం.
1: నమస్తే శ్రీలక్ష్మి గారు, శ్రోతలకు కూడా నమస్కారం.
0: చాలా కాలమైంది మీ మాట వినక, మిమ్మల్ని చూడక. మా శ్రోతలందరికీ కూడా ఇప్పుడు మీ పేరు విన్నాక వారికి మీరు మనసులో మెదులుతారు. ఎందుకంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నది మన నినాదం ఎలా అయిందో అలాగే మీరు కూడా ఆకాశవాణి నుంచి శ్రోతల వరకు ఒక వారధిగా ఉన్నారు, సారధిగా కార్యక్రమాలు నిర్వహించారు. మీ 44 సంవత్సరాలు నాకు తెలిసి 36 సంవత్సరాలు చేయడమే ఆకాశవాణిలో హైయెస్ట్ రికార్డ్ అనుకున్నాను. ఇవాళ నాకు తెలిసింది మీరు 44 ప్లస్ లో అంటే అంత సర్వీస్ చేశారు అంటే ఆశ్చర్యంగా ఉంది. మీకు అభినందనలు ముందుగా. చెప్పండి, ఆకాశవాణికి మీరు ఎలా వచ్చారు?
1: ఆకాశవాణి అంటే చిన్నప్పటి నుంచి రేడియో వినడం అది అలవాటు. అంటే పొద్దున్న 7:30కి సంస్కృత

0: నమస్కారం.
1: చాలా కాలమైంది మీ మాట వినక, మిమ్మల్ని చూడక. మా శ్రోతలందరికీ కూడా ఇప్పుడు మీ పేరు విన్నాక వారికి మీరు మనసులో మెదులుతారు. ఎందుకంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నది మన నినాదం ఎలా అయిందో అలాగే మీరు కూడా ఆకాశవాణి నుంచి శ్రోతల వరకు ఒక వారధిగా ఉన్నారు, సారథిగా కార్యక్రమాలు నిర్వహించారు. మీ 44 సంవత్సరాలు నాకు తెలిసి 36 సంవత్సరాలు చేయడమే ఆకాశవాణిలో హయ్యెస్ట్ రికార్డ్ అనుకున్నాను. ఇవాళ నాకు తెలిసింది మీరు 44+ లో అంటే అంత సర్వీస్ చేశారు అంటే ఆశ్చర్యంగా ఉంది. మీకు అభినందనలు ముందుగా. అమ్మా చెప్పండి, ఆకాశవాణికి మీరు ఎలా వచ్చారు?
0: ఆకాశవాణి అంటే చిన్నప్పటి నుంచి రేడియో వినడం అది అలవాటు. అంటే పొద్దున 7:30కి సంస్కృత పరిచయం సిగ్నేచర్ ట్యూన్ వింటూనే అమ్మో సంస్కృత పరిచయం మొదలైపోయింది, స్కూల్ బస్ వచ్చేస్తుంది అని పరిగెట్టిన రోజులు, అలాగే స్కూల్ బ్రాడ్కాస్ట్ విన్న రోజులు, వీటన్నిటితో ఆకాశవాణి అంటే కొంత అభిమానం, ఓ విధంగా క్రేజ్ అనుకోండి అప్పట్లోను. అలా అనుకుంటున్నప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్కి మా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను. చూసినప్పుడు మా ఫాదర్ అన్నారు, అదేదో టెక్నికల్ జాబ్ ఏమో ఉన్నమ్మా నువ్వెందుకు పెట్టడం అని. కానీ అక్కడ క్వాలిఫికేషన్స్ లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమీ అడగలేదు. పెడతాను, వాళ్ళు పిలిస్తే వెళ్దాను అని చెప్పని.
1: ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నారు,
0: ఎంఏ ఇంగ్లీష్ పరీక్షలు రాశాను, కానీ సెలక్షన్ లెటర్ వచ్చేసరికి ఆశ్చర్యపోయాను. ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఆకాశవాణి కడప, విజయవాడ, హైదరాబాద్ లో 8 ఏళ్లు పనిచేశాను. విజయవాడలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నప్పుడు, అంటే మొదట కడపలో పనిచేస్తున్నప్పుడు మాకు స్టూడియోలు అవి టెంపరీగా ఉండేది అంతేను, ట్రాన్స్మిటర్ కి వెళ్ళి పనిచేయాల్సి వచ్చేది.
1: అది ఏ ఇయర్ అమ్మా? 1983లో
0: ట్రాన్స్మిటర్ కి వెళ్ళి పనిచేయాల్సి వచ్చేది ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా. అనౌన్సర్ల సహాయంతో నేను అక్కడ ఉద్యోగం మొదలు పెట్టాను, నేర్చుకున్నాను. అసలు ట్రక్స్ అంటే ఏమిటి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు నేర్పించిన వాళ్ళంతా నా సీనియర్స్. సరే అక్కడి నుంచి మా ఊరు కాకినాడ, అక్కడికి వెళ్ళడానికి కష్టం అని చెప్పని రిప్రజెంటేషన్ పెట్టుకుంటే నా సర్వీస్ అంతా ఇంచుమించు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ల మీదే జరిగింది. సరే అధికారుల అంటే ఎంతో కోఆపరేషన్తో నన్ను విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు. విజయవాడలో మాత్రం యాజ్ అ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అది గోల్డెన్ ఇరా. అక్కడ ఓలేటి వెంకటేశ్వర్లు గారు, మరి వింజమూరి లక్ష్మి గారు, మరి తర్వాత ఉషశ్రీ గారు, వీళ్ళందరితోటి పనిచేశాను నేను.
1: గొప్పవాళ్ళు, స్టార్వర్డ్స్
0: వాళ్ళందరూ. వాళ్ళందరూ అంటే వాళ్ళ వాళ్ళ జోనర్స్ లో వాళ్ళు నిష్ణాతులు. ఇప్పుడు వేదవతి గారు అవ్వనివ్వండి, శ్రీకాంత్ శర్మ గారు అవ్వనివ్వండి, నండూరు సుబ్బారావు గారు, తర్వాత సి రామ్మోహన్ రావు గారు, నాగరత్నమ్మ గారు, కనకదుర్గ గారు, వీళ్ళందరూ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళ ముందు నేను చిన్న మొలకని, కానీ వాళ్ళు నన్ను ఎంత చక్కగా ఎంతో ఆదరంగా చూసుకుని నాకు వర్క్ నేర్పించి చాలా. అప్పుడు ఎస్డి గారు పిఆర్ రెడ్డి గారు అక్కడ వర్క్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత 85లో సుధామ్ గారితో పెళ్ళయింది. ఇక్కడ ఎస్డి లీలా బౌడేకర్ గారు, అక్కడ ఎస్డి పిఆర్ రెడ్డి గారి సహకారంతో నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. పెళ్ళైన 3 నెలలకి ఇక్కడ మొదలు పెట్టాను, ఇక్కడ యాజ్ అ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్. హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రోగ్రాములు ఎలా చేయాలి, ప్రోగ్రాములు ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను హైదరాబాద్లోనే నేర్చుకున్నాను. మొదట్లో నేను ట్రాన్స్మిషనే చూసేదాన్ని, తర్వాత ప్రొడక్షన్ వర్క్ వెళ్ళాను. ప్రొడక్షన్ వర్క్లో ఇప్పట్లో లాగా ఇంత టెక్నాలజీ లేదు కదా, అప్పట్లో మెల్ట్రాన్ డెక్స్ కూడా ఉండేవి కదా డబ్బింగ్కి, నిప్పాన్ మిషన్స్ ఉండేవి,
1: కరెక్ట్,
0: వాటికి డ్యూరేషన్ చూసుకోవడం చాలా కష్టం. అలాగే నేర్చుకున్నాం. ఆకాశవాణి ఏంటంటే ఎప్పుడు ఒక కుటుంబం, ఆ కుటుంబంలో చిన్నపిల్లల్ని ఎలా చూస్తారు, తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలా చూస్తారు, అలా చూసుకుంటూ వచ్చారు నన్ను యాక్చువల్గా. అందుకని ఎప్పుడూ ఆకాశవాణికి నేను రుణపడే ఉంటాను.
1: అంటే ఆకాశవాణి ద్వారా నేను మీరు ఇందాక అన్నట్టుగా అమ్మ, ఒక టైం మన చేతికి వాచి లేకపోయినా దాని కార్యక్రమాల ద్వారా మనకి అందరికి ఆ టైం బాండ్ అలవాటు అయిపోయింది.
0: అవును,
1: పలానా టైం కార్మికుల కార్యక్రమం, స్కూల్ నుంచి ఇంటికి వస్తాం, ప్రాంతీయ వార్తలు అయిపోయినాక మళ్ళీ స్కూల్కి పరిగెట్టం, ఇలాగా దాదాపుగా మీరు ఇక్కడికి వచ్చాక అన్ని సెక్షన్స్ చూసారు ఇంపార్టెంట్
0: వాటికి.
1: అయితే మనం చిన్నపిల్లల కార్యక్రమాల నుంచి వద్దాం. మీరు ఒక ఇందాక అన్నారు కదా గోల్డెన్ ఎరా అన్నట్టుగా, చిన్నపిల్లల కార్యక్రమాలు మీరు నిర్వహించినప్పుడు చిన్నపిల్లలతో బృందగానాలు నిర్వహింపచేసి ఆల్ ఇండియా లెవెల్లో ఆ స్టేషన్కి మంచి అవార్డ్స్ తీసుకొచ్చారు, అంటే గుర్తింపు తీసుకొచ్చారు, ఆ విశేషాలు కథ మా
0: వాళ్ళు బాగా

0: ఆ పాడారు, ప్రైజ్లు వచ్చాయి. చిల్డ్రన్ సెక్షన్ అని అంటేనమ్మా ఇక్కడ ఒకటి చెప్పాలి. నా ముందు స్టాల్ వర్డ్స్ చూశారు, రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య, తర్వాత జానకిరాణి అక్కయ్య గారు, విజయ అక్కయ్య గారు, వీళ్ళందరూ చూశారు. ఆ తర్వాత నేను చూడడం అన్నది నాకు కొంచెం అంటే ఇట్ వాజ్ అ ఛాలెంజ్. కానీ పిల్లల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మాత్రం మిగతా స్టేషన్లో కన్నా ఇక్కడ హైదరాబాద్ స్టేషన్లో అప్పట్లో 50 నిమిషాలు విడిగా ఉండేది పిల్లల కార్యక్రమం. 50 నిమిషాల్లోనూ కొన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నా కొన్ని పిల్లలు చాకుల్లాంటి పిల్లలు వచ్చేవాళ్ళు స్కూల్స్ నుంచి విజిటింగ్ చిల్డ్రన్గా. వాళ్ళందరినీ మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే, కానీ వాళ్లతో మనం కలిసిపోయి వాళ్లతో వాళ్ళని ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేసి చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు, మేము ఎంజాయ్ చేసేవాళ్ళం.
1: అప్పటికి లైవ్ షోస్ ఉన్నాయి,
0: అన్ని లైవే. మీరు బృందగీతాలు అన్నారు కదా, ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్ లో పిల్లల బాలల బృందగీతాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేంటంటే స్కూల్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం బృందగీతాలు, ముఖ్యంగా ఆకాశవాణిలో లలిత గీతాలకి పెద్ద పెట్టింది పీఠ.
1: అవును,
0: అందుకని ఈ లలిత గీతాలు బృందగీతాలు ఎంకరేజ్ చేసే క్రమంలో అనుకుంటా అప్పట్లో పిల్లల కార్యక్రమాల్లో కూడా ఈ బృందగీతాలు ఇంట్రడ్యూస్ చేశారు. బృందగీతాల పోటీలు నిర్వహించేవారు. బృందగీతాలు ఏంటంటే స్కూల్స్ వాళ్లే తయారు చేసుకుంటారు పాటలు అవిను, ఒక తెలుగు పాట, ఒక తెలుగు అంటే మనం రీజన్ కాబట్టి తెలుగు రీజన్ తెలుగు పాట, ఒక హిందీ పాట పాడాలి. అలా పాడినప్పుడు మా ముందు మంది క్యాపిటల్ స్టేషన్ కాబట్టి ఫైనల్ హియరింగ్ ఇక్కడ ఉండేదన్నమాట. ముందు మిగతా స్టేషన్స్లో అన్నింటిలోనూ రికార్డ్ చేసి వాళ్ళు పంపిస్తే ఆ ఎంట్రీస్ అవి అన్నీ కలిపి వినిపించి ఆ తర్వాత ఫైనల్గా ఉన్న ఎంట్రీస్ని మళ్ళీ ఫైనల్ జడ్జ్ వినేవారు. అలా జరిగినప్పుడు జానకిరాణి గారు అక్కయ్య గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి అవార్డు వచ్చింది స్టేషన్కి బృందగీతాలకి. తర్వాత నేను నిర్వహిస్తున్న టైంలో ఆల్ సైన్స్ స్కూల్కి వచ్చింది, తర్వాత సెయింట్ మేరీ స్కూల్కి వచ్చింది, తర్వాత హార్వర్డ్ పబ్లిక్ స్కూల్ అని దానికి వచ్చింది. ఇలా వాటన్నింటికి కూడా ఇంచుమించు సీనియర్స్ లెవెల్లో వాళ్ళకి ప్రథమ బహుమతి ఆల్ ఇండియా లెవెల్లో వచ్చింది. అక్కడ ఏంటంటే స్కూల్ వాళ్ళు తయారు చేస్తారు, తీసుకొస్తారు, మనం ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి క్రియేట్ చేస్తాం. అలా మనం రికార్డ్ చేసి పంపించడమే కానీ ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్ లో మన పేరు ఉండడం కానీ మన ఇది కానీ ఏమీ ఉండదు. మన హైదరాబాద్ ఆకాశవాణి నుంచి బలానా ఎంట్రీ వచ్చింది, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంతే. ఒకసారి ఇలా రిజల్ట్స్ వచ్చినప్పుడు డీజీ గారు ఇక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు జనరల్ గా ఏంటంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని పిలుస్తారు అవార్డ్స్ ఫంక్షన్ కి, వాళ్ళకి షీల్డ్ ఇస్తారు, వాళ్ళకి చెక్ ఇస్తారు. ఎస్డి ఫస్ట్ ప్రైజ్ అయితే ఎస్డి కూడా వెళ్తారు. కానీ అప్పుడు నేను రిప్రజెంట్ చేసి డీజీ గారిని మా స్టేషన్ డైరెక్టర్ ద్వారా అడిగించాను, ఇలా చేస్తున్నారు మరి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నది మనం కదా, స్టేషన్కి కూడా ఏదైనా గుర్తింపు ఉండాలి అని అంటే ఆ నెక్స్ట్ ఎస్పెషలీ హార్వర్డ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళది వచ్చినప్పుడు కేరళలో జరిగింది త్రివేంద్రంలో, అప్పుడు డాక్టర్ రవిశంకర్ గారు ఎస్డి గారికి కూడా ఒక షీల్డ్ ఇచ్చారు. ఆకాశవాణి హైదరాబాద్
1: కొత్త పంధా స్టార్ట్ చేశారు అప్పుడు.
0: అప్పట్లో స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఐ వాజ్ వెరీ హ్యాపీ,
1: చాలా సంతోషం.
0: అక్కడ ఏంటంటే మనం కాదు ఆకాశవాణి, ఆకాశవాణి హైదరాబాద్ హైలైట్ అవ్వాలి.
1: అమ్మా నాకు ఇంకొక విషయం కూడా జ్ఞాపకం ఉంది, మీరు ఇందాక అన్నారే గుర్తింపు అన్నట్టుగాను, అది ఎప్పుడు స్కూల్స్ వాళ్ళకే సర్టిఫికెట్స్ వెళ్తాయి కానీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ మీ హయాంలో పిల్లలకి ఇవ్వడం కూడా ప్రారంభించారు అన్నది నేను విన్నాను. అది ఎంతవరకు
0: హైదరాబాద్ లో పనిచేసినట్టు కూడా ప్రతి నవంబర్ 14కి సంబంధించి ఒక వారం రోజుల ముందు
1: ఆహుతుల
0: సమక్షంలో పిల్లల కార్యక్రమం జరిగేది. పిల్లల కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏంటంటే పిల్లలకి ఒక పద్ధతి ఆల్ ఇండియా రేడియోలో ఏంటంటే పిల్లలకి నేరుగా డబ్బులు ఇవ్వం, స్కూళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాము, ప్రిన్సిపాల్ కి అంటే స్కూల్ అకౌంట్ కి వెళ్తుంది, ప్రిన్సిపాల్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఏదో ప్రైజ్ రూపంలోనో ఎందులోనో. అలాంటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట, పిల్లలకి మరి ఏమిటి, వాళ్ళకి తెలియదు కదా ఇలాగా కాంట్రాక్ట్ ఇస్తారు, ప్రిన్సిపాల్ గారు అలా ఇస్తారు అలా అంతా తెలియదు కదా. అందుకని అప్పుడే ఎస్డి దుర్గాభాస్కర్ మేడంకి, అప్పుడు ఆవిడ విజయవాడలో కూడా పనిచేశారు, ఆవిడతో చెప్పాను అండి మనం పిల్లలకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ లాంటిది ఇస్తే మీ సంతకంతో దానికి చాలా విలువ ఉంటుంది, అది ఎస్డి ఎవరైనా అవుగాక వాళ్ళ సంతకంతో సర్టిఫికేట్ ఇస్తే పార్టిసిపేషన్ దట్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ చిల్డ్రన్ స్పెషల్ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అని ఇస్తే అది చాలా విలువ ఉంటుంది అంటే మేడం ఒప్పుకున్నారు. అలా అక్కడ 4 సంవత్సరాల్లోనూ

0: కార్యక్రమం పిల్లల పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చాం. అలాగా హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చేసాం, అలా 3 ఏళ్ళు చేసాం దాదాపు. పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అది డెఫినెట్ గా ఆల్ ఇండియా రేడియోకి ఒక రెప్యుటేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ముందు ముందు వాళ్ళ కెరియర్ లో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
1: అవును, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కూడా మీకు వచ్చిన సర్టిఫికెట్స్ చూపించమన్నప్పుడు అదొక ఆనర్ గా ఉంటుంది. అలాగే మీరు చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ నిర్వహించినప్పుడు స్టేట్ చిల్డ్రన్ కోసం యునిసెఫ్ తో కలిసి ఒక కార్యక్రమాన్ని చేశారు.
0: చేసాం మేము 1995లో చైల్డ్ ఎయిడ్స్ కన్వెన్షన్ డే అని నవంబర్ లో వస్తుంది. ఆ టైం అప్పుడు యూనిసెఫ్ సహకారంతో ఒక కార్యక్రమం చేశాము. అది పిల్లల ప్రోగ్రామ్ లోనే బ్రాడ్కాస్ట్ చేసాం. ఈ స్ట్రీట్ చిల్డ్రన్ ని ఆదరిస్తున్న ఒక ఆర్గనైజేషన్ ని తీసుకుని అందులో ఉన్న పిల్లలతో అసలు వాళ్ళు ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు, ఎందుకు పారిపోయారు, ఏమిటి అన్నది వాళ్లతో ఇంటర్వ్యూలతో ఒక కార్యక్రమం బ్రాడ్కాస్ట్ చేశాం. బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ కార్యక్రమం విని ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది పిల్లల్లో ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు రేడియో స్టేషన్కి వచ్చి, మేము ఇలా కార్యక్రమం విన్నాము, మా పిల్లల్ని మీరు ఎక్కడ రికార్డ్ చేశారు, మేము మళ్ళీ మేము వెనక్కి ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాము అన్నప్పుడు ఆ సంస్థ దగ్గరికి పంపించాము. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వెనక్కి తీసుకున్నారు.
1: అంటే అప్పటికి ఆ పిల్లలు తప్పిపోయి ఉన్నారు, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా ఉన్నారు,
0: ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు.
1: కార్యక్రమం విని వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి
0: అది ఆకాశవాణి అటు ప్రజలకి ఇటు కూడా ఒక వారధిగా నిలిచింది. నిలిచి ఆకాశవాణి ద్వారా ఆ పిల్లలు వాళ్ళ ఇళ్లకి వెళ్లారు. అప్పుడే ఒక పిల్లవాడు ఆ రోజు చైల్డ్రన్స్ కన్వెన్షన్ డే రోజున ప్రోగ్రామ్ జరిగింది, స్టేజ్ ప్రోగ్రాము, అక్కడ వాళ్ళు తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు. 2-3 రోజులు పోయిన తర్వాత ఒక పోలీసు వచ్చారు అన్నమాట. వచ్చి, మేడం మీ దగ్గర ఇలా బలానా ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అయిందిట, బలానా ఊళ్ళో వాళ్ళ విన్నారు ఆ కార్యక్రమం, విని వాళ్ళ పిల్లవాడిని వెనక్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు, వాళ్ళు కనుక వస్తే మీరు అంటే ఆదరిస్తారో లేదో తెలీదు, అందుకని నన్ను పంపించారు వాళ్ళు అని అంటే చెప్పాను. ఆ సంస్థ దగ్గరికి పంపించాము, వెళ్లారు వాళ్ళు. వెళ్ళి వాళ్ళ పిల్లవాడిని
1: తల్లి దగ్గరికి పిల్లల్ని కలపడం అంటే అది అంత
0: భగవంతుడు దయ,
1: అది ఆకాశవాణి అది చేయగలిగింది.
0: అదే
1: అయితే అమ్మా, చిల్డ్రన్ దగ్గర నుంచి మనం వ్యూహాన్ని వర్క్ వద్దాము. యువవాణి అంటే సహజంగా అడోల్సెన్స్ ఏజ్ దాటి కొద్ది ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రపంచం అంతా తమదే అనిపిస్తున్నట్టుగా ఉంటది. వాళ్ళని సరి అయిన దారిలో పెట్టేందుకు మీరు చాలా టాక్ షోస్ చేశారు. అది అప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ టాక్ షోస్ నిర్వహణ ఎలా అనిపించింది మీకు, ఎందుకు చేయాలనిపించింది?
0: టాక్ షోసే కాకుండా టాక్ షోస్ లో ఏమవుతుందంటేనమ్మా, ఈ మనకి యువవాణిగా ఉన్న క్యాజువల్స్ అందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి పెద్దవాళ్లతో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళని వాళ్ళు ఎలా ఇంటర్వ్యూ చేయాలి, అలాగా వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే యువవాణి సెక్షన్ చూస్తుంటే యువతలో ఉన్న ఉత్సాహం అంతా మనలో కూడా నింపుతారు.
1: అవును,
0: మనం చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతాం. వాళ్ళతో కలిసి ప్రోగ్రామ్ చేయాలి, వాళ్ళతో కలిసి రకరకాల ఆస్పెక్ట్స్ లో చేయాలి.
1: ఫస్ట్ ముందు మనం అప్గ్రేడ్ కావాలి,
0: అంతే కదా. వాళ్ళ ద్వారా కూడా అప్డేట్ అవుతాం. యాక్చువల్ గాను జనరల్ గా ఐ యూస్ టు గో అంటే ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లాగా చేస్తుండేదాన్ని. యువవాణిలో ఏంటంటే నృత్యం, గానం, తర్వాత చిత్రలేఖనం, శిల్పకళ వీటిల్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, వాళ్ళు చేస్తే ఎలాగా అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏమిటి అన్న విషయాల మీద ఒక సిరీస్ చేసాం. నాకు బాగా గుర్తు, నృత్యానికి జొన్నల్గడ్డ అనురాధ గారు వచ్చారు,
1: సెంట్రల్ యూనివర్సిటీ.
0: పాటకి మన మోహన్ కృష్ణ గారు చెప్పారు. తర్వాత చిత్రకళకి ఆయన సినిమాల్లో కూడా ఆయన వర్క్ చేశారు, ఆయన వచ్చారు. అలా ఆకాశవాణి అంటే అప్పటికి ఇప్పటికీ కూడా ఎంతో గౌరవం, ఎంతో ఆదరణ ఉందమ్మా. ఆకాశవాణి ఒక ఫోన్ చేసింది అంటే వాళ్ళు తప్పకుండా వచ్చేవాళ్ళు. అలాగే అప్పట్లో రామయ్య గారి ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన పర్మిషన్తో వివిధ సబ్జెక్టులకి, ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి సంబంధించి నిష్ణాతుల్ని పిలిపించి పిల్లలకి ఇంటరాక్షన్తో పాటు వాళ్ళకి ఇంటర్వ్యూలాగా చేయించామన్నమాట.
1: చాలా బాగా,
0: అది బాగా ఉపయోగపడింది, బాగా ఉపయోగపడింది యువవాణి కార్యక్రమంలో. అలాగే టాక్ షోస్ అవి అంటే అసలు పిల్లలు వాళ్ళు

0: మంచి అని వాళ్ళకి ఇది ఉన్నా కూడా, మీరు అన్నట్టుగా యంగ్ పీపుల్కి వాళ్ళ ఉత్సాహం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు చక్కగా అడిగేవారు. అడిగి ఒకసారి రామయ్య గారిని కూడా పిలిపించాం, పిలిపిస్తే ఆయనతో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు టాక్ షోలో, వాళ్ళు మాట్లాడారు. అలాగా
1: అంటే ముఖ్యంగా మనం ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటే ఈ టాక్ షోస్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చేస్తే ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. అందున అమ్మ ఆకాశవాణి అనగానే, యువవాణి అనగానే, ఇంగ్లీష్ యువవాణి యాంకర్స్ వస్తున్నారంటే మేమందరం కూడా చాలా అడ్మైరింగ్ గా చూసేవాళ్ళం. మీరు ఇంగ్లీష్ సెక్షన్ కూడా,
0: ఇంగ్లీష్ యువవాణి కూడా చూసాను. ఇంగ్లీష్ యువవాణిలో కూడా
1: అందరు గ్రూప్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కువ వెళ్ళిపోయేవాళ్ళు, మంచి గ్రూప్స్ రాసి పాస్ అయ్యేవాళ్ళు.
0: అంతే, యువవాణిలో జనరల్ గా ఏంటంటే అందరూ కూడా గ్రూప్స్ అంటే గుర్తొచ్చింది. ఆర్సీ రెడ్డి గారు, ఆయనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది,
1: అవును, చాలా ఫేమస్ కదా,
0: ఆయన కూడా మన ఇంటర్వ్యూస్ కి వచ్చారు. పిల్లలకి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ అప్పట్లో కొత్తగా స్టార్ట్ అయిన రోజులు ఆయన మన ప్రోగ్రామ్ ని స్పాన్సర్ కూడా చేశారు.
1: ఇది బాగుంది,
0: యూ వన్ ప్రోగ్రామ్ ఆయన విన్నారు కూడా బ్రాడ్కాస్ట్.
1: అసలు మీడియా అంటేనే ఫస్ట్ మన ఆకాశవాణి, ఆకాశవాణిని బోల్డ్ ప్రచారం కోసం బాగా ఉపయోగపడుతూ ఉండేది. ఓ చాలా బాగా జరిగింది. అయితే కొన్ని కార్యక్రమాల గురించి చెప్పుకున్నాం. మన జ్ఞాపకాల దొంతరలు మరొక్కసారి చూస్తే ఉమెన్ సెక్షన్,
0: విమెన్ సెక్షన్ ఏంటంటే నేను యూపీఎస్సీ ద్వారా విమెన్ అండ్ చిల్డ్రన్ జోనర్కి నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఇక్కడ నుంచి ట్రెక్స్ గా ఇక్కడ చేసి 8 ఏళ్ళు చేసిన తర్వాత, అంటే నా 8 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా వెళ్ళాను. అక్కడ చేయడం కూడా ఓ విధంగా చాలా కష్టం, ఏఆర్ ని ఖచ్చితంగా వింటారు. సో మనం కొత్తగా కదా, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుని లైవ్ ప్రోగ్రాంలు అవన్నీ అలవాటు చేసుకుని అక్కడ లీగల్ ఇది ఒకటి స్టార్ట్ చేసాం.
1: న్యాయ సలహాలు
0: స్టార్ట్ చేసి విమెన్ కి ఉపయోగపడేలాగా చేసేవాళ్ళం. తర్వాత అప్పట్లో యుఎన్ నుంచి ఇంగ్లీష్ టేపులు వచ్చేవి, ఆ టేపులు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మనం బ్రాడ్కాస్ట్ చేయాలి. అలాగే బ్రాడ్కాస్ట్ చేసాం. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఇది అది కాదు. రక్షణ లేకపోవడం, మహిళల స్థితిగతులు అన్ని చోట్ల ఒకలాగే ఉన్నాయి అని చెప్పి నాకు ఆ టేపులు ఆ ప్రోగ్రాంలు భిన్నంగా నాకు అర్థమైంది. యాక్చువల్గాను మేము రెగ్యులర్గా బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళం. అదే కాకుండా డెవలప్మెంటల్ న్యూస్, మామూలు న్యూస్ అంటే ఎప్పటికప్పుడు అది మనం చెప్పాలి, వీఆర్ నాట్ ఆథెంటిక్, న్యూస్ సెక్షన్ వాళ్లే చెప్తారు. అలా కాకుండా మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, మహిళలు ఎక్కడ ఇది చేస్తున్నారు, కొత్త కొత్త విషయాల్ని ఏ విధంగా వాళ్ళు అధ్యయనం చేసి పైకి వస్తున్నారు. అలాగా మేము నర్సాపురం లేసులు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసాము. ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటే ఈమెయిల్స్ అవి వస్తున్నట్టున్నాయి కదా
1: ఇప్పుడు,
0: అప్పట్లో ఉత్తరాల ద్వారానే మరి మనకు వచ్చేవి మనం ప్రసారం చేసే కార్యక్రమాలకి. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ పండగలు ప్రత్యేక సందర్భాల్లో మ్యూజికల్ ఫీచర్స్ బ్రాడ్కాస్ట్ చేశాము, మామూలు ఫీచర్స్ బ్రాడ్కాస్ట్ చేశాము. కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళల జీవితాలని తీసుకుని అవి డ్రామటైజ్ చేశాం ఫీచర్స్ గాను. డొక్కా సీతమ్మ గారు వాళ్ళందరివి బ్రాడ్కాస్ట్ చేశాము. తర్వాత ఏంటంటే విమెన్స్ ప్రోగ్రాంలోనే ఒక విధంగా డాక్యుడ్రామాల్లా చేశాం. అదేంటంటే ఒక విషయం వినియోగదారులదే ఉందనుకోండి, ఒక విషయం తీసుకోవడం, ఆ విషయాన్ని డ్రామటైజ్ చేయడం. డ్రామటైజ్ చేసి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా బయటపడాలి, ఇలా వినియోగదారుల ప్రాబ్లం వచ్చింది, వారంటీ ఇచ్చాడు కానీ వారంటీ ఇప్పుడు అవేర్నెస్ తీసుకురావడానికి ఆ వినియోగదారుల ఉద్యమం జరుగుతూ ఉండేది అప్పట్లో. వాళ్ళని పిలిపించి ఈ డ్రామాలో వేసిన క్యారెక్టర్లనే ఇంటర్వ్యూ చేయించేవాళ్ళం అనమాట. అంటే న్యాచురాలిటీ కోసం ఒక సిరీస్ కొన్నాళ్ళు అలా నడిచింది విమెన్స్ ప్రోగ్రామ్ లో.
1: అమ్మ 2000 సంవత్సరంలో అనుకుంటా మీరు బీబీసీ వాళ్ళతో ఒక వర్క్ షాప్ నిర్వహించబడ్డప్పుడు దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆకాశవాణి నుంచి ఒకరు వెళ్లడం అనేది, బీబీసీ వాళ్ళు మన ఆకాశవాణి వాళ్ళ నుంచి ఒకరిని తీసుకోవడం అనేది బహు అరుదైన విషయంగా అప్పుడు చెప్పుకున్నారు. అది ఎలా సాధ్యపడింది
0: అంటే ముందు బీబీసీ వాళ్ళు ఒక లెటర్ పంపించారు మన మెయిన్ స్టేషన్ కి.
1: అసలు ఏ వర్క్ షాప్ అది?
0: అదేంటంటే సెక్స్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అన్న దాని మీద.

0: ముందు 1999లో మన ఆకాశవాణి హైదరాబాద్లో వివిధ స్టేషన్స్ నుంచి వచ్చిన దాదాపు ఒక 25 మంది దాకా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ని ట్రైనింగ్ ఇచ్చారు. 2000 సంవత్సరంలో ఢిల్లీ నుంచి ఒక లెటర్ వచ్చింది అన్నమాట, ఫోన్ కాల్ వచ్చింది ఏమని ఎస్డి గారికి. అప్పుడు పాల్గొన్న వాళ్ళల్లో ఒక 6 గురిని మేము సెలెక్ట్ చేశాము. ఇలా బీబీసీ వాళ్ళు లండన్లో వర్క్షాప్ రిఫ్రెషర్స్ కోసం నిర్వహిస్తున్నారు, మీ దగ్గర నుంచి పాల్గొన్న ఉషారాణిని సెలెక్ట్ చేశాను.
1: గొప్ప అవకాశం,
0: నిజమే అది గొప్ప
1: చాలా అవకాశం, ఇంకా అందరి డ్రీమ్ అది బీబీసీ అనేసరికి.
0: సో అలా మేము వాళ్లే మమ్మల్ని తీసుకెళ్లారు
1: లండన్.
0: లండన్ అక్కడ ఒక 1 వారం రోజులు మాకు వర్క్షాప్ చేశారు. అక్కడ కూడా ఏమిటంటే మాకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 1 అవర్ ఉమెన్స్ అవర్ అని ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఆ లైవ్ ప్రోగ్రామ్ చూడడం జరిగింది. లైవ్లో ఇంటర్వ్యూలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, తర్వాత లైవ్లో ఒక డిస్కషన్, ఒక మినిస్టర్ పాల్గొన్నారు, తర్వాత ఒక ఏంటి ఇమిగ్రేషన్ ఇష్యూ జరుగుతోంది అప్పుడు, దాని గురించి ఒక మినిస్టర్ పాల్గొన్నారు, ఒక బయట వాళ్ళు పాల్గొన్నారు. అలా ఒక 1 అవర్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎలా చేస్తారు లైవ్ ప్రోగ్రామ్ అనేది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇప్పటికీ మన దగ్గర కూడా చాలా మార్పు వచ్చింది, మనం కూడా టెక్నికల్ గా చాలా ముందుకున్నాము.
1: మ్యూజిక్ సెక్షన్ కొద్దాం ఇక. ఆ మ్యూజిక్ సెక్షన్, మ్యూజిక్ స్టూడియోలో అడుగు పెడుతున్నప్పుడు కూడా నాకు ఇప్పటికీ కూడా ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. పెద్ద స్టూడియో మనది, చాలా అద్భుతంగా ఒక వేదిక మీద కూర్చున్న ఫీల్ అవుతూ ఉంటాం మేము అక్కడికి ఆ స్టూడియోలో అడుగు పెడుతున్నప్పుడు. మీరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో కూడా కార్యక్రమాలు చేశారు, డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారితో కూడా చేశారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆహుతుల సమక్షంలో. ఈ మ్యూజిక్ సెక్షన్ నిర్వహణ కత్తి మీద సాము.
0: అవును,
1: అదే ఆకాశవాణి అంటే చెవియొగ్గి ఉండాలి అన్నట్టుగా మ్యూజిక్ అనేసరికండి ఆకాశవాణి. వార్తల విశ్వసనీయత, ఇది వినోదాత్మకత, చిత్రసీమ, ఇటు లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, ముఖ్యంగా భక్తి సంగీతం. అప్పుడు మీ తప్పుడు రికార్డ్ చేసినవన్నున్నాయో ఇప్పటికీ కూడా మన ఆర్కైవ్
0: ఉన్నాయి. అవును,
1: ఆ సెక్షన్ గురించి చెప్పండి.
0: మ్యూజిక్ నాకు ఇచ్చారు, ఇందులో ఎక్కువగా అడ్మినిస్ట్రేషనే, నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అప్పట్లో ఎస్డి అన్నారు. సరే, మనకి ఇచ్చిన తర్వాత చెయ్యక తప్పదు కదా, చేసాం, స్టార్ట్ చేసాం. అప్పట్లో ఏంటంటే అదేంటది ఆడిషన్లు పెండింగ్ ఉండిపోయి,
1: చాలా
0: పెండింగ్ ఉండిపోతే డైరెక్టరేట్ ఒక డెడ్ లైన్ ఇచ్చింది. ఆ డెడ్ లైన్ లోపల అన్ని మ్యూజిక్కి సంబంధించిన అన్ని దీనిలోనూ ఆడిషన్స్ అయిపోవాలి, అంటే కర్ణాటక మ్యూజిక్, జానపద సంగీతం, లైట్ మ్యూజిక్ అన్నింటిలోనూ. సరే చెయ్యాలి, మరి చెయ్యాలి అంటే ఒక్కొక్క, ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ అంటే
1: ఒక పెద్ద యజ్ఞం.
0: యజ్ఞం కరెక్ట్,
1: అందరినీ రాసుకోవాలి, పేపర్లు తీసుకోవాలి, అన్ని చెక్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి టేప్స్ రికార్డ్ చేయాలి, ఢిల్లీ పంపించాలి, మళ్ళీ రిజల్ట్ చూసుకోవాలి, అందరు ఫోన్ల మీద చేస్తూ ఉంటారు. ఆకాశవాణిలో ఒక గ్రేడింగ్ వచ్చిందంటే వాళ్ళకి అసలు పెద్ద స్వర్ణ పతకం వచ్చినట్టు ఫీల్ అయ్యేది,
0: ఒక గుర్తింపు, పెద్ద గుర్తింపు. అలా ఆడిషన్స్ నిర్వహణ జరిగింది నా టైంలో, అంటే వేరే వాళ్ళ టైంలో కూడా జరిగింది, బట్ నా టైంలో
1: పెండింగ్ ఉన్నాయని,
0: పెండింగ్ ఉందంతా డైరెక్టరేట్ దీని ప్రకారం క్లియర్ చేశాం. అలాగే ఆకాశవాణి సంగీత సమ్మేళనం నిర్వహణ కూడా ఒక పెద్ద ఎత్తు, ఒక అది కూడా ఒక పెద్ద యజ్ఞమే. అనుకోకుండా మొదటి ఏడాది శ్రీమతి వేదవల్లి అని చెప్పని ఆవిడ కర్ణాటక మ్యూజిక్ వోకలిస్ట్, ఆవిడది జరిగింది. రెండో ఏడాది ఏంటంటే మనకి డైరెక్టరేట్ వాళ్ళు పంపించిన ఆర్టిస్ట్ ఎవరంటే డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణన్ వైలెట్, ఆయనది 1.5 అవరు, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిది వోకల్ 1.5 అవర్.
1: అబ్బో,
0: వాళ్ళిద్దరూ లెజెండ్స్. ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నప్పుడు అధికారులు కూడా ఉండడం, మనకి ఇది చేయడం, మనకి సపోర్ట్ చేయడము, వాళ్ళ ఇవి అప్పట్లో లైవే రికార్డ్ చేసేవాళ్ళం. ఆకాశవాణి సంగీత పోటీలు జరుగుతాయి, వార్షిక పోటీలు.
1: అవును,
0: ఆ ఏడాది హైదరాబాద్కి ఇచ్చారు, ఆ ఒక ఫంక్షన్ చేసి అందులో అవార్డ్స్ ఇవ్వడం. ఆ టైం అప్పుడు బయటకి వెళ్ళి కాన్సర్ట్ చేసే పరిస్థితి కాదు, ఎస్డీలు ఎవరు లేరు, వాళ్ళ సెలవుల్లో ఉన్నారు. డాక్టర్ విజయ మేడమే ప్రోగ్రామ్ హెడ్, ఆవిడ సహకారంతో ఇక్కడ మ్యూజిక్ స్టూడియోలోనే వేదిక వేసి ఆ పిల్లల్ని, ప్రైజ్లు వచ్చిన పిల్లలు కాన్సర్ట్ వాళ్ళు ఇది చేయాలి, పర్ఫామ్ చేయాలి. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత డాక్టర్ నూకల చిన్నసత్యనారాయణ గారు వచ్చి

0: అబ్బో
1: వాళ్ళకి ప్రైజ్లు ఇచ్చారు. స్టేజ్ ప్రోగ్రాంలు నిర్వహించడం కొత్త కాకపోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉండేదన్నమాట.
0: అంటే వేల మందితో నిర్వహించడం వేరు, ఇట్లా ఒక ప్రతిబంధకం వచ్చినప్పుడు మళ్ళా ఫీల్ పోకుండా మళ్ళా ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకుండా మన ఆకాశవాణికి పిలిచి మన స్టూడియోనే వేదికగా మార్చి ఇలా చేయగలగడం అన్నది చాలా బాగుంది. ఇంకా భక్తి సంగీతం గురించి చెప్పండి. ఆకాశ
1: భక్తి రంజన్, కొన్నేళ్ళు నేను భక్తి రంజన్ చూశాను. భక్తి రంజన్ షెడ్యూల్ చేసేదాన్ని, కొన్ని కొత్త ప్రోగ్రాంలు ఏంటి అచ్యుతాష్టకం, హనుమత్ పంచరత్నం ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అట్లా భక్తి సంగీతంలో కూడా నాకే అనిపించేది అన్నమాట, కంటిన్యూస్గా అదే చూస్తుంటే అయ్యో ఏంటి నేనే చూస్తున్నాను అని అనిపించేది. కానీ ఓన్లీ నేను షెడ్యూల్ చేసిన ప్రోగ్రాంతో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతోంది రోజులు, అంటే ముఖ్యంగా ధనుర్మాసం మొదలైనప్పుడు, తర్వాత తిరుప్పావై షెడ్యూల్ చేయడానికి, తర్వాత ఏంటంటే దుర్గామాత పూజలు అవి దసరాలు మొదలైనప్పుడు అవి కరెక్ట్గా ఆ రోజులు నవరాత్రులకి చూసుకుని కరెక్ట్గా షెడ్యూల్ చేయడం అన్నది. ఒకటేంటంటే అప్రిసియేషన్లు మనకు వస్తాయి, కానీ మనం తప్పు చేస్తే కనుక వెంటనే ఫోన్ వస్తుంది. అది డ్యూటీ రూమ్లో పనిచేస్తున్న మీలాంటి వాళ్ళందరికీ బాగా తెలుసు. నేను అంతకుముందు చేశాను, నాకు తెలుసు. ఏమిటది ఇవాళ ఇది ఎందుకు వేస్తున్నారు అని అడుగుతారు.
0: డెఫినెట్గా
1: నాకు అలా ఒకటి రెండు సార్లు మనకి శాటిలైట్ ద్వారా రేడియో వెళ్తూ ఉండేది. ఒకటి రెండు సార్లు నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఒక ఆయన ఫోన్ చేశారు, అమ్మ మీరు బలానాది బలానా రోజు ఎందుకు బ్రాడ్కాస్ట్ చేశారు?
0: ఓహో,
1: అది నేను ఎస్డీ గారి దృష్టికి తీసుకొచ్చాను. ఇలా ప్లానింగ్ కమిషన్ మెంబర్ అంటున్నారండి, మరి ఇలా ఫోన్ చేసి అడుగుతున్నారు, చెప్పాను నేను ఎందుకు బ్రాడ్కాస్ట్ చేశాము అని. ఆ తర్వాత ఆయన పెద్ద లెటర్ రాశారు, ఎస్డీ గారు నాకు చూపించారు, మా ఆదిత్య ప్రసాద్ గారు, అమ్మ మీరు చెప్పిన ఆయన ఇప్పుడు లెటర్ రాశారు, మన అప్రిషియేట్ చేస్తాను అని చెప్పి.
0: సూపర్.
1: ఓన్లీ అంతకన్నా కావాల్సింది తిట్టుకున్నా ఉంటే చాలు మనం, అంటే మనం మన డ్యూటీ చేసినట్టు కదా.
0: నాకు బాగా గుర్తు ఏంటంటే ఈ తిరుప్పావై కోసం మన క్యాసెట్స్ కోసం కూడా మనం అప్పుడు మార్కెటింగ్ చేసేవాళ్ళం. ఎంత మంది వచ్చేవాళ్ళు మన క్యాసెట్స్, ఇంకెక్కడ బయట దొరకవమ్మా మీ దగ్గర దొరుకుతాయని. నాటకాలు ఒకటి, భక్తి సంగీతం ఒకటి బాగా అమ్ముడుపోయేవి.
1: పిల్లల పాటలు
0: పాటలు ఒకటి, అవును పిల్లల పాటలు కూడా చాలా కొనుక్కే వెళ్ళారు. ఇంకా మనకి మీదంటూ బాగా ముద్రపడింది ఇంకొక అంశం ఉందమ్మా, ఆర్టీఐపి.
1: అవును, నా సర్వీస్ చివరిలో రెండేళ్లు నేను RABM రీజనల్ అకాడమీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మల్టీమీడియా అని పేరు మారిన సంస్థలో చేశాను.
0: అంతకుముందు
1: ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళం, రీజనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రామ్స్ అని చెప్పని.
0: వేదవతి గారు అప్పుడు
1: డిప్యూటీ డైరెక్టర్, అక్కడ ఒక 1 ఇయర్ చేశాను నేను, 2005-06 1 ఇయర్ చేశాను.
0: కానీ మీరే అధికారిగా వచ్చారు దానికి
1: తర్వాత. నేనే అధికారిగా వచ్చాను. అప్పుడు వేదవతి గారు ఉన్నప్పుడు కూడా ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ కి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉండేది.
0: అంటే ఎయిర్ హోస్టెస్ మనం ఫ్లైట్స్ లో చూస్తున్న వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ట్రైనింగ్ చూసుకుంది, అది అది ఒక్కరు చూస్తాం అక్కడ. ఇక్కడ 50 మంది అలా వచ్చినప్పుడల్లా చాలా మంది అట్లా ఆగిపోయి వాళ్ళ వంక చూస్తూ ఉండేవాళ్ళు. మేము చాలా గర్వంగా ఫీల్ అయిన రోజులు అవి. అంటే మాట, అంటే వాళ్ళు మాట పొల్లుపోకుండా మర్యాదగా మాట్లాడాలి, ప్రసన్నంగా ఉండాలి, అట్లాంటి వాళ్ళని ట్రైన్ అప్ చేసే అవకాశం మనకి రావడం.
1: మనకి అది పెయిడ్ కోర్సు. ప్రోగ్రామ్స్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ వీటన్నింటికి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ ట్రైనింగ్ లో భాగంగానే నేను చేసిన ఆ చివరి 2 ఏళ్లలో లాస్ట్ ఇయర్ ఒక ట్రైనింగ్ చేసాం. ఎందుకంటే 2016-17-18-19 ఆ దగ్గర నుంచి ఎక్కువ మంది రిటైర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు స్టాఫ్ అని చెప్పని, DOPT ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ప్రీ రిటైర్మెంట్ కోర్స్ అని చెప్పని ఒకటి చేసాము. అదేంటంటే మేము దానికి కూడా పెద్ద ఎక్సర్సైజ్ ఉండేదన్నమాట. స్టేషన్స్ నుంచి ఇంకా 2-3 ఏళ్లలో రిటైర్ అయ్యే వాళ్ళ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ల పేర్లు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అదంతా చూసి మేము వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని పిలిపించి రిటైర్మెంట్ టైం అప్పుడు సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళు అందుకునే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని వాళ్ళు ఎలాగా బెనిఫిషియల్ గా పెట్టుకోవాలి, తర్వాత వాళ్ళ హెల్త్ వాళ్ళు ఎలా జాగ్రత్త చేసుకోవాలి, ఇలా దాదాపు ఒక 6-7 బ్యాచెస్ చేసాం యాక్చువల్.

0: చేయగలుగుతాను. డాక్టర్ ప్రసన్న నేను ఇద్దరం కలిసి, అదొక ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడు అన్ని సెక్షన్స్ చూడటం వేరు, అంటే మనం ఆర్టిస్టులు పిలుచుకుంటాం సెక్షన్ సంబంధించి, ఉమెన్ అంటే ఉమెన్, చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ యువ అని. కానీ ఈ ఆర్ఏబిఎం ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ వాళ్ళకే కాదు, అడ్మిన్ వాళ్ళకి, తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళకి, తర్వాత మార్కెటింగ్ వాళ్ళకి, ఇది మీకు చాలా కొత్త. ప్రోగ్రామ్స్ అంటే అలవకగా చేసేస్తారు, అది కత్తి మీద మనం యుద్ధం చేసినట్టే ఉంటది, అది మనకు కనపడదు, కానీ చేయాల్సిన పరిస్థితి కదా. ఆ ప్లానింగ్ లో మీరు ఎదుర్కొన్న ఆటపోట్లేంటి?
1: ప్లానింగ్ చెప్తాను కదా, మేము నలుగురు ఉండేవాళ్ళము. ఎక్కువగా నేను ప్రసన్న కూర్చుని ప్లాన్ చేసేవాళ్ళము, ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళము. ప్లానింగ్లో కూడా మేము ఒక చిల్డ్రన్స్ ప్రోగ్రామ్కి ప్లాన్ చేసాం. అది ఎలా అంటే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ ఒకవైపు కూర్చుంటారు పార్టిసిపెంట్స్, ఇంకోవైపు స్కూల్ చిల్డ్రన్ కూర్చుంటారు. అక్కడ మా డయస్ దగ్గర ఏంటంటే ఒక సైకాలజిస్ట్, తర్వాత ఒక చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ చూసిన ఒక ఆయన వేద కుమార్ గారు వచ్చారు. అప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి ఇంటరాక్షన్ చేసాం. పిల్లలు వాళ్ళకి ఏం కావాలి అన్నది వాళ్ళు చెప్పారు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా వాళ్ళు చాలా ఆనందించి, మాకు ఇంత అంటే డైరెక్ట్గా పిల్లలతో ఇంటరాక్షన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్, పిల్లలు జనరల్గా ఎక్కడైనా ఒకలాగే స్పందిస్తూ ఉంటారు కదా, అలా మాకు అది ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇలాగా అని చెప్పని. తర్వాత వాళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా పిల్లలకి కానీ లేకపోతే వీళ్ళకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చారనమాట. అలా చేసాం. అలాగే మేము అప్పట్లో కొత్త ఇవేంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, తర్వాత టైం అడ్జస్ట్మెంట్, టైం బ్యాలెన్స్, టైం మేనేజ్మెంట్, తర్వాత మైండ్ మ్యాపింగ్, ఇలా కొత్త సబ్జెక్టుల్ని ట్రై చేసి ఆ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి చేయించేవాళ్ళం అన్నమాట. ఇదంతా హైదరాబాద్. నేను ఇంకొక స్టేషన్లో కూడా చేశాను,
0: వరంగల్.
1: వరంగల్ ఆల్ ఇండియా రేడియో వరంగల్లో చేశాను. వరంగల్లో చేయడం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని నేను
0: లోకల్ స్టేషన్,
1: లోకల్ రేడియో స్టేషన్ నేను ఎప్పుడు చేయలేదు. అక్కడ చేసి
0: ట్రై సిటీ
1: కానీ అదొక కల్చరల్ సిటీ.
0: అవును,
1: మా అంటే సాహిత్య కార్యక్రమాలు చేయాలనుకున్నా, ఏదైనా కల్చర్కి సంబంధించిన కార్యక్రమాలు చేయాలనుకున్నా, మనం చేయాలని అనుకోవడం ఒకటి, అక్కడ దాని గురించి మాట్లాడేవాళ్ళు, ఆ కార్యక్రమాలు
0: చేసేవారు
1: బాగా ఉండేవారు. వాళ్ళు చక్కగా కోఆపరేట్ చేసి ఆల్ ఇండియా రేడియోకి వచ్చి ఆ కార్యక్రమాలన్నీ చేసేవాడు. విలేజెస్లో ఉన్న పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లల చేత క్విజ్ కార్యక్రమాలు వాళ్ళనే నిర్వహించమని,
0: క్విజ్ మాస్టర్స్గా
1: మాస్టర్ వాళ్ళనే పెట్టి చేయించి ఎంత బాగా చేసేవాళ్ళమ్మ. నేను అంటూ ఉండేదాన్ని వాళ్ళతో, ఈ పిల్లవాడు పెద్ద అయ్యేసరికి మంచి అంటే క్విజ్ మాస్టర్ అవుతాడు అని చెప్పని. సమ్మక్క సార్లమ్మ జాతర వచ్చింది,
0: అవును,
1: అది కూడా మేము కవర్ చేసాం.
0: పెద్ద ఇది కదా. అసలు
1: నేను ఒకటే చెప్తున్నాను, ఆల్ ఇండియా రేడియోలో పనిచేసినప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ తోటి ప్రారంభించి ప్రతి డివిజన్లోనూ అందరి సహకారం ఉంటే తప్పితే ఒక కార్యక్రమం అవ్వదు.
0: సక్సెస్ఫుల్గా
1: అవ్వాలి అంటే ఎస్డి దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు
0: నిజమది
1: అందరి కోఆపరేషన్ తోటే కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆకాశవాణి ఓ పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో మనం ఎలాగైతే ఇంట్లో కుటుంబంలో అడ్జస్ట్మెంట్లు అన్నీ ఎలా చేసుకుంటూ మనం జీవిస్తూ ఉంటామో, ఇక్కడ కూడా ఉంటాయి అడ్జస్ట్మెంట్లు అవన్నీ, కానీ తప్పవు అదంతాను. ఒకళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి, స్నేహపూర్వకంగా ఉండి ఇది చేసినప్పుడే ఆటోమేటిక్గా ఏంటంటే మనం సక్సెస్ఫుల్ అవుతామని నేను అనుకుంటున్నాను. నేను అలాగే సక్సెస్ఫుల్ అయ్యానని అనుకుంటున్నాను.
0: తప్పకుండా, మీరు అన్నట్టుగా ఆ సక్సెస్ మన ప్రతి ముద్రలా కనిపించింది. కార్యక్రమాలు విభిన్నంగా, విలక్షణంగా, విశిష్టంగా చేశారు. మీరు వరంగల్లో చేసినప్పుడు లక్ష్మణమూర్తి గారితో ఉపనిషత్తుల గురించి మాట్లాడించారు, అదే అలాగే వేదాల మీద కొన్ని కథలు కూడా అక్కడ సపరేట్గా చేశారు. ఇంతవరకు అది ఎవరూ చెయ్యలేని పాత్ర. మీరు దాదాపుగా 10-15 మంది దగ్గర, స్టేషన్ డైరెక్టర్స్ దగ్గర
1: పనిచేశారు.
0: అలా డిఫరెంట్ స్టేషన్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసినప్పుడు మీకేమైనా మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయా?
1: అంటే ఒకటి, మా వాళ్ళు

0: చెప్పింది మనం గైడెన్స్గా తీసుకుంటాం, అలాగే మన ఐడియా కూడా వాళ్ళ ముందు పెడితే,
1: అవును
0: పెట్టగలిగితే వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు. వాళ్ళ గైడెన్స్ లేకుండా మనం ఎలా చేస్తాం? ఇన్నేళ్లలో వాళ్ళ గైడెన్స్ తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఇది అంటే ఒకటి, ఏ స్టేషన్ డైరెక్టర్ కూడా నువ్వు ఇలాగే చెయ్యి అని ఎవ్వరూ కూడా ఫోర్స్ చేయలేదు, ఎవ్వరూ చేయలేదు. ఇలా చేయాలని అనుకుంటున్నాను సార్ అని అంటే, ఓకే తప్పకుండా చేయండి అమ్మా, మీరు ఆలోచించారు కదా దీని గురించి అని అనేవాళ్లే తప్పితే. ఎందుకంటే డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు గారు కానీ, డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు కానీ, మేడం దుర్గా భాస్కర్ గారు కానీ, ఈవెన్ జీకే కుల్కర్ణి గారు కూడా, ఆయన చాలా స్ట్రిక్ట్ అయినా కూడా ఆయన ఓకే గో అహెడ్ అనేవారు అన్నమాట. అంత ఎంకరేజ్మెంట్ ఉండే
1: గారు,
0: శాస్త్రి గారు, తర్వాత
1: కబీర్ అహ్మద్,
0: నోట్లో మాట మీద తీసుకున్నాం, కబీర్ అహ్మద్ గారు ఎంత ఆయన మురిసిపోయేవారో నిజంగా.
1: అవును. సరే ఇప్పుడు మనకి 43 సంవత్సరాల మీ అనుభవాన్ని పురస్కరించుకొని 90 ఏళ్ళ ఆకాశవాణి, మన మీడియా అంటేనే ఫస్ట్ పెద్ద ముత్తైదులాగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా విలువలు పోకుండా ఇప్పటికే కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు మనకి రెయిన్బో ఉంది, తర్వాత యువవాణి సెక్షన్స్ ఉన్నాయి, తర్వాత వివిధ భారతి ఉంది. ఇన్నిట్లో మీ వర్క్ చేసిన అనుభవంతో శ్రోతలతో మంచి అనుభవాలు ఉన్నాయి మీకు. వాళ్ళతో మమేకమై కార్యక్రమాలు చేశారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు శ్రోతలందరికీ?
0: ప్రజలకి ఉపయోగపడాలి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అన్నది ఆకాశవాణి చేయం, అలాగే ఉపయోగపడేలాగా కార్యక్రమాలు అందరూ చేయాలి. ఉపయోగపడుతుందని మనం తప్పకుండా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నల్లో ఆకాశవాణి ఎలా ఉపయోగపడింది పిల్లల్ని తల్లుల్ని కలపడానికి, ఆకాశవాణి ఎలా ఏంటి ఒక ప్లాట్ఫామ్ ఒక వేదిక ఏర్పరిచింది, ఇదంతా కూడా మరి ఆకాశవాణి ఒక భారతిగా
1: డెవలప్మెంట్ ఎలా ఇచ్చింది, వినోదం ఎలా ఇచ్చింది,
0: జ్ఞానాన్ని
1: ఎలా అందించింది, వివేచన
0: సాహిత్యాన్ని సంస్కృతిని నిలబెట్టేది ఆకాశవాణి మాత్రమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను.
1: బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా మనం ఫస్ట్ అనుకున్నట్టుగా బహుజనులందరూ కూడా అంటే బహుజన హితాయ బహుజన సుఖాయ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టుగా ఆకాశవాణి కుటుంబం శ్రోతలతో ఎట్లా మమేకమవుతుంది. ముఖ్యంగా మీరన్న ఈ లీగల్ పాయింట్స్ కానీ హెల్త్ కానీ ఎప్పటికప్పుడు అందిస్తూ పేదవాళ్ళకు కూడా ఎప్పుడు ఏ అవసరం ఉందో ఆ అవసరాలు తీరుస్తూ ప్రజలకి నచ్చేలా ప్రజోపయోగ కార్యక్రమాల నిర్వహణలో ఎప్పుడూ ముందుండి నడిపించింది. ఈ 90 ఏళ్ళు మరి ఆకాశవాణికి వచ్చిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేస్తున్నాం, దాంట్లో మీరొచ్చి మా స్టూడియోలో మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. నమస్కారం.
0: నమస్కారం శ్రీలక్ష్మి గారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన లావణ్య గారికి కూడా ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఆకాశవాణి ఇందాక మీరు అన్నారు బహుజన హితాయ బహుజన సుఖాయ, అది ఎప్పటికీ ఆ లోగో ఆ నినాదం అలా ఉంటూనే ఉంటుంది. అదే పద్ధతిలో మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాము, శ్రోతలకి ఎప్పటికీ కూడా మనం దగ్గర అవ్వాలనే మన ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలాగే ఇంకోటి ఏంటంటే మనం కూడా ఎప్పటికప్పుడు శ్రోతలకి అవసరమైంది ఏమిటి అన్నది మనం కూడా ఒక విధమైన సర్వే లాంటిది చేసుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళకి అవసరమైన కార్యక్రమాలు మనం చేయగలిగితే ఎప్పుడూ మనం వాళ్ళ గుండెల్లో ఉంటాము. ఎనీవే శ్రోతలందరికీ కూడా ఈ 90 ఏళ్ల ఆకాశవాణి జరుపుకుంటున్న ఈ సంబరాలకి శ్రోతలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు.

0: తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు జరిపిన సంభాషణ మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఎగిరే పావురమ చిత్రం నుండి చిత్ర పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

కార్యక్రమంలో తర్వాత పాట ఇష్క్ చిత్రం నుండి హరిహరన్ సైంధవి పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి అరవింద్ శంకర్ సంగీతం సమకూర్చారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇద్దరు మిత్రులు చిత్రం నుండి పార్థసారథి చిత్ర పాడిన పాట. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

మీరు వింటున్న ఈ పాట ఆనంద్ చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం కె.ఎం. రాధాకృష్ణన్.

100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి బిచ్చగాడు చిత్రం నుండి సుప్రియా జోషి పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఇదే ప్రసారంలో 12:40 వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: పాత పడిన నోట్లని
1: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
1: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి,
3: కూల్ గా ఉండండి.
4: ముఖాన మొటిమల
5: సైబాల్,
4: గజ్జా బొబ్బల
5: సైబాల్,
4: నడుగులో తామరా
5: సైబాల్,
4: బురద పుల్ల
5: సైబాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఆనంద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం.

0: Bye-bye.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారం గురించి క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యకుడు నితిన్ గడ్కరీ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తిప్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు.

0: క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈ రోజు జరిగిన సమావేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలన్నీ సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పును ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges as we intend to do.
0: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్ సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోనూ, పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోనూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ నాలుగు దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
2: On the areas of cooperation, and it's also interesting that on the areas that we are working together on have become even more relevant and more important because of recent events around the world. And so today I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that it is a gathering of four strategic allies in which we come together to sort of compare notes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which we begin to take action.
0: జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెకి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి, పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ క్వాడ్ దేశాలు ఈ రోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్టపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈ రోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్టపతి నథులా కనుమను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులు ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహుకరిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 2014లో ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారని, ఆనాటి నుంచి గత 12 ఏళ్లలో దేశం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చట్టుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈవేళతో 12 ఏళ్లు పూర్తయ్యాయని బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ అన్నారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే నైతిక విలువలతో కూడిన ఈ 12 ఏళ్ల ప్రయాణం 2047 వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పానికి బలమైన పునాదిగా మారిందని నవీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఉగ్రవాదంపై దాడులు, సాయుధ దళాల పెరుగుతున్న శౌర్య పరక్రమాలు అండతూ భారత్ ఈరోజు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సురక్షితంగా, సమర్థవంతంగా, పూర్తి సన్నద్దతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే

0: ఉన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు సాధనాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. వికాస్ భీ విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపజేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ వారు రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతుబలి సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్ గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లు రువ్వుతారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్ర దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ రూల్స్ 2026 నిబంధనలను నోటిఫై చేసింది. 2026 నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నియమావళి ప్రకారం బోర్డు నిర్మాణం, చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం, జీత భత్యాలు, ఇతర సేవా నిబంధనలతో పాటు బోర్డు అధికారాలు, విధులను నిర్వచించారు. దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో తాము ఆత్మరక్షణ దాడులుగా సైనిక చర్య చేపట్టవలసి వచ్చిందని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరం ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తుందని అమెరికాలో సెంట్రల్ కమాండ్ అధికారులు తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా సంయమనం పాటిస్తూనే తమ సిబ్బందిని రక్షించుకోవడానికి అమెరికా బలగాలి చర్యలు తీసుకున్నాయని అమెరికా ప్రతినిధి చెప్పారు. 2026 ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ముగిసింది. అర్హత సాధించిన 4 జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈ రోజు జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈవేళ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఇంటింటి రామాయణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీతాకోకచిలుక చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. పలువురు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పలు జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతు కష్టాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్టాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు సాగునీటి అవసరాలపై ఇరు రాష్టాల మంత్రులు చర్చించారు. రెండు రాష్టాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఒప్పందం కుదుర్చుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనపై రాష్ట వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుస్థిర సంక్షేమ పాలనతో భారతదేశాన్ని అగ్రపథంలో నిలుపుతున్నారని ప్రశంసించారు.

మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీజేపీ భరోసా కార్యక్రమం రెండవ రోజు కొనసాగుతోంది. పలు జిల్లాల్లోని ధాన్యం కేంద్రాలను బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి పట్టణాల్లో రైతుగోసా, బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించిన నేతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కనీసం ధాన్యం తరలించేందుకు లారీలను కూడా ప్రభుత్వం పంపించడం లేదని ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం కావాలనే ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్టాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు, సాగునీటి అవసరాలపై

0: ప్రభుత్వం పంపించడం లేదని ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం కావాలనే ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ కర్ణాటక రాష్టాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు సాగునీటి అవసరాలపై ఇరు రాష్టాల నీటిపారుదల శాఖ మంత్రులు హైదరాబాద్లోని సచివాలయంలో సమాపేశమై చర్చించారు. నిన్న జరిగిన ఈ సమాపేశంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక మంత్రి బోసురాజు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా ప్రతిపాదనలు కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసురాజు దృష్టికి తీసుకెళ్లామని తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత అంశాలపై విస్తృతంగా చర్చించామని వెల్లడించారు. భవిష్యత్తులో అనుసరించబోయే విధానాలు ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణ కర్ణాటక ప్రయోజనాల పరిరక్షణకు అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాగునీటి తాగునీటి విషయంలో రాష్ట హక్కులకు భంగం వాటిల్లకుండా ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండేలా జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తామని మంత్రి తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మోదీ సారథ్యంలోని ఎన్డీఏ 12 ఏళ్ల పాలనను వరంగల్ జిల్లాకు చెందిన వ్యాపారి వెంకట్ కొనియాడారు.
1: ఒక దేశంలో ఒకే విధమైన రాజ్యాంగం అమల్లో ఉండాలని చెప్పి 370 ఆర్టికల్ ను రద్దు చేయడం జరిగింది. ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి, త్రిబుల్ తలాక్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా నరేంద్ర మోదీ గారు పరిష్కారం చేశారు. ఆ తర్వాత స్టార్టర్ ఆఫ్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మన దేశంలో సంబంధించినటువంటి వస్తువులను మనమే వినియోగించుకోవాలని, ఆ యొక్క వస్తువులను మనం తయారు చేయడానికి అనేక మందికి యువతకు ఉపాధి కల్పించడం నరేంద్ర మోదీ గారు చేసినటువంటిది.
0: నరేంద్ర మోదీ పాలనను వనపర్తిలోని హోటల్ యజమాని మహమ్మద్ ఖయూం ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల్ యోజన పథకం తమ కుటుంబంలో కాంతులు నింపిందని ఆకాశవాణికి తెలిపారు.
2: मोहम्मद खय्यूम मेरा नाम है, उनपर्ति जिल्ला है. सबसे पहले 5 साल से लकड़ियां बार रहते थे, अब से अब उजाला सिलेंडर आए जब से 5 साल से अच्छा है, घर भी चल रहा, होटल भी चल रहा.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నరేంద్ర మోదీ సుస్థిర పాలన అందిస్తూ ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రభాగంలో ఉంచుతున్నారని, దేశ ప్రజల్లో ఐక్యతా భావం నింపారని మంచిర్యాల జిల్లాకు చెందిన న్యాయవాది తులా ఆంజనేయులన్నారు.
3: కరోనా టైం కావచ్చు, లేకపోతే మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఈ విధంగా రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే సైనికుల విషయంలో కావచ్చు, ఎన్నో రకాల ప్రజల కోసం అహర్నిశలు కుచ్చేస్తూ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా ఉండే విధంగా దేశ ప్రజల కోసం పనిచేశారు.
0: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులుగా గుర్తించి వేగంగా పూర్తి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్, పంప్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
4: 90% పూర్తి చేస్తే మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన తర్వాత ఒకే ఒక మోటార్ ఇక్కడ పంపు ఆనండి, నార్లాపూర్ రిజర్వాయర్ నిడిపోయడం జరిగింది. సో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ ఇంకా పూర్తి కాలే, మెయిన్ కి రాలే.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సిపిఐ బృందం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. నిన్న సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కనీస వేతనాల పెంపుపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ నేతలు మరోవైపు జాన్ వెస్లీ నేతృత్వంలో సిపిఎం బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. కనీస వేతనాల సవరణ చట్టం తీసుకురావడంపై ముఖ్యమంత్రికి సిపిఎం నేతలు ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాలను విద్యా కేంద్రంగా అభివృద్ది చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ శివార్లోని సర్వే నెంబర్ 437లో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్టు మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని వేములవాడ పట్టణానికి చెందిన బెంద్రం భారతి అన్నారు.

0: నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె
1: 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. ఫలితంగా భారత్ ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడం సంతోషకరం. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదంతో పాలన సాగించడం హర్షణీయం.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు ఎంతో మేలు చేశాయని జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని హంసిక తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఆకాశవాణితో మాట్లాడుతూ
2: ఆయుష్మాన్ భారత్ బికమ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ బై ప్రొవైడింగ్ హెల్త్ సెక్యూరిటీ. ప్రోగ్రామ్స్ సచ్ అస్ స్వచ్ భారత్, జల్ జీవన్ మిషన్, డిజిటల్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా హావ్ క్రియేటెడ్ అవేర్నెస్ అబౌట్ క్లీన్లీనెస్ టెక్నాలజీ అండ్ సెల్ఫ్ రిలయన్స్. ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్ ద పాస్ట్ 12 ఇయర్స్ హావ్ కాంట్రిబ్యూటెడ్ పాజిటివ్లీ టు కంట్రీస్ డెవలప్మెంట్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్.
0: మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ కరీంనగర్ జిల్లాలో వేగవంతంగా కొనసాగుతోందని, ఇప్పటి వరకు 80% కొనుగోళ్లు పూర్తయ్యాయని కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రకటించారు. మరో వారం రోజుల్లో మొక్కజొన్న పంట కొనుగోళ్లు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 7 కేంద్రాల ద్వారా 560 మంది రైతుల నుంచి 210,000 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్టు తెలిపారు. మరో 100,000 క్వింటాళ్ల వరకు మొక్కజొన్న కొనుగోలుకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా నిరంతరాయంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఉదయం లక్ష్మణ్ చందా మండలంలోని తీర్పల్లి గ్రామంలో గోదామును కలెక్టర్ సందర్శించారు. ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్న వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం దిగుమతి ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని గోదాం అధికారులకు సూచించారు. వరంగల్ జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. జిల్లాలో మొత్తం 193,899 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైతుల నుండి 78,786 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా అందులో 75,723 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే రైస్ మిల్లులకు తరలించినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర 2వ రోజు కొనసాగుతోంది. పలువురు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పలు జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతు కష్టాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు, సాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఒప్పందం కుదుర్చుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఈనాటి కార్యక్రమంలో సినీ నటి, ఫిల్మ్ఫేర్ అవార్డు గ్రహీత శ్రీమతి తాళ్లూరి రామేశ్వరి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి లావణ్య దబూ.

9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాలలో భాగంగా ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం. కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకు. మావి చిగురు తిని కోయిల పలికేనా, కోయిల గొంతు విని మావి చిగురు తొడిగేనా అంటే ఎవరు చెప్తారు? కొన్ని ఊహలకు పరిమితులుండవు. బంగారానికి సింగారం తోడైతే అంటే నవ్వుకుంటాం. ఎంత మంచి ఊహ అనుకుంటాం, నిజమైతే ఎంత బాగుండు అనుకోకుండా ఉండగలమా? ఇక ఆ సింగారాల బంగారం కూసింత నవ్వితే పున్నమి కాయదా? కాసింత ఓరచూపు చూస్తే ఇంకేముంది, కడలి కూడా పొంగుదా? అలా చూసి నవ్వే సింగారాల బంగారం ఇక మాట్లాడితే ఆకాశవాణి శ్రోతల మనసు పరిమళించకుండా ఉంటుందా? అయితే ఇక ఆలస్యం ఎందుకు, మాట్లాడేద్దాం. తెలుగువారి సీతాలతో బోలెడు కబులు చెప్పుకుందాం. రండి, మనతో మన స్టూడియోస్లో ఉన్నారు మనందరి సీతామహాలక్ష్మి గారు, తాళ్ళూరి రామేశ్వరి గారు.

0: నమస్కారం తాళూరి రామేశ్వరి గారు.
1: నమస్కారం అమ్మ లావణ్య గారు. శ్రోతలందరికీ నమస్కారం. ఈవిడ మొత్తం లాజిక్తో మొదలుపెట్టారండి. మీరు గమనించారా, అసలు కోయిల ముందు కూర్చుందా లేకపోతే మావి చిగురు ముందు వచ్చిందా అక్కడి నుంచి మొదలెట్టి దానిలో నా పొగడ్తను కూడా ఇమర్చి ఈవిడ ఇంత చక్కగా ఒక కవిత్వం చెప్పింది. చాలా చాలా నేను మీ 90 ఏళ్ళ మీ ప్రయాణాన్ని ఇంకా ఎంతో 90 ఏళ్ళు కాదు ఈ వీలైతే 900 ఏళ్ళు ఇలాగే కొనసాగాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా పెద్ద వయసు దాన్ని. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మధ్య ఇంగ్లీష్లో మాట్లాడినందుకు మీరు క్షమించాలి నన్ను.
0: తప్పకుండా మాట్లాడండి మేడం. అయితే మా ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాలు మరింత శోభ అందుకున్నాయి మీ రాకతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ కమింగ్. అయితే ఫస్ట్ 1978లో సీతామాలక్ష్మితో మీరు వెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే 1973లోనే పూణే ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారు. మరి అప్పటిలో అసలు ఆడపిల్లల చదువే చాలా కష్టంగా ఉండేది అంటే ఆ ఎరాలో, కానీ మీరు అప్పట్లోనే పూణే ఇన్స్టిట్యూట్లో దట్టు ఈ యాక్టింగ్ కోర్స్కి జాయిన్ అయ్యారు అంటే దీని వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందండి?
1: ఇది నేను అనుకోవడం చాలా మంది దురభిప్రాయం అమ్మ. ఆ కాలంలో అమ్మాయిలు చదవట్లేదని నేను అనుకోను. ఎందుకంటే ఎస్పీడబ్ల్యూ కాలేజీలో 3000 మంది అమ్మాయిలు చదువుతున్నారు అంటే దాని అర్థం ఏంటి, అందరూ చదువుతున్నారని. ఆ కాలం ఏ చదువులేని కాలం కాదు, మంచి ఇంటెలెక్చువల్ థాట్ ఆఫ్ మైండ్ జరుగుతున్న కాలం. ఎందుకంటే వీళ్ళంతా ఒకప్పుడు గాంధీలు నెహ్రూయిట్స్, వీళ్ళందరికీ కూడా ఆడపిల్ల మగవాళ్ళకి తక్కువ కాదు బహుశా ఎక్కువే అనే రకంగా పెంచిన వాళ్ళే. మా నాన్నగారు కూడా తనకు ఒక ఆడపిల్ల ఉంటే చాలు అనుకున్నారట. అది ఆ ఏజ్ చూసారా, అది నేను అనుకోవడం 47 తర్వాత మన కంట్రీ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ 47 ముందే ఎన్నో మంచిలు జరిగాయి, దుర్గాబాయి దేశ్ముఖ్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరిగాయి, ఇవన్నీ 47 ముందే జరిగాయి కదా. అంటే దాని అర్థమేంటి, అప్పటికే ఈ థాట్స్ అన్ని మొదలయ్యాయి అనమాట. ఏది ఆడపిల్లలంటే వాళ్ళని చదివించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇవన్నీ మొదలయ్యాయి. కాకపోతే ఎందుకో ఈ మధ్య కొంచెం దురభిప్రాయం పెరిగింది. ఆ కాలం మనం చాలా వెనుకబడి ఉన్నామని, మనం ఏవీ లేకుండా ఉన్నామని.
0: అంటే ఈ పూణే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలనే ఆలోచన మీదేనా?
1: ఆలోచన నాదే, కానీ ఆలోచన వెనక అతను మాత్రం కొంచెం కథ ఉంది. ఆ కథ ఏంటంటే, తిరుపతిలో మేము చదువుకున్న చోట మా అక్క మెడికల్ కాలేజ్ చదువుతోంది, దానిలో తన క్లాస్మేట్ శివప్రసాద్ ఉండేవాడు. ఇంకా మా అక్కకి చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళలో ఒక మంచి ఫ్రెండ్. మా నాన్నగారు కూడా ఫ్రెండ్ అయిపోయారు. ఎప్పుడు ఏదో ఒకే సార్ మీరు ఇది చేయండి సార్ అంటే, వాళ్ళ నాన్నగారు కూడా మేము అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం మేము అట్లా. ఆయన ఎక్కడో ఆఫీసర్గా ఉండేవారు, ఏదో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ టైప్గా ఉండేవారు ఆయన. తనకి సినిమా పిచ్చి బాగా ఉండేది, మాకు ఇష్టమే, అదేమి ఇది కాదు. కానీ తనకి బాగా ఆ సినిమాల్లో చేరాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ వల్ల బహుశా అక్కడ కోడి నాగని ఒక సినిమా షూటింగ్ నడుస్తుంది. ఆ షూటింగ్ వెళ్ళిపోవాలని తన ఆతుండేవాడు. సరే సరే కృష్ణ మనం కూడా వెళ్దాం, మనం కూడా వెళ్దామని మా అక్కని భవిష్యత్ చేస్తుంటాడు. అక్క ఎదురుకుంటా నా కాలేజ్ ఉంది, నేను అప్పుడు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నాను, ఇంటర్మీడియట్ లో ఉన్నాను. సరే భుజి నువ్వు కూడా వద్దావు అంటే నేను కూడా వచ్చాను. మేమంతా షూటింగ్ చూడడానికి వెళ్ళాం. ఆ టైంలో కో డైరెక్టర్ రాఘవేంద్ర

0: నేను అనుకోవడం ఏంటంటే శివప్రసాద్ గారు వెళ్ళి తన్ని అప్రోచ్ చేసి ఉంటారు, ఇది మాకేమైనా రోల్స్ దొరుకుతాయని ఏదో నేను అనుకోవడం, నాకు తెలియదు నిజం. ఆయన ఏంటంటే డెఫినెట్ గా ఇక్కడ నాకు స్టూడెంట్స్ కావాలి, ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడి నుంచి వచ్చారు, మద్రాసు నుంచి చెన్నై నుంచి వచ్చారు, కానీ వాళ్ళు స్టూడెంట్స్ లా అనిపించట్లేదు, నాకు స్టూడెంట్స్ లా ఉండే వాళ్ళు కావాలి, ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా వస్తారా అని నన్ను అక్కడే అడిగారంట. అయితే మా నాన్నగారి దగ్గర చెంచగిరి చేస్తుండేవాడు కదా శివప్రసాద్ గారు, ఆయన ఇంటికి వచ్చి అక్కల్ అక్కల్ అసలు ఏం ప్రాబ్లం ఉండదు నేను ఉంటాను కదా వెళ్తా అంటారు, అలాగే వెళ్ళండి అన్నారు. ఆయనకి అసలు పట్టింపులు ఉండేవి కాదు, అకార్డింగ్ టు హిమ్ వీ డూ నో రాంగ్. కాకపోతే మీరు కాలేజ్లో అవి ఎగ్గొట్టి వెళ్తానని అనుకోవద్దు, అది ఏ సాటర్డే సండే టైప్ ఏదైనా ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆ రకంగా మేము ఆ షూట్ చేసాం. షూట్ చేస్తున్నప్పుడు చాలా మంచి అనుభవం. రాఘవేంద్రరావు గారు, వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాశ్రావు గారు మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేశారంటే, ఏదో చిన్నపిల్లలు మన ఇంటి నుంచి వస్తారే అమ్మా ఇక్కడ జాగ్రత్త కూర్చోండి, జింజర్ బిస్కెట్లు తిన్నారా ఎప్పుడున్నా జింజర్ బిస్కెట్లు మా కోసం, ఎంత చక్కగా ట్రీట్ చేశారంటే వీ థాట్ ఇట్స్ డివైన్. అదే కాకుండా అక్కడ కులమత భేదాలు కనిపించలేదు మాకు, ఆ రకంగా పెంచారు మా నాన్నగారు కూడా మమ్మల్ని. కులమత భేదాలు ఉండకూడదు, కాకపోతే మనం ఎంత అప్రోప్రియేట్ గా డ్రెస్ అవ్వాలో మనకు తెలియలేదు.
1: నాన్నగారి పేరు చెప్పండి.
0: మా నాన్నగారి పేరు భాస్కరుడు గారు.
1: ఓకే.
0: ఇంక ఈ రకంగా వి హ్యాడ్ ఎ వెరీ ఐడిల్లిక్ చైల్డ్హుడ్ అనమాట. అదే రకంగా ఈ సినిమా ప్రపంచం కూడా మాకు చాలా ఐడిల్లిక్ గా కనిపించింది. అదే టైంలో స్టార్ ఇన్ స్టైల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, వాళ్ళు షూటింగ్ చూసి వెళ్ళిపోయారు, మాకు ఎగ్జామ్స్ అని ఏదో మొదలయ్యా ఏదో గొడవగా ఉంది, అది వస్తే దానిలోనే అప్లై చేశా. ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, ఇంటర్వ్యూ కాల్ అడియార్లో అంటే మెడ్రాస్ లో. సరే అప్పుడు ఏం చేయాలి తెలియలేదు, ఎందుకంటే నాన్నగారికి ఏం చెప్పలేదు, నాన్నగారు ఒప్పుకుంటారో లేదో అనే విషయం మాకు అర్థం కాలేదు, అమ్మ కూడా తెలియదు. అక్క దగ్గర బాగా డబ్బులు ఉండేవి, అక్క అంత నెమ్మదిగా మాకేం తోచట్లేదు, ఒక రెండు మూడు రోజులు మేము మద్రాసు తిరిగి రావా అంది, మాకు చుట్టాలు ఉండేవాళ్ళు దూరపు చుట్టాలు. సరే ఆ వెళ్ళండి దాందే ఉంది, వెళ్ళాం. వెళ్ళడం మేము రాఘవేంద్రరావు గారి చుట్టుపక్కలకే వెళ్ళాం, ఎందుకంటే ఆయనకే తెలుసు ఆ అడయారు ఎక్కడుందో ఏది ఎక్కడుందో మాకేం తెలియదు కదా. సరే అని మాకు బాగా హెల్ప్ చేశారు. అక్కడే కాకుండా దానిలో శారద గారు ఇంటర్వ్యూకి వచ్చారు, శారద గారితో ముందే మాట్లాడి మాకు తెలిసిన అమ్మాయి అండి కొంచెం చూడండి అని, అంతే అందుకంటే ఇంకేమి లేదు. ఆ రకంగా హెల్ప్ చేశారు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ మొట్టమొదటి రోజునంతా మామూలు ఆడిషన్, మామూలుగా మాట్లాడతారు, ఏం గొడవ లేకుండా అయిపోయింది. వాళ్ళు నన్ను నెక్స్ట్ లెవెల్ కి చేశారు, అది ఆడిషన్ అంటే అది స్క్రీన్ టెస్ట్ లాగా అనమాట. దానిలో ఏంటి, వాళ్ళు తప్పనిసరిగా మనం హిందీలో చేయాలి, మనకి హిందీ ఏమాత్రం రాదు. వాళ్ళు అన్నారు పోనీ మా దగ్గర ఉండి పీసెస్ తీసుకోండి, అవి చూసేది ఏది సూట్ అవుతాయి. చదవడమే చేత కావట్లేదు నాకు, అది హిందీలో ఉంది అది. సరే ఎట్లాగోలో కోడ పొలకు చదివి ఏదో చేస్తే మొత్తం స్క్రీన్ టెస్ట్ మొదలైందమ్మా. వాళ్ళతో కాస్త మేకప్ కూడా చేశారు. ఆ స్క్రీన్ టెస్ట్ లో ఏంటి, చాలా ఒక అమ్మాయి ఒక మీనా కుమారి అనే పెద్ద గ్రేట్ యాక్ట్రెస్ కి పెద్ద ఫ్యాన్, ఆవిడ ఎప్పుడు టెలిఫోన్ ఆపరేటర్ అనమాట ఈ అమ్మాయి, ఎప్పుడు కూర్చుని ఆ మీనా కుమారికి ఎప్పుడు ఫోన్ చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఆవిడ ఎవరినో వెతుక్కుంటూ ఈ టెలిఫోన్ ఆపరేటర్ కి స్టూడియోలో ఫోన్ చేసింది, ఈ అమ్మాయి పిచ్చకపోద్ది ఎలా మాట్లాడ తెలియదు. సరే అది నేను నాకు వచ్చిన హిందీలో అక్కడ రాసిన హిందీలో నేనేం మాట్లాడాను నాకే తెలీదు, కాస్త సగం తెలుగు సగం ఇంగ్లీషు, ఎందుకో పైగా హిందీ ఈ రకం అన్ని భాషల్లో మాట్లాడేసి అది ఒక పెద్ద కామిక్ పీస్ అయిపోయింది. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ కామెడీ సీన్, ఇప్పుడు జానీ లివర్ వీళ్ళంతా చేస్తారే అట్లా, అది పెద్ద హిట్ అయిపోయింది. అది అనుకోకుండా అది చేసి అది ఏమన్నా అవుతుందని మేము అనుకోలేదు. పెరకెళ్ళిపోయాం, అక్కడ ఎగ్జామ్స్ మొదలయ్యాయి, చదువుకుంటున్నాం. అది హఠాత్గా ఒక రోజు టెలిగ్రామ్ వచ్చింది, యు మే జాయిన్ ఆన్ పర్టికులర్ డేట్, జూన్ జూలైలో ఏదో డేట్. టెలిగ్రామ్ వస్తే ఇంక ఏం చేయాలి తెలియదు, హఠాత్ అనుకోకడ జరిగింది ఇది. ఎలా ఎవరితో మాట్లాడా ఎవరితో నాన్నగారు ఎట్ట చెప్పేది ఇప్పుడు. అది మేము టేబుల్ మీద పెట్టి దారి మీద ఆయన మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది అది దాని మీద పెట్టి మేము సినిమా చూడడం వెళ్ళిపోయాం. రోజు చూస్తే గ్లాస్ అలాగే ఉంది దాని మీద, అది ఏంటి మంచినీళ్ళు కూడా తాగలేదా ఏంటి అయిపోయింది. ఇంకా రెండో రోజు పొద్దున్నే ఆయన ఆఫీస్కి వెళ్లే ముందు మేము ఎదురుకెళ్ళి, నాన్న నువ్వు అక్కడ టెలిగ్రామ్ చూసావా అంటే, నేను చూడాలని పెట్టారు మీరు అన్నారు. అంటే నువ్వు చూస్తావని నువ్వు ఎదురుకుంటే పెట్టి దాని మీద గ్లాస్ పెట్టి అంటే, లేదు నేను చూడాలని అనుకుంటే నా చేతికి ఇవ్వాలి కానీ ఆ తలకమాసిన పనులు ఎందుకు చేశారు, దానికి ముందు తిట్లు పడ్డాయి, ధైర్యం లేనప్పుడు ఇలాంటి పని ఎందుకు చేశారు, ఏమి కుదరదు ఎక్కడికి వెళ్ళం కుదరదు, నువ్వు కనీసం గ్రాడ్యుయేట్ అయితే నేను ఇంట్లోంచి నేను బయటకు పంపిస్తాను. ఈ లోపల మా నాన్నగారు మళ్ళీ ఆయన దగ్గర రోజు వెళ్ళేదాన్నమ్మా,

0: ho ok, era vero, sono andata al time. And they open it, so good. No,
1: people
0: like you. You graduate, I got a thousand years. Motanki. He had already booked the tickets.
1: Oh, great.
0: Yeah. He had booked the tickets, he made 5,000. Then ki naku draft chesku pettukunnaru. Naku account ela open cheyalo kuda teliyadu. Protected ki perigina vallanga
1: kada. Really, you're blessed to have a father like him.
0: Aina akkada explain chesi nu akkadiki vellali, akkadiki vellaka akkada bank ekkada undo telusukovali, dallo idi deposit cheyali, antavarku nee cheyitho kodnanu kani 200 rupayalu istam mem. Akka kuda neetho osti, andukani maaku telisina vallu evarunu Raghavendra gari evarunu telisina vallu pampicharu. Atharu kuda appai vastadu. అబ్బాయి ఎలా ఉంటాడో మీరు పట్టించుకోవద్దు, మీ ఇద్దరు మాత్రం ఇన్స్టిట్యూట్ లోనే ఉండండి. అయిపోయిన 2 రోజులు 3 రోజులు తనకు వెనక్కి వచ్చేస్తే అబ్బాయి తీసుకొస్తాడు అమ్మాయిని. ఇదంతా మొత్తం ఏర్పాటు చేశారని, కానీ అది సరిగ్గా ఇంకో 4 రోజులు 5 రోజులు ఉందనిగా అప్పుడు చెప్పారు. సో దాట్ వాజ్ మై ఫాదర్.
1: ఓకే, గ్రేట్. మరి అలాంటి ఫాదర్ పెంపకంలో పెరిగినప్పుడు మీరు ఇలాగే ఉంటారు కదా. అంటే చైల్డ్హుడ్ చాలా ఇంపార్టెంట్ అండ్ బ్రాటప్ కూడా. తల్లిదండ్రులు మీ కథ కూడా ఆయనే కన్నారు కదా. వేరేస్ మీరు పూణేకి వెళ్ళాలని అనుకున్నారు, కానీ కింద బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేశారు, మీకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఇన్ కేసు ఆయన అక్కడే ఆపేసి ఉంటే 1978 సీతామహాలక్ష్మి సినిమా ఉండేది కాదు కదా.
0: లేదమ్మా, అంత ముందు కూడా యాక్చువల్ గా ఇంకో రకంగా జరిగింది. ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ ఫర్ రూల్స్. ఇప్పుడు నాకు, నేను ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో అనుకుంటా, మా ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయన ఎవరు? దాసరి నారాయణరావు గారు. మా ఇంటికి తిరుపతిలో.
1: ఎలా వీళ్ళందరూ మీ ఫాదర్ కి పరిచయం?
0: మా ఫాదర్ కి పరిచయం కాదు, మన ఫాదర్ కి ఏం తెలియదు. వాళ్ళు ఎక్కడో నా ఫోటో చూశారు స్టూడియోలో, తిరుపతి వచ్చారంట, అక్కడ ఏదో ఫోటో చూశారు. చూసి అమ్మాయి ఎవరంటే, అమ్మా తెలిసిన ఈ అమ్మాయి ఏదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకుంటుందని వాళ్ళు చెప్పారంట. ఇప్పుడు తెలిసిపోయింది అందరికి ఆ ఊళ్ళో. సరే, వాళ్ళు వాళ్ళని అడ్రస్ కనుక్కుని ఆయన మా ఇంటికి వస్తే సరిగ్గా నేను సెలవులకి ఇంటికి వచ్చున్నా. నేను నాకే కలిశాను. కలిస్తేను, అమ్మా సినిమాలు చేస్తామని అనుకుంటుంటావు, అందుకని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళావు, కాబట్టి మేము షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం అమ్మా, ఇంకొక 4 రోజులు ఉంటుంది, ఏ విషయం మీరు ఆలోచించి నాకు చెప్తే మనం కాస్త మన స్క్రీన్ టెస్ట్ అని మేకప్ టెస్ట్ అని ఇవన్నీ చేసుకుందాం అని చెప్తే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ నాకు అర్థం కావట్లేదు. అదే టైంలో నాన్నగారు తెలుసు, అదే సాయంత్రమే తెలిసిపోయింది నాన్నగారు వీల్లేదు, నువ్వు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుతానని వెళ్ళావు, అది కోర్స్ నువ్వు పూర్తి చేయాలి, నువ్వు అక్కడ రాసి ఇచ్చావు, ఈ లోపల నేను ప్రొఫెషనల్ వర్క్ చెయ్యను అని. సో యూ హ్యావ్ టు స్టిక్ టు దట్ రూల్. హీ డిడ్ నాట్ లెట్ మీ డూ ఇట్. ఆ తర్వాత నువ్వు పూర్తి చదువు. అట్లాగే నేను ఇంక చదవనన్న.
1: ఎన్ని ఇయర్స్ కోర్స్?
0: 2 ఇయర్స్. మధ్యలో చదవనన్న, ఎందుకంటే నాకు హిందీ తెలియట్లేదు. నాకు హిందీ మాట్లాడాలంటే భయంకరంగా అనిపించింది. అనిపిస్తూ ఉంటే ఏంటి, ఇప్పుడు మాకు పీసులు ఇచ్చేవాడు, స్పీచ్ ఉంటుంది, స్పీచ్ది ఒక పేపర్ మీద పారాగ్రాఫ్ లాగా పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది, అది మన హిందీలో ఇచ్చేవాళ్ళు. ఇస్తే ఇప్పుడు అది ఎట్లా చదివేది? ఎట్లాగో అట్లా చదివినా అది మళ్ళా నేను నేర్చుకోవడం, అది మళ్ళా నేను చెప్పడం ఫ్లూయెంట్ గా, నేను ఎట్లా చేయగలిగేదంతా. ఇలాగే చాలా ఎక్సర్సైజ్ లో నేను వెనకబడ్డం మొదలెట్టాను. అసలు ఫ్రమ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ దట్ ఐ వాస్, చిన్నప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ కి లోటే లేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయింది. ఎవరు చేయాలంటే, క్లాస్ లో ఎవరైనా చేయాలంటే భయం వేసేది, అయ్యి బాబు ఏం చేస్తాను ఏంటో, క్లాసులు ఎగ్గొట్టడం వీలైతే, అక్కడ క్లాసులు ఎగ్గొట్టిన వాళ్ళు అడిగేవాళ్ళు ఉండరు. కానీ కొంతమంది టీచర్లు ఎందుకు నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు భరంత క్లాస్ తీసుకెళ్లేవాళ్ళు, లేదు రూమ్ కొచ్చి నన్ను తీసుకెళ్లేవాళ్ళు. సరే, నేను ఇంటికి వచ్చాక నేను అన్నాను, బాబు నాకు చాలా కష్టంగా ఉంది, నేను చేయనన్నా. ఎందుకని, ఎందుకు చేయనన్నావు? అప్పుడేమో నాకు ఎంత కష్టమే, నాకు సీట్ వచ్చిందని ఎంత గొడవ పెట్టావు, మరి ఇప్పుడు ఎందుకు చేయనన్నానంటే నా హిందీ నేను అంటే అదే ఆయనకి చాలా చాలా చిన్న విషయం అనిపించింది. ఏంటిది నీకు హిందీ ఎందుకు రావట్లేదు? ఏంటి, చాలా ఈజీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడేవాళ్ళు కాదు కదా, నేను హిందీ బాగా తెలుసు అంటే, ఆయన గాంధీయులు కదా, వీళ్ళంతా చదివారు హిందీ ఆ టైంలో. సరే, నాకు రావట్లేదు అంటే పెద్ద చేస్తే హిందీ చందమా కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చి ఒక్కొక్క పదం నువ్వు కరెక్ట్ గా చదవడం నేర్చుకో, అది ఎక్కడ నీకు కుదరదు అంటే నన్ను అడుగు, నేను చెప్తాను. ఇదంతా తెలుగు పదాలే, సంస్కృతమే కదా, అదే నీకే అర్థమైపోద్ది చాలా ఈజీ అని. అది అయినా నేను వెనక్కి వెళ్ళేసరికి ఐ వాజ్ ఎ డిఫరెంట్ పర్సన్, ఐ వాజ్ బ్యాక్ టు మై నార్మల్. దానికి కూడా ఆయనే నాకు హెల్ప్ చేసింది ఓ రకంగా. ఐ థింక్ మై సిస్టర్ వాజ్ ప్రాబ్లీ యాజ్ ఫార్మిడబుల్. దాన్ని కూడా నా కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, నేను ఎట్లా ఎలా ప్రవర్తించాలి, ఎట్లాంటి వాళ్ళతో ఎలా సమాధానం చెప్పి తప్పించుకోవచ్చు, ఇట్లాంటివన్నీ బహుశా మా అక్క దగ్గర నేర్చుకుని ఉంటాను నేను. సో దీస్ టూ పీపుల్ వర్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మై గ్రోయింగ్ అప్.
1: ఓకే, అయితే మరి సీతా మహాలక్ష్మి మూవీకి వచ్చేసరికి

0: ఏ విశ్వనాథ్ గారు డైరెక్షన్ లో చంద్రమోహన్ గారితో వర్క్ చేయడం అప్పటికే చాలా పెద్ద డైరెక్టర్ పెద్ద యాక్టర్ ఎలా అనిపించింది?
1: యాజ్ నేను అనుకున్నట్టే రాఘవేంద్రరావు గారు నాకు మొట్టమొదటి సినిమా ఆఫర్ చేశారు. పూర్ణచంద్రరావు గారు, ఆయన కూడా బొంబాయిలో మా ఇంటికి వచ్చారు. మురారి అని ఒక ఆయన ఫోన్ వచ్చింది. ఫోన్ ఇచ్చి మీ ఫోటోలు పంపించండి, రాఘవేంద్రరావు గారు మీ గురించి ఏదో మాట్లాడారు, మీ ఫోటోలు పంపించండి అని వచ్చింది. సరే నేను ఎవరితో ఫోటోలు తీసుకుని పంపించాను, చీర అది కట్టుకుని పంపించాను. పంపిస్తే వెంటనే మీరు మా సినిమాలో పనిచేయాలి అని, అది తెలుగు సినిమా మెయిన్ క్యారెక్టర్, అది రాస్తున్నది పాలవగమి పద్మరాజు గారు, బహుశా విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత షూటింగ్ టైంలో వాళ్ళు ఫ్లైట్ టికెట్ పంపించారు, నేను వచ్చాను. నాన్నగారు ఇక్కడి నుంచి వచ్చారు. మొట్టమొదటి రోజు నేను కంగారు పడిపోయాను, ఎందుకంటే వాళ్ళు ఏదో నాకు డాన్స్ మూమెంట్ చూపించారు, నేను చేయలేను అనిపించింది. నాకు అది కొంచెం వల్గర్గా అనిపించింది, అంటే నేను చేయనన్నా, నేను చేయను అంత ఇంకేడిపోయి. సరే వెళ్తే పాలగుమి పద్మరాజు గారు, ఆయన మా వైఫ్ వాడే కదా, వెంటనే చుట్టరికాలు రకరకాలుగా కలిసిపోతాయి. మా నాన్నగారితో మంచి పరిచయం అయిపోయి, నాన్నగారికి రైటర్స్తో బాగా ఇష్టం ఉండేది ఆయనతో మాట్లాడడం. ఆయన నాన్నగారితో అన్నారు, మీరు ఎప్పుడన్నా విశ్వనాథ్ గారి సినిమాలు చూసారా అంటే, లేదండి నేను చూడండి. ఆయన ఆయన సినిమాలు చూడడం మానేశారు, ఆయన తెలీదు అంటే. ఆయన చాలా ఆయన మీద పేరుందండి, మడిగట్టుకుని సినిమాలు తీస్తానని. అసలు ఆయన సినిమాలు ఏం గొడవ ఉండదు మీకు, ఎవరు మీ అమ్మాయి ఆడవడం ఏంటి, మీరు కంగారు పడడం ఏంటి, ఏమి జరగదు. మురారేమో అమ్మాయికి అసలు డాన్స్ చేతకట్లేదు, పోయి ఏడుస్తుంది, నేను తీసేస్తానంటే విశ్వనాథ్ గారు తిట్టి, ఆ అమ్మాయి కరెక్ట్, ఆ అమ్మాయి ఎట్లా ఉండాలో, మనకి మన క్యారెక్టర్కి ఎంత కరెక్ట్గా ఉండాలో అమ్మాయి కరెక్ట్, ఆ అమ్మాయి చెయ్యాలి, ఆయనకి తెలియదు మా వెనకాతలు ఈ గొడవ అంటే, ఆ అమ్మాయికి కూడా చెప్పండి. పాలగుమి పద్మరాజు గారు ఏమో మా నాన్నగారికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తానికి ఆ తర్వాత షూటింగ్ బయలుదేరా అన్నమాట.
0: మరి సీతా మహాలక్ష్మికి అందులో యాక్టింగ్ చాలా వైవిధ్యభరితంగా, మీరు అన్నట్టుగా మనకి ఒక ఆశ ఉంటుంది, ఒక మనలో తెలియకుండా ఒక సబ్ కాన్షియస్ గా ఒక యాక్టర్ ఉంటాడు, దానికి మీరు ఒక చక్కని నాన్నగారి డైరెక్షన్ లో దాన్ని ఒక ప్రొఫెషనల్ కోర్స్ గా కూడా చేశారు. మేబీ అందుకనే దానికి ఫిలింఫేర్ అవార్డు కూడా మీరు అందుకున్నారు. అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి?
1: బహుశా నేను దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంత ఇవ్వలేదు అనుకుంటాను, ఎందుకంటే ఐ వాజ్, నాకు హిందీలో చాలా ఎక్కలేవర్స్ వచ్చాయి. హిందీలో దుల్హన్ వయ్యి కూడా బెస్ట్ క్రిటిక్స్ అవార్డు అని, బెస్ట్ ఇదని, బెస్ట్ అదని చాలా అవార్డ్స్ వచ్చేవి. అది పైగా కొంచెం నేషనల్ లెవెల్లో వస్తుంది కదా అని చెప్పి అని తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చింది, ఇప్పుడైతే సోషల్ మీడియా వల్ల ప్రతిదీ తెలిసింది, ఆ టైంలో తెలిసింది కాదు. పైగా మా ప్రొడ్యూసరు నన్ను డబ్బింగ్ చేయించలేవు, చేయించకుండా అమ్మాయికి తెలుగు రాదన్నాడు. అమ్మాయి తెలుగు మాట్లాడే తీరు చాలా అర్బన్ గా ఉంటుంది, నాకు విలేజ్ ఇది ఉండాలని. నా పాయింట్ ఏంటంటే, నేను ఒక యాక్ట్రెస్ ని, నేను ఒక క్యారెక్టర్ చేయడానికి వచ్చాను, ఎలాగ చెయ్యాలో డైరెక్టర్ చెప్తున్నాడు, నేను కూడా నా అవుట్పుట్స్ ఇస్తున్నా, వీటన్నిటితో కలిపి మనం ఒక పాత్రను సృష్టిస్తున్నాం. ఇప్పుడు మీరు హఠాత్తుగా నాకు ఇది లేదని నాలో ఒక సగభాగం మీరు తీసేసినట్టు, నా గొంతు నాకు
0: పెట్టకండి.
1: శుభ్రంగా మాట్లాడగలను, ఆ టైంలో వచ్చి బాగా చదివేదాన్ని కూడా, తెలుగు కూడా బాగా చదివేదాన్ని. ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే నాకు ఆ చూపులో కూడా అంత స్టాప్నెస్ లేదు, దాని వల్ల తగ్గింది. కానీ ఒకప్పుడు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారిని అంత చదివిన వాళ్ళమే పురాణం సీతని చదివి ఇంత ఆడాలంటి ఇలా ఉండాలని ఒక ధైర్యం తెచ్చుకున్న వాళ్ళమే. అట్లాగే ఎత్తనపూడి సులోచనారాయణ గారి కథలు చదివి ఓహో రొమాంటిక్ హీరో అంటే ఇలా ఉంటాడా అని, అదే శేఖరం రాజశేఖరం ఏదో అతను వస్తే అతని చేతుల్లో అలా పడిపోదామని ఆ రకంగా ఊహించుకున్న వాళ్ళు, ఇవన్నీ జరిగాయి. కానీ నాకు హఠాత్తుగా తెలుగు రాదని వీళ్ళు అనేశారు. కానీ అన్నవి కాకుండా నేను నా ఖర్చులతో నేను మద్రాసు వెళ్ళాను. మద్రాసు వెళ్ళి నేనే డబ్బింగ్ చేయాలని కూర్చుంటాను. అతను నన్ను కలవను కూడా కలలేదండి, హీ డిడ్ నాట్ ఈవెన్ మీట్ మీ. విశ్వనాథ్ గారు నాకు కబురు పంపించి, ఎందుకమ్మా తిక్క మనిషితో నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు, వదిలేమ్మా నీకు ఎన్నో ఛాన్స్ వస్తాయి, నువ్వు హిందీలో ఎంత బాగా చేస్తున్నావు మాకు ఎంతో ప్రౌడ్గా ఉంది, ప్లీజ్ నువ్వు అనవసరంగా దీనికోసం నాకు ఏడుపు ఏడుపు అంత అంత భయంకరంగా బిహేవ్ చేశాడు. అదే కాకుండా వచ్చిన అవార్డుల గురించి నాకు తెలిసేది కాదు, వాళ్ళు 100 రోజుల పండగ చేసుకున్నారంట, ఆ పండగ గురించి నాకు తెలియదు, దేనికి నాకు ఇన్ఫార్మ్ చేయలేదమ్మా వాళ్ళు, నన్ను ఎట్లా వెలివేసినట్టు చేశారు. ఒక రకంగా ఆ కారణంగా నేను తెలుగు సినిమాల్లో మళ్ళీ ఇంకా పని చేయలేకపోయాను.
0: నిజంలో మీ దగ్గర నుంచి ఒక డైలాగ్ వినాలనుకుంటారు, నా ఫేవరెట్ డైలాగ్ ఇది,
1: చెప్పండి.
0: మీరు ఒక బంగారం సేటు దగ్గరికి వెళ్తారు, మీ బంగారం అంతా పెడతారు, ఇది దీనికి ఎంత డబ్బు వస్తుందని అడగాలి. అక్కడ మీరు చెప్తారు, నేను అబద్ధాలు విని విని అలసిపోయాను, నాకు నిజం కావాలి అంటారు. మాకోసం ఒక్కసారి.

0: అబద్ధాలు విని విని అలసిపోయాను బాబు. ఒక్కసారి ఒక్కసారి అన్నా కనీసం నిజం చెప్పు. దీనికి ఎంత ఇస్తావు?
1: 76,000
0: ఇక్కడ పెట్టు.
1: ఎలా అనిపిస్తుంది ఒక సీన్ యాక్ట్ చేసి ది బెస్ట్ ఇచ్చానన్నప్పుడు?
0: చాలా సాటిస్ఫైడ్. పై మనం బెస్ట్ ఇవ్వనప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది. మనం అడుగుతాం ఇప్పుడు, కొంతమంది డైరెక్టర్ బాగానే ఉందమ్మా అంటారు, వదిలేస్తాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ వాళ్ళ డబ్బులు ఖర్చులు అవుతున్నాయి. కానీ తేజాలు ఏంటంటే, ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ అనదర్ హీ వుడ్ సే యెస్ డూ ఇట్. ఎందుకంటే హీ వాంటెడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. ఎందుకంటే ఆ సినిమాలో ఆ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అది ఒక రకంగా చాలా ఇన్స్పైర్డ్ గా తీశాడు అది. ఐ థింక్ అగైన్ ఐ వాస్ ఫార్చునేట్. అది ఎంతో మంది దానికి నేను చేయనన్నారు, రేఖ గారు చేయనన్నారంట, ఇంకెవరు జయసూద్ గారు చేయనన్నారంట, వీళ్ళందరూ చేయనన్న తర్వాత నన్ను అడిగారు వాళ్ళు. సో ఐఎమ్ బ్లెస్డ్.
1: ఈ జర్నీ అంతటిలో, ఇప్పటికి మీరు యాక్ట్ చేస్తూనే ఉన్నారు, ఈ జర్నీ అంతటిలో వాట్ ఈజ్ లైఫ్ అంటే మీరు ఏం చెప్తారు?
0: ఐ జస్ట్ ఎంజాయ్ ద ప్రెసెంట్ మూమెంట్.
1: గ్రేట్.
0: ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? నిన్న చాలా బహుశా చెడు జరుగుండొచ్చు, కానీ రేపు పొద్దున్న చెడు జరగదు, జరగదు, జరగనివ్వను నేను. ఇది రాసుందో, చాలా మంది అంటుంటారే ఇలాగే రాసుంది, నేను అంటాను లేదు. ఆ రేఖలు మనం మార్చగలం. మనం ఏం చేయాలో, మనం తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదు జీవితంలో. ఒకళ్ళ సొమ్ము మనం తిండాలు, ఇలాంటివన్నీ అనవసరం. బహుశా తక్కువ డబ్బు సంపాదించవచ్చు, కానీ దానివల్ల మనకు నష్టం రావట్లేదు. కానీ మన మనసు మాత్రం మనం భ్రష్టం చేసుకోకూడదు.
1: ఓకే, గివింగ్ బ్యాక్ టు సొసైటీ అంటే దాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు?
0: నేను నా తోటి మనిషికి నేను ఏమైనా చేయగలిగితే చెయ్యాలమ్మా. నేను పెద్ద, నేను సంస్థలకి ఏమి సహాయం చేయను, ఎప్పుడు చేయను. కానీ నా దగ్గర ఉండే డ్రైవర్ ఎప్పుడు బాధపడకూడదు, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు బాధపడకూడదు. నేను వాళ్ళు తిడతాను, తిట్టమంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయబోతే వాళ్ళు తిడతాను, కానీ వాళ్ళకి ఏం అవసరం వచ్చినా నేను ఉండాలి, అది నాకు ఇంపార్టెంట్.
1: ఓకే, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి?
0: ఇప్పుడు ఏం లేదమ్మా, ఒక అధీరా అని ఒక దానిలో ఇన్వాల్వ్ అయ్యాను. అదే కాక డొక్కా సీతమ్మ గారి అది ఎండ్ పోర్షన్ నేను చేశాను.
1: ఓకే,
0: ఈ అధీరా అనే సినిమాలో ఇప్పుడే షూటింగ్ మొదలైంది. సో వి డోంట్ నో హౌ లాంగ్ ఇట్ విల్ బి.
1: ఓకే,
0: టిపికల్ కమర్షియల్ ప్రాజెక్ట్.
1: మరి 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాల్లో భాగంగా మాతో మా స్టూడియోస్ లో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆకాశవాణితో మీ అనుబంధం
0: చెప్పు. మీరు తిరుపతిలో ఉన్నప్పుడు అదే శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు వచ్చి, కృష్ణ కృష్ణ మనం ఒక నాటకం వేద్దాం అన్నాడు. అంటే ఏ అంటే, నాటకం అంటే అట్లే, రేడియో నాటకం. రేడియో నాటకం అంటే మనం అంతా చదువుతాం అనమాట. అట్లా అంటే మరి సరే జాతం ఉంది, పెద్ద గొడవ ఉందనికి అంటే, నెల్లూట్ల వెంకటేశ్వరరావు గారని ఆయన రాసేవాడు. ఆయన ఆకాశవాణి తిరుపతి నుంచి ఏదో ఇట్లా డ్రామాస్ అవి కండక్ట్ చేస్తుండేవాడు. సరే వాళ్ళకి ఇంకా 2-3 కావాల్సి వచ్చింది, నన్ను అడిగారు. నన్ను అడగడం ఏంటి, నా వెనకత నేను చెంచాలి తిరుగుతుండే వాళ్ళ వాళ్ళతోటి. సరే భుజి నువ్వు కూడా రా అన్నారు. సరే వెళ్ళాను. వాళ్ళు మాకు అది టిఫిన్ అది పెట్టారు, అది గుర్తుంది నాకు. ఆ తర్వాత నాటకం వేశాం, అది చదవమన్నారు, మేము చదివి పడేసాం, అంతే అయిపోయింది. అదే నా అనుబంధం. అది కాకుండా ఇంకా నేను దూరదర్శన్తో డెఫినెట్ గా, నేను మొట్టమొదటి ముంబై వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదటి జాబ్ నాకు దూరదర్శన్ లోనే వచ్చింది. ఆ తర్వాత ఆకాశవాణి అక్కడ చాలా చేశాను, కానీ తెలుగులో ఆకాశవాణిలో ఇది మొట్టమొదటిసారిగా చేస్తున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. అందుకనే మీకు ఆ రోజు చెప్పాను, తప్పకుండా చేస్తానమ్మా, నేను వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను.
1: మీ హిందీలో చేసిన ప్రోగ్రామ్స్ చెప్పండి విశేషాలు. ఎందుకంటే త్రూ ఇండియా మనం 90 ఇయర్స్ జరుపుకుంటున్నాం.
0: అవును కదా, హిందీలో ఆకాశవాణి వాళ్ళు చాలా చేశానమ్మా, ఆకాశవాణి, వివిధ భారతి. కానీ ఎప్పుడు చేశాను గుర్తులేదు.
1: ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారు?
0: ఇది పాటల విషయంలో చేశాను, సైనికులకు పాటలు చెప్పేది, అవి 2-3 చేశాను. జనరల్ ఒక హిస్టరీ లాగా అనూప్ కపూర్ కూడా నా మీద ఒక ప్రోగ్రామ్ చేశాడు, అంటే నా నా సినిమాల పాటల మీద.
1: ఓకే,
0: అదొక ఆయన చేశాడు, అందరూ ఫోన్ చేసి చెప్పారు నాకు. కనీసం ఒక 4-5 చేసి ఉంటాను, బట్ ఐఎమ్ నాట్ అవేర్ ఎగ్జాక్ట్లీ అది ఎప్పుడు వచ్చి ఉంటాయో ఏంటో తెలియదు.
1: మరి 90 ఏళ్ల ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి కొనసాగుతుంది. మీరు ఈ సందర్భంగా ఇక్కడికి రావడం, మాతో అనేక విషయాలు పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. చివరిగా శ్రోతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: శ్రోతలకి నేను ఈ వయసులో కూడా ఏం చెప్పాలని అనిపిస్తుంది, ఎందుకంటే మీ మీ అనుభవాలతో మీరే చాలా నేర్చుకుంటూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, చిన్న చిన్న విషయాల మీద అనవసరంగా రెచ్చిపోయి నిజమేంటో తెలుసుకోకుండా మనం ఒకళ్ళు బాధ పెడతాం, అలా చేయకూడదు. నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నిజం సినిమాలో చేశాయని చెప్పట్లేదు, నేను నిజంగా ఇట్లా భావిస్తాను. ప్లీజ్, ఐ జెన్యున్లీ ఫీల్ అబౌట్ ఇట్. ఏ నాణానికన్నా రెండు వైపులా చిత్రాలు ఉన్నాయి, ఆ రెండు చిత్రాలు మనం చూడాలి.

0: చిత్రాలు వెనకాలి కూడా ఇంకేదో కథ ఉంది, అది కూడా కథ మనం తెలుసుకోవాలి, ఆ తర్వాత మనం నిర్ణయం చేసుకోవాలి. అది నా బేసిక్ మోటో.
1: గ్రేట్ గ్రేట్. బ్లేమింగ్ యాక్చువల్ గా జడ్జ్మెంట్ జోన్ లోంచి బయటకు వచ్చి ఆలోచించమంటారు.
0: కరెక్ట్.
1: రైట్. థ్యాంక్ యూ సో మచ్ తాళ్ళూరి రామేశ్వరి గారు, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి శ్రోతలతో మీ మనసులోని మాటలను పంచుకున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.
0: థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీరు నన్ను ఇన్వైట్ చేశారు, నన్ను ఎంత ఆదరంగా చూశారు. లైక్ ఆల్వేస్ సే దిస్, ఐ ఫీల్ బ్లెస్డ్ దట్ ఆఫ్టర్ ఆల్ దిస్ టైమ్ ఆల్సో నన్ను ఇంకా ఇట్లా ఆదరిస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు.

కిన్నెర లహరి కార్యక్రమంలో ముందుగా మనసులో మాట సినిమా నుండి చిత్ర పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రకాష్ నగర్ నుండి సిరిపురం రాజేష్, అనసూర్య, శ్రావణి, పూర్ణచందర్, ఉమాదేవి, శ్యామ్, శ్రీనివాస్, కుమార్, కార్తిక్, హర్షవర్ధన్. వీరంతా కోరుతున్న పాట మనసులో మాట చిత్రం నుండి ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత పాట రేపర్లలో రాధా చిత్రం నుండి సుజాత పాడిన పాట, సాహిత్యం శ్రీహర్ష, సంగీతం కోటి. మరి ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య. వినండి వీరందరి కోసం రేపల్లెలో రాధా చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989670766.
1: మరొక నెంబర్ 7989701158.

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత పాట ముఠా మేస్త్రి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపిరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకి వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి వినండి. వీరందరి కోరిక మీదకు ముఠా మేస్త్రి చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట చంటి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు.

తీన్మార్ చిత్రం నుండి శ్రీరామచంద్ర పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీవా, రహీమున్నీషా, షరీఫ్ ఖాన్, అలీం పాషా. వినండి, వీరందరి కోసం తీన్మార్ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట డాడీ చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, రాజ్విక, మీనాకుమారి, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, పార్వతీబాయి, చోటాపూరన్ పాసి, ఎండి షాకీర్, షహజాజీ, సుందర్ రాజ్, ప్రవీణ్, జగన్మాత. వినండి వీరందరి కోసం డాడీ సినిమా నుండి ఈ పాట.

కిన్నెర లహరీ కార్యక్రమంలో మేము చదివే ఉత్తరాలలో మీ పేర్లు కూడా వినాలనుకుంటున్నారా? మరైతే వెంటనే మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట ఉత్తరం రాసి మాకు పంపించండి. మీరు పంపించాల్సిన చిరునామా కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కార్యక్రమంలో మరొక పాట వి చిత్రం నుండి అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైటర్ బస్తీ నుండి అమోక్ వర్ష, అరుణశ్రీ, అప్పారావు, అలమేలు, త్యాగరాజు, పవన్ శర్మ, ప్రణవి, కార్తికేయ వినండి. వీరందరి కోసం వి చిత్రం నుండి ఈ పాట.

గజని చిత్రం నుండి కార్తిక్ పాడిన పాట. వేటూరి సుందరామూర్తి సాహిత్యానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా.

0: రాజా బిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్న పాట వరుడు చిత్రం నుండి ఈ పాట.

సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన

కిన్నెర్ లహరి కార్యక్రమంలో చివరిగా రిక్షావోడు చిత్రం నుండి బాబా సెహగల్ సుజాత పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ వారాసిగూడ నుండి కరుణశ్రీ, శశివర్ధిని, అమోక్, స్వాతి, శశాంక్, లాసియా, ఉదయ్ వినండి. వీరందరి కోసం రిక్షావోడు చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈ పూట ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి దిల్ చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం చంద్రబోస్, కులశేఖర్, సుద్దాల అశోక్తేజ, ఉమామహేశ్వరరావు, పెద్దాడమూర్తి. సంగీతం అందించారు ఆర్పి పట్నాయక్. గాయనీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆర్పి పట్నాయక్, కెకె శ్రీరామ్, ఉషా. వినండి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి దిల్ చిత్రం నుండి పాటలు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి దిల్ చిత్రం నుండి పాటలు వింటున్నారు.

0: papaku. Nama lisuku.
1: మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి దిల్ చిత్రం నుండి పాటలు విన్నారు. సాహిత్యం చంద్రబోస్, కులశేఖర్, సుద్దాల అశోక్ తేజ, ఉమామహేశ్వరరావు, పెద్దాడమూర్తి. సంగీతం అందించారు ఆర్పి పట్నాయక్. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆర్పి పట్నాయక్, కెకె శ్రీరామ్, ఉషా.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధుమంజరి. ఈనాటి కార్యక్రమంలో వినోదాల సమాహారం విహారయాత్ర చిత్రగీతాలతో కూచిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి బి శృతి.

ఒకప్పుడు వేసవి సెలవులు వేరు, ఎండవేడి తగలకుండా ఇండోర్ గేమ్స్ ఆడుతూ మధ్యలో అమ్మమ్మగారింటికి వెళ్ళొస్తూ ఇంకా కుదిరితే ఏదైనా పుణ్యక్షేత్రానికి బయలుదేరేలా ప్లాన్ చేసుకునేవారు. కాని ఇప్పుడలా కాదు. వేసవికాలం, పండుగ రోజులు, ఎక్కువగా ఏ వచ్చినా ఓ 4 రోజులు విడుపు వస్తే చాలు, ఊర్లకు ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి. సిటీలో అయితే మరీను. అలుపెరగని ఉద్యోగాలు, ఊపిరి తిప్పుకోనివ్వని చదువుల మధ్య ఏ కాస్త వెసులుబాటు వచ్చినా కారు గేరు మార్చేయడం సులభమైపోయింది. ఇప్పుడు పర్యటన కోసం ఖర్చుకు వెనకడం లేదు. యాత్ర అంటే తీర్థయాత్ర అనే పరిమితి లేదు. రవాణా సౌకర్యాలు, విడిది సౌకర్యంలోనూ కూడా ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అనే ఆలోచనలో కూడా విపరీతమైన మార్పు వచ్చేసింది. స్క్రీన్ టూరిజం, సోలో టూరిజం, లాంగ్ స్టే టూరిజం, పేర్లు తెలిసినా తెలియకపోయినా అనుసరిస్తున్న పద్ధతుల్లో భిన్నత్వం కనిపిస్తోంది.

యాత్రలు, బిజినెస్ యాత్రలు, కుటుంబ యాత్రలు, హనీమూన్ యాత్రలు, ఇలా టూర్ ఏదైనా, కాశీకి వెళ్తే విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవడం, ఆగ్రాకు వెళితే తాజ్మహల్ దగ్గర ఫోటో దిగడం, కేరళ వెళ్తే హౌస్ బోట్లో బస చేయడం లాంటివి మామూలే. బహుశా మన ముందుతరం వాళ్లు కూడా ఇలాగే చేసి ఉంటారు. ఎక్కడికి వెళ్లినా అక్కడ పర్యటక ప్రదేశాలన్నింటినీ వరుసగా చూసేసి ఆ జ్ఞాపకాలను ఫోటోల్లో బంధించి సదరు సంతోషానికి తోడుగా కాస్త అలసటని పోసుకుని ఇంటికి వచ్చేస్తూ ఉండేవారేమో. అయితే జనరేషన్ జెడ్ మిలియన్స్ దృష్టిలో ఈ యాత్రల అర్థం పూర్తిగా మారిపోయింది. భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని వారణాసి. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలి అనిపించేలా పర్యటకులను ఆకర్షిస్తూ ఉంటుంది ఆ ప్రదేశం. ఇప్పటికీ ఒక ప్రాచీన నగరంలో ఏదో మహత్యం ఉందనే అధిక నమ్మకం. గంగా స్నానం, విశ్వేశ్వరుడి దర్శనం, గంగహారతి చూడడానికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. చిన్న నుంచి పెద్ద వరకు వయసుతో సంబంధం లేకుండా గంగహారతి, విశ్వేశ్వరుడి దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. ఇంటర్నెట్లో కాశీ గురించి సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య 120% పెరిగిందట.

1990లో మొదలైన ఆర్థిక సంస్కరణలు మన జీవన శైలిలో చాలా మార్పులే తీసుకువచ్చాయి. సాంకేతిక నైపుణ్యాలు, వ్యాపార దక్షత ఉన్నవారికి సంపాదన పెరిగిపోయింది. దాన్ని ఖర్చు చేసే దృఢ సంకల్పం కూడా మారిపోయింది. కాని వీలైనంతగా దాచుకోవాలనే తపన మాత్రం తగ్గలేదు. కోవిడ్ తర్వాత అది కూడా మారిపోయింది. ఉన్న కొద్దిపాటి జీవితం చేజారిపోకముందే దాన్ని ఆస్వాదించాలనే తత్వం నేర్పించింది కోవిడ్. ఫలితంగా కోవిడ్ వరకు అరకొరగా ఉన్న టూరిజం ఆ తరువాత పరుగులు తీసింది. ప్రతి సంవత్సరం 15% పైగా పెరుగుతుంది ఈ టూరిజం యాత్రలు చేస్తున్న వారి సంఖ్య. 2030 నాటికి దేశీయంలో 500 కోట్ల పర్యటనలు చేస్తారనే అంచనా వచ్చేసింది. పర్యటనతో అందరికీ లాభమే. తిరిగేవారికి కావలసినంత కాలక్షేపం, కుటుంబంతోనో స్నేహితులతోనో గడిపే అవకాశం, తనని తాను వెతుక్కునే ప్రయత్నం, ఇక ఆ పర్యటన కోసం చేసే ఖర్చుతో ప్రభుత్వం నుంచి హోటళ్ల వరకు దారి పొడవునా అందరికీ లాభమే.

సరికొత్త ట్రెండ్స్ రావడంతో ఇప్పుడు టూరిజం కూడా మూల మూలాలకి విస్తరించింది. పెళ్లికి ముందు బ్యాచిలర్ ట్రిప్స్, పెళ్లయ్యాక కుటుంబంతోనో లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనో ప్రయాణాలు, ఇదే ఇప్పటి వరకు తెలిసిన ట్రెండ్. కానీ కాలం మారుతుంది, ఇతర బంధాలతో ప్రయాణాల ట్రెండ్ పెరుగుతుంది. సాటి స్నేహితులతో కలిసి లేదా పాత స్నేహితులను కలిపేసుకుంటూనో సాగే ప్రయాణాల సంఖ్య పెరిగిపోతుందని న్యూయార్క్ టైమ్స్ ఒక నివేదికను ప్రచురించింది. దీనికి ఫ్రెండ్షిప్ అనే పేరు కూడా పెట్టారు. కొలీగ్స్తో అనుబంధాలను పెంచుకోవడానికి చేస్తున్న ప్రయాణాల సంఖ్య పెరిగిపోతున్నట్లు హిట్లర్స్ ట్రెండ్ రిపోర్ట్ పేర్కొంది. ప్రపంచ యాత్రలు చేసేవారిలో 30% యాత్రికులు ఇలాగే ఉన్నట్టు తేల్చింది. ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మధ్య మధ్యస్థంగా ఉండే వీరికి ఫ్రొగిల్స్ అనే పేరు కూడా పెట్టారు.

మరికొంతమందైతే అసలు ఎవరితోడూ వద్దు, ఒంటరిగా అలానే తిరిగేద్దాం అనుకునే సందర్భాలు చాలా పెరిగిపోతున్నాయి. మీ మార్నింగ్స్ అనే పేర్లతో నడుస్తున్న ఈ ట్రెండ్ ఇంకా మన దేశానికి పూర్తిగా చేరుకోలేదు. కష్టమైనా సుఖమైనా కలిసి ఉండాలనే భారతీయ తత్వానికి ఇది సరిపోదు. కాకపోతే ఒంటరిగా బిజినెస్ యాత్రలు చేసే భారతీయులు దాన్ని ఒక ప్రెజర్ ట్రిప్గా మార్చుకునే అవకాశాన్ని మాత్రం వదులుకోవడం లేదు. సోషల్ మీడియా కాలంలో కూడా ఇలాంటి యాత్రలు ఉంటాయి అన్న ఆశ్చర్యం కలుగుతుంది, కానీ ఇది వాస్తవం. ఈ రోజుల్లో 80% మంది ట్రావెల్స్ పుస్తకాలు చదివి స్ఫూర్తి చెంది వాటిని చర్చించినా లేదా పేర్కొన్న ప్రదేశాల్లో పర్యటిస్తూ ఉంటున్నారు. కేవలం టూరిస్టు ప్రదేశాన్నే కాదు, తమని తాము తెలుసుకోవడానికి బిజీ లైఫ్ నుండి బ్రేక్ కోసం ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఏదో ఒక లక్ష్యంతో యాత్రలు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది.

ఆ ఊరు భూతల స్వర్గం. అక్కడ విహరిస్తూ ఉంటే ఏదో లోకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి మాటలు చక్కని డెస్టినేషన్ గురించి రకరకాల వర్ణలతో విన్నాం. కానీ మోడ్రన్ ఇండియన్ ట్రావెల్స్ మాటలు వింటే ఆశ్చర్యపోతాం. ఫలానా బోటిక్ హోటల్లో మళ్లీ మళ్లీ గడిపేందుకే ఆ నగరం వెళ్తాను, అక్కడ బీచ్ ముందున్న విల్లా సూర్యోదయ వేళలో యోగా చేస్తే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది, ఆ బహుళ అంతస్తుల్లో బస చేస్తే మహానగరమంతా నా కళ్ళ ముందే నిలుస్తుంది అని చెబుతూ అలాంటి అనుభూతుల కోసమే మళ్లీ మళ్లీ ఆయా ప్రదేశాలకు వెళ్తున్నట్లుగా చెబుతూ ఉన్నారు ట్రావెలర్స్. అంటే నగరంలో ఉన్న ల్యాండ్ మార్క్స్, పాపులర్ ట్రావెల్ ప్లేసెస్ చూడాలని కలలు కంటున్నారు. క్వీన్స్ టౌన్ గురించి సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య 151% పెరిగింది. సాహసాలు కోరుకునే వాళ్లకి ఇది అతిపెద్ద ప్లేగ్రౌండ్. పాపులర్ ట్రావెల్ ప్లేసెస్ ఆధారంగా కాకుండా తాము బస చేసే ప్రదేశాన్ని బట్టి యాత్రలు చేస్తున్నారు. సుమారు 82% మంది భారతీయులు ఇలాంటి యాత్రలే చేస్తున్నామని తెలుపుతున్నారు.

యాత్ర అనగానే మనకు కొన్ని నిబంధనలు గుర్తుకొస్తాయి. రాత్రి వేళల్లో ప్రయాణం చేసి ఏదైనా ప్రముఖమైన ప్రదేశానికి చేరుకోవడం, అక్కడ ఒక 4-5 రోజులు ఉండి చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసుకోవడం, వాటిని కెమెరాల్లో బంధించడం, క్షేమంగా మరో రాత్రి ప్రయాణంతో ఇంటికి తిరిగి రావడం. కాని రాత్రిని చూసేందుకే ప్రయాణం చేస్తే అది నాక్ టూరిజం. రాత్రివేళ పున్నమినో తారలను, విదేశాల్లో అయితే నార్థర్న్ లైట్స్ చూసేందుకే ప్రయాణాలు చేస్తూ ఉంటారట. ప్రముఖ ప్రదేశాలు కాకుండా జనంలేని ఏకాంత ప్రాంతాలను కూడా చేరుకోవడం, కాలుష్యం అరుపులు లేని చోటుకి చేరుకునే ప్రయత్నం, వీలైతే అక్కడ ఎలాంటి సాంకేతిక పరికరాలు కూడా లేకుండా చూసుకోవడం చేస్తూ ఉన్నారు. సరైన తిండి లేకపోయినా మనిషి నెలల తరబడి బతికేయగలడు, కాని సరైన నిద్ర లేకపోతే కష్టమే. కార్పొరేట్ జీవితాల్లో ఈ కునుకు దూరమవుతుంది. అందుకే కాస్త ప్రశాంతం

ప్రశాంతంగా ఉండే చోటుకు వెళ్లడమే కాదు, అక్కడ తనివి తీరా నిద్రపోయే అవకాశం కల్పించే స్లీప్ టూరిజానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని ప్రాధాన్యత రోజురోజుకి పెరిగిపోతుంది. హిమాలయాల నుంచి గోవా వరకు ఈ స్లీప్ ట్రావెల్స్ కి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సౌండ్ ప్రూఫ్ గదులు, మసాజ్ సౌకర్యం, ప్రత్యేకమైన లైటింగ్తో నిద్రాదేవిని దగ్గర చేసుకుంటూ ఉన్నారు కొంతమంది టూరిస్టులు.

వారం 10 రోజుల పాటు కాకుండా నెలల తరబడి ఒక ప్రాంతంలో ఉండడమే తాజాగా వినిపిస్తున్న లాంగ్ స్టే టూరిజం. మరీ ముఖ్యంగా అడుగడుగునా కొత్త సంస్కృతి, సాంప్రదాయాలు, క్షేత్రాలు ఉండే మనదేశంలో తిరిగేవారు ఈ లాంగ్ స్టేకి ఇష్టపడుతున్నారట. వర్క్ ఫ్రం హోం అవకాశం కూడా ఉండడంతో మధ్యలో ఆగి పనిచేసుకుంటూనే సుదీర్ఘ యాత్రలు చేసే అలవాటు ఎక్కువగా పెరిగిపోతుంది. ఒకప్పుడు సంక్లిష్టమైన చికిత్సలు కావాలంటే అమెరికా, ఇంగ్లాండ్ వెళ్లేవారు. పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి ఖచ్చితమైన చికిత్సల కోసం ఆసియా దేశాలు దిక్సూచిగా మారాయి. మన దేశమైతే క్రమంగా 10 స్థానాల్లో చోటు సంపాదించుకుని ఇంకా పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. సంతాన సాఫల్యం, గుండె సమస్యలు, అవయవాల మార్పిడి, కిడ్నీ మార్పిడి ఇక్కడ పాశ్చాత్య దేశాల్లో పోలిస్తే చాలా చౌకగా జరిగిపోతున్నాయి. బయట నుంచి సరే, మనవారు కూడా టర్కీకి హెయిర్ ప్లాంటేషన్ కోసం, కాస్మెటిక్ సర్జరీల కోసం థాయిలాండ్కి వెళ్తున్నారు. దేశీయంగా కూడా గ్యాస్ట్రో, ఆర్థోపెడిక్ వంటి రంగాల్లో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి వచ్చేవారి సంఖ్య పెరిగిపోతుంది. మరి ఇక్కడి వారు ఆయుర్వేదం, నాచురోపతి, దీర్ఘకాలిక రోగాలని, మలినాలని వదిలించుకునేందుకు మాత్రం కేరళ బాట పడుతున్నారు. ఇలా ఆరోగ్యం కోసం కూడా టూరిజం యాత్రలు తప్పనిసరైంది.

తెలుగువారికి పడవ ప్రయాణం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లంకలు తీరాలు దాటేందుకే కాదు, నదిమీద భద్రాచలం లాంటి దూర ప్రయాణాలు కూడా చేసేవారు. ఇప్పుడదే మళ్లీ ట్రెండింగ్ అవుతుంది. ముంబై, చెన్నై, వైజాగ్, కొచ్చిన్ లాంటి తీర ప్రాంతాల నుంచి గోవా, అండమాన్, లక్షద్వీప్ లాంటి ప్రాంతాలకు ఖరీదైన క్రూజ్లు నడుస్తున్నాయి. హోటల్ నుంచి థియేటర్ వరకు సకల సౌకర్యాలు ఉండే ఈ నౌకల్లో తీరం చేరుకోవడం ఎంత సంతోషమో, ప్రయాణం కూడా అంతకంటే సౌకర్యంగా వెసులుబాటు కల్పిస్తున్నాయి కొన్ని టూరిజం సంస్థలు. ఈ కల్చర్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చక్కటి నదీ తీరాల్లో ప్రయాణం చేసేందుకు చాలా మంది ఈ మధ్య కాలంలో మెరైన్ టూరిజాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఏదో ఒక అడవి కనిపిస్తుంది. వారాంతరంలో వెళ్లిపోతే 1-2 రోజుల పాటు ఆ తల్లి ఒడిలో హాయిగా గడిపేయవచ్చు.

చేసుకోవచ్చు. టెంట్, క్యాంప్ ఫైర్, గ్రిల్ ఇలాంటి చిన్నపాటి వసతులే అద్భుతంగా తోచే అవకాశమది. పచ్చడి గడ్డే పరుపుగా, సూర్యోదయాలే మెలకువగా, రెక్కలు లేని పక్షుల్లాగా పచ్చితనం మధ్య ఊపిరి పీల్చుకునే ఈ ట్రెండ్ ఇప్పుడు మంచి ఊపిరవుతుంది. సోమశిల, అనంతగిరి, మంచిరేవుల, ఆమ్రాబాద్ ఇలా తెలంగాణ ఫారెస్ట్ టూరిజానికి లెక్కలేనన్ని లక్ష్యాలున్నాయి. ఇలాంటి టూరిజాన్ని కూడా ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారట.

కలుపు నుంచి కుప్ప వరకు సాగుతో సంబంధం ఉన్న మాటలేవీ లేని తెలియని రోజులు వచ్చేశాయి. ఆహారం, శ్రమ, ప్రకృతి వీటన్నింటి విలువ తెలియాలంటే ఇప్పటి పిల్లలకు ఆ పొలాలు చూపించాల్సిందే. ఆ పచ్చటి వాతావరణం మధ్య పెరగడం కార్పొరేట్ జీవులకు ఊరే. ఇందుకు భాగంగా పల్లెటూర్లలో బస చేయించి పత్తి, పసుపు లాంటి రకరకాల పంటలను, పాడి పశువుల పెంపకాన్ని దగ్గరగా చూపిస్తున్నారు. మహారాష్ట్రలో మొదలైన ఈ అగ్రి టూరిజం ప్రస్తుతం లక్షల మంది యాత్రికులతో పచ్చగా ఉంది.

ఇంటికి అతిథులు వస్తే ఎవరికైనా సంబరమే, కాని అందులోనూ ఆతిథ్యం ఒక ఆదాయ వనరు అయితే ఆనందమే సంతోషమే. కాని ఇల్లే అతిథులతో నిండిపోతే, మన ఉనికే ప్రమాదమనిపిస్తే కొన్ని ప్రదేశాలకు వెల్లువెత్తిన టూరిస్టులు ఇలాంటి భయమే కల్పిస్తున్నారు. పొలోమని ఒకటే చోటికి పోటెత్తే పరిస్థితి ఓవర్ టూరిజం అంటారు. ఉదాహరణకు నెదర్లాండ్లోని గెత్తున్నా అనే పల్లె పాతకాలపు ఇల్లు వందలకు పైగా వంతెనలతో చూసేందుకు స్వర్గంలా ఉంటుంది. అక్కడి స్థానిక జనాభా 3000కు మించదు. కాని ప్రతి సంవత్సరం వచ్చే పర్యాటకుల సంఖ్య మాత్రం 10 లక్షలకు పైమాటే. 2024-25 మధ్యకాలంలో స్పెయిన్ ప్రజలు పర్యాటకులను వ్యతిరేకించారు, ప్రదర్శనలు లేవనెత్తారు. వేల మంది వీధుల్లోకి వచ్చి హోటళ్లను మూసివేస్తూ పర్యాటకుల మీద నీళ్లు చల్లుతూ నిరసన తెలియజేశారు. మెక్సికో, ఇటలీ, గ్రీక్ వంటి దేశాలలో ప్రదర్శనలు కనిపించాయి. గోవా నుంచి కూర్క్ వరకు మన దేశంలో కూడా స్థానిక నిరసనలు వినిపిస్తున్నాయి. ఓవర్ టూరిజం వల్ల చాలా సమస్యలే వస్తాయి. స్థానికంగా ఉండేవారికి

నీటి కొరత, అధిక ధరలు, ప్రశాంతత లేకపోవడం, కాలుష్యం వంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఏ సౌందర్యం అయితే ఆకర్షించిందో యాత్రికులు దాన్నే పిలిచి పిప్పి చేస్తారట. అందుకే ప్రభుత్వాలు కూడా ఓవర్ టూరిజం పట్ల చర్యలు తీసుకుంటున్నాయి. హిమాలయాల నుంచి తాజ్మహల్ వరకు ప్రతి చోట పర్యటించేందుకు, అక్కడ సమయం గడిపేందుకు పరిమితులు విధిస్తున్నారు. ఉదాహరణకు తాజ్మహల్ వద్ద 3 గంటల కంటే ఎక్కువసేపు గడిపితే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.

భారతీయ ట్రావెల్ రంగంలో మహిళల పాత్ర కీలకంగా మారుతోంది. గతంలో మగవారు ట్రిప్ ప్లాన్ చేస్తే వారిని అనుసరించేవారు. ఇప్పుడు సీన్ మారింది. సోలో ట్రిప్స్ లేదా గ్రూప్ టూర్స్ అయినా యాత్రలను మహిళలే డిజైన్ చేస్తున్నారు. ట్రిప్ ప్లానింగ్లో మునుపెన్నడూ లేనంతగా మహిళల పాత్ర పెరుగుతుందని booking.com వార్షిక రిపోర్ట్ తెలియజేస్తోంది. 10 మంది మహిళల్లో 4 ట్రావెల్ ప్లానింగ్లో చురుకుగా పాలుపంచుకుంటున్నారట. 33% కుటుంబం గ్రూప్ ట్రావెల్స్ ను మహిళలే స్వయంగా బుక్ చేస్తున్నారట. ఫ్యామిలీ టూర్స్ లో దాదాపు 16% టూర్లను మహిళలే రూపొందిస్తున్నారని సర్వేల్లో తేలింది. 26 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు తమ కుటుంబ యాత్రలకు ట్రిప్ ఆర్కిటెక్టులుగా మారారు. అలాగే ఢిల్లీ లాంటి నగరాల్లో సోలో బుకింగ్స్ లో 70% మంది మహిళలే ఉన్నారని ద హాస్టలర్ స్టడీ వెల్లడించింది. వారణాసికి మహిళల ఆధ్యాత్మిక ట్రిప్పులు పెరుగుతున్నాయట. ఇవన్నీ యాత్రారంగంలో వస్తున్న మార్పులకు ఉదాహరణలు.

ఇది మనకు కొత్తేమీ కాదు. ఓసారి పాత సినిమాలు గుర్తు చేసుకోండి. కాశ్మీరులో దాల్ సరస్సు, కర్ణాటకలో బృందావన్ గార్డెన్స్, రాజస్థాన్ కోటలు, చార్మినార్, మెరీనా బీచ్, ఇవన్నీ కనిపించేవి. జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రదేశాలకు వెళ్లాలని కలలు కనేవారు చాలామంది. ఇప్పుడు ఆ ట్రెండ్ మరింతగా విస్తరించింది. బాహుబలి, మన శివశంకర వరప్రసాద్, ఏమాయ చేశావి, ఇలాంటి ఎన్నో సినిమాల్లో చూపించిన కేరళంలో పర్యటించే వారి సంఖ్య మరింతగా పెరిగిపోయింది. ఓ మోస్తారుగా ఆడిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రంలో కూడా కేరళం మీద మనసు పారేసుకునేలా చేసింది ఆ చిత్రం యొక్క సినిమాటోగ్రఫీ. గుణాలాంటి పాత

సినిమాలను తవ్వి మరీ అందులో చూపించిన గుహలను చూసేందుకు వరుస కడుతున్నారు. మధ్యతరగతి జీవుల దేశీయమైన స్క్రీన్ టూరిజంతో తృప్తి పడితే కాస్త ఉన్నవారు విదేశాలకు పయనమవుతున్నారు. దూకుడు చిత్రంలో కనిపించే టర్కీ నుంచి దురందర్లో చూపించిన బలూచిస్తాన్ వరకు చాలా చోట్లకి స్క్రీన్ టూరిజం పెరిగింది. సినిమాల నుంచి సామాజిక మాధ్యమాల వరకు చేరుకోవడం స్క్రీన్ టూరిజంలో వచ్చిన మరొక పెద్ద మార్పు. ఇప్పటిదాకా నిద్రాణంగా ఉన్న ప్రదేశాలకు ఒక ప్రవచనకారుడు చెప్పాడను, నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ గొప్పగా చూపించాడను పర్యటనకు సిద్ధమవ్వడం, అనంతగిరి హిల్స్ నుంచి శ్రీరంగపురం అంటే వనపర్తి వరకు ఇన్స్టా రీల్స్తో ప్రచారం పెంచుకున్న ప్రదేశాలు ఎన్నో ఎన్నెన్నో. ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు కూడా సామాజిక మాధ్యమాల్లో చూసి ఇలాంటి ఓ ప్రదేశానికి వెళ్లే ఉంటారు.

భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని వారణాసి. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలి అనిపించేలా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది ఆ ప్రదేశం. ఇప్పటికీ ఒక ప్రాచీన నగరంలో ఏదో మహత్యం ఉందనే అధిక నమ్మకం. గంగా స్నానం, విశ్వేశ్వరుడి దర్శనం, గంగహారతి చూడడానికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. చిన్న నుంచి పెద్దవరకు వయసుతో సంబంధం లేకుండా గంగహారతి, విశ్వేశ్వరుడి దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. ఇంటర్నెట్లో కాశీ గురించి సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య 120% పెరిగిందటా.

మీరింతవరకు మధుమంజరి వినోదాల సమూహారం విహారయాత్ర చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి విశ్రుతి. ఈనాటి మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

అనుకోకుండా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో నష్టం సంభవిస్తుంది. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. కారులో ప్రయాణించేటప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎవరికి వారుగా జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. సురక్షితంగా గమ్యాన్ని చేరడం మన బాధ్యత.

0: ಗುಚ್ಚಿ ಚಂಪೇರಾ.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రేమికుల రోజు చిత్రం నుండి ఈ పాట.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జన

0: చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. జానపద గేయాలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభం

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ రాష్టంలో అందుబాటులో ఉండడంతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2 నెలలైనా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్యం, పూర్తి పునరావాసం కల్పిస్తామని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జీసీసీల రాకతో స్థానికంగా ఐటీ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి తెలంగాణను ఎంపిక చేసుకుందని మంత్రి వెల్లడించారు. ఈరోజు రాష్ట సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో జీసీసీ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదిరింది. రీజెనరాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ద్వారా రాబోయే సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై జలమండలి ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్తో కలిసి నగరంలో తాగునీటి సరఫరా, ట్యాంకర్ సేవలు, వర్షాకాల సన్నద్దతపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం నగరానికి రోజుకు 650 మిలియన్ గ్యాలన్ల నీరు అందుతోందని, భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా అదనంగా తీసుకురాలేకపోయిందని, ఇప్పుడు కేటీఆర్ నీటిపై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా నీటిని వృధా చేస్తే పెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ, దివ్యాంగుల స్వావలంబనకు అవసరమైన సహాయ ఉపకరణాలు, ఉపాధి అవకాశాలు ప్రభుత్వం అందిస్తోందని, పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా

0: అవకాశాలు ప్రభుత్వం అందిస్తోందని, పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకున్నారు. సికింద్రాబాద్ కు చెందిన మనీష్ కుమార్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అద్భుతంగా మారిందన్నారు.
1: పేదవాళ్ల కోసం తెచ్చిన ఆయుష్మాన్ భారత్, హెల్త్ కార్డ్స్, పక్కా ఇల్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు కోట్లాది మంది జీవితంలో నిజంగా వెలుగులు నింపాయి. రోడ్లు, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ ఫాస్ట్ గా మారిపోయాయి. అంతేకాదు, వరల్డ్ లెవెల్ లో ఇప్పుడు ఇండియా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. చంద్రయాన్ సక్సెస్, G20 మీటింగ్స్ నిర్వహించిన తీరు చూస్తే ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూసేలా చేసిండు మోదీ గారు.
0: ప్రధానమంత్రి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు గాదె శ్రీనివాస్ అన్నారు.
2: ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఇట్లాంటి ఎన్నో శ్లోకాలు తీసుకుని ఈ దేశం దిగుమతుల మీద ఆధారపడకుండా ఎగుమతులు చేసే దిశగా అడుగులేస్తున్నందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం సుభిక్షంగా కొనసాగుతుంది. ముఖ్యంగా రక్షణ వ్యవస్థగా ఇంత బలోపేతం అవడం ఈ దేశానికి చాలా ముఖ్యం.
0: ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా వంటి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ రూపురేఖలు మారాయని హైదరాబాద్ కు చెందిన శరత్ చారి అభిప్రాయపడ్డారు.
3: ఎన్డీఏ పాలనలో ఆర్థిక సంస్కరణలు రావడం జరిగింది. డిజిటల్ ఇండియా అని చెప్పేసి ఇవాళ యూపీఐ వినియోగించని భారతీయుడు అంటూ లేడు. ప్రతి ఒక్కరు కూడా రూపాయి సైతము యూపీఐ ద్వారా పంపించుకున్నటువంటి పరిస్థితిలో ఇవాళ దేశం ఉంది. జీఎస్టీ వస్తు సేవల పన్నులో కావచ్చు, అదేవిధంగా జన్ధన్ ఆధార్ మొబైల్ యాప్ ద్వారా కావచ్చు, మేక్ ఇన్ ఇండియా, ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియాని తీసుకొచ్చి ఆ మొబైల్స్, రక్షణ పరికరాలు మన దేశంలో తయారు చేయడం అనేది మోదీ పరిపాలనలో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సంస్కరణగా చెప్పవచ్చు.
0: నరేంద్ర మోదీ చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇందు భారతి అన్నారు.
4: డిజిటల్, జనాభా మరియు ప్రజాస్వామ్యం అనే త్రివేణి అభివృద్ధి చెందిన భారతదేశంగా 2047 దిశకు కొత్త ఊపును అందించాలని ఒక సంకల్పంతో ముందుకు సాగుతుంది. ప్రధానమంత్రి డిజిటల్, జనాభా మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ధన్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన మరియు ఎన్నో మహిళా కార్యక్రమాల ముందుకు సాగుతుంది.
0: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సంక్షోభ ప్రభావం ప్రజలపై పడకుండా మోదీ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని జనగామ పట్టణానికి చెందిన యువ వ్యాపారి పెద్దోజు జగదీష్ అన్నారు.
5: నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 12 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా పేద ప్రజలందరికీ సమర్థవంతంగా పరిపాలన నిర్వహించారు. ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడినప్పటికీ భారతదేశాన్ని అతలాకుతలం కాకుండా సమర్థవంతంగా నిర్వహించి ప్రజలని ఉన్నత స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా ద్వారా దేశం సాంకేతిక రంగంలో కొత్త మార్పు తీసుకొచ్చిందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సీతారాం నాయక్ అన్నారు.
6: ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడం ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమంగా నిలిచింది. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అనే లక్ష్యంతో ప్రధానమంత్రి మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగింది. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ఒక మహా ఉద్యమం తీసుకొచ్చారు. గ్రామాల్లో, పట్టణాల్లో కోట్లాది మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళల గౌరవం, ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలన పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని కరీంనగర్ కు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి చొప్పరి జయశ్రీ తెలిపారు.
7: నూతన పార్లమెంటు భవన నిర్మాణం గాని, కాశీ కారిడార్ లాంటి వాటిని అభివృద్ధి చేయడం తోటి భారతదేశ సంస్కృతిని మరింత ఇమడింపజేయడం జరిగింది. అలాగే కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడము, ఎక్స్ప్రెస్ హైవేలు, హై స్పీడ్ రైల్వేలు, కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించడం, మౌలిక వసతులకు పెద్దపీట వేయడం జరిగింది.
0: భారత్మాలా ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లాలో నిర్మించిన రహదారులతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా రవాణా సదుపాయం మెరుగుపడింది. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారితో ఆంధ్రప్రదేశ్, మహారాష్టకు సరికొత్త రవాణా మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ జాతీయ రహదారులు ఖమ్మం జిల్లావాసి డాక్టర్ మారంరాజు రంగారావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
8: హైదరాబాద్ కు వ్యాపార నిమిత్తం గానీ అదే విధంగా ఏదైనా ఆరోగ్య సమస్యలున్నా అంతకుముందు చాలా చాలా సమయం పట్టేది 6 గంటల దాకా, అదంతా ఇప్పుడు జాతీయ రహదారులు ఏర్పడడం వలన ఆ సమయం సగానికి సగం తగ్గడం వలన ఎంతో మేలు జరుగుతుంది.
0: కొనుగోలు కేంద్రాల్లో 2 నెలలైనప్పటికీ

కి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్యం, పూర్తి పునరావాసం కల్పిస్తామని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ప్రసార వివరాలు ఉంటారు. ఆకాశవాణి పూట మరి రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో గేట్ అర్హత సాధించిన వారికి చక్కని మార్గం కోప్ కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం వరి సాగులో అధిక దిగుబడి సాధించడానికి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ టి పావని గారితో పరిచయం. జీవాల ఆరోగ్య సంరక్షణ, ఇంకా పుట్టగొడుగుల పెంపకం కొన్ని వివరాలు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 హరికథ కాలక్షేపం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు. డాక్టర్ పి రాధాకృష్ణ సమర్పించే సుభాషితం 6:30. 6:35 రైతు సమాచారంలో మేకల పెంపకం ప్రాముఖ్యత. 7:15 ఆరోగ్య కార్యక్రమంలో అండాల నిల్వ సౌలభ్యం వివరాలు. అనంతరం చిత్రగీతాలు. 7:45 క్రీడాలోకం కార్యక్రమంలో డిస్కస్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన శ్రీ ఎస్కే రియాజ్ పాషా గారితో పరిచయం. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. రేపు ఉదయం 9:30 తిరిగి మధ్యాహ్నం ప్రసారంలో 3:30 ఏకచిత్రగానం. రేపు ఉదయం 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు. మధ్యాహ్నం 2:00 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలాయత్ ఖంగారి సితార్ వాదనం. 12:40 కార్మికుల కార్యక్రమంలో వేసవిలో ఆరోగ్యం జాగ్రత్తల గురించి సింగరేణి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుజాత గారితో పరిచయం. 1:20 తిరిగి 4:00 సాయంత్రం 6:35 రాత్రి 9:30 చిత్రగీతాలు ప్రసారం చేస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429508 మరొక ఫోన్ నెంబర్ 2950309. 5:30 జానపద గేయాలు. సాయంత్రం 3:00 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:50 వ్యవసాయ సూచనలు. తెలుగులో జాతీయస్థాయి వార్తా ప్రసారం 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో నాణ్యమైన

సంతానోత్పత్తిలో మెలకువలు, ఇంకా ముదురు మామిడి తోటల పునరుద్ధరణ. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి 8 గంటలకు శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమంకి నిరలహరి. 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి 10:45 ఆపాత మధుర గీతాల కార్యక్రమం మధురిమ. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వీరాలు విన్నారు

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
4: ఆకాశవాణి యువవాణి యువజనుల కార్యక్రమం. యువతకు బాట ఆకాశవాణి మాట.
5: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. జాతీయ స్థాయిలో ఐఐటీలు ఎన్ఐటీల్లో ఎంటెక్ ప్రవేశాలకు, అదేవిధంగా పిఎస్సీల్లోని ఇంజనీరింగ్ ఉద్యోగాలకు మార్గం గేట్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఈ పరీక్ష ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకుకు స్కోరుకు ఎక్కడ సీటు వస్తుంది, ఎలాంటి పిఎస్సీల్లో మలిదశ ఎంపిక ప్రక్రియకు అర్హత లభిస్తుంది అనే సందేహాల్లో ఉన్నారు. కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్ కోప్లో తమ గేట్ ర్యాంక్ వివరాలు నమోదు చేసుకుంటే ఎంటెక్ అడ్మిషన్, పిఎస్యు జాబ్ ఆఫర్లు అందుకునే అవకాశం అనేది లభిస్తుంది. ఈ నేపథ్యంలో కోప్, కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్, దీనికి సంబంధించిన సమాచారం, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు ఈనాటి యువన్లో మనం తెలుసుకుందాం. కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్, సంక్షిప్తంగా COAP, కోప్, గేట్లో ర్యాంక్ సాధించి ఐఐటీల్లో ఎంటెక్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, అదేవిధంగా పిఎస్యు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు తమకు లభించిన ఆఫర్లు తెలుసుకుని వాటిని సమ్మతించేందుకు లేదా తిరస్కరించేందుకు అవకాశం కల్పించేలా అమల్లోకి తెచ్చిన ఉమ్మడి ఆన్లైన్ విధానమే COAP, కోప్. COAP విధానాన్ని 2017లోనే ప్రారంభించారు. మొదటి ఏడాదిలో కేవలం 8 ఐఐటీలే ఈ విధానంలో పాల్గొనగా, ఆ తర్వాత కాలంలో దాదాపు అన్ని ఐఐటీలు COAP వైపు మొగ్గుచూపుతూ ఉన్నాయి. ఈ విధానం సరైన ఫలితాలు ఇవ్వడంతో గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తున్న పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, పిఎస్యులు COAPలో చేరాయి. 2026-2027లో 23 ఐఐటీలు, ఐఐఎస్సీ బెంగళూరు, ఎన్పిసిఐఎల్ తదితర ప్రముఖ పిఎస్యులు COAP విధానంలో ఆఫర్లు ఇవ్వడానికి నిర్ణయించాయి. ఈ ఏడాది ఈ ప్రక్రియను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తూ ఉంది. ఐఐటీలో ఎంటెక్ కోర్సులకు, పిఎస్యు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న గేట్ ర్యాంకర్లకు కోప్ ద్వారా పలు ప్రయోజనాలు లభిస్తూ ఉన్నాయి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న ఐఐటీ ఇచ్చిన ఆఫర్లను, పిఎస్యు జాబ్ ఆఫర్లను తెలుసుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. ఇందుకోసం ఐఐటీలు, పిఎస్యులు సదరు ఆఫర్లను COAP పోర్టల్లో పొందుపరుస్తారు. అదేవిధంగా రౌండ్ల వారీగా ఉండే ఆఫర్లకు సమర్థించే అవకాశం లేదా తదుపరి రౌండ్లలో ఆఫర్ల కోసం వేచి చూసే వీలు కల్పిస్తారు. అంటే పలు రౌండ్లలో COAP ద్వారా ఆఫర్లను వీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం అభ్యర్థికి లభిస్తుంది. కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్ ద్వారా ఐఐటీల్లో తమకు కేటాయించిన సీట్లను తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ COAP పోర్టల్ ద్వారానే దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాదు. విద్యార్థులు ఆయా ఐఐటీల అడ్మిషన్ నోటిఫికేషన్కు అనుగుణంగా వాటికి వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇలా వచ్చిన

0: దరఖాస్తులను ఐఐటీ పరిశీలించి సీటు కేటాయింపు జాబితాను రూపొందిస్తాయి. ఆ జాబితాను సిఓఏపీ పోర్టల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. అంటే సిఓఏపీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ ఐఐటీలో ఎంటెక్ సీటు కోసం తమకు ఆసక్తి ఉన్న ఐఐటీలకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధానం పిఎస్యు ఉద్యోగాల విషయంలోనూ అమలవుతుంది. ఎంటెక్ ప్రవేశాలకు ఆయా ఐఐటీలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా సిఓఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ను తెలియజేస్తూ ఉండాలి. అంటే ముందుగా సిఓఏపీలో తమ వివరాలను నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ నెంబర్ పొందిన విద్యార్థులే ఐఐటీలో ఎంటెక్ దరఖాస్తులకు అర్హులవుతారు అనేది మనం గుర్తించాలి. ఇలా రెండు రకాలుగా సిఓఏపీ ఐఐటీలకు వేరువేరుగా రిజిస్ట్రేషన్ ఎందుకు? అంటే ఐఐటీల్లో సీటు లభించిన విద్యార్థులు సిఓఏపీ ద్వారానే తమ సమ్మతి లేదా తిరస్కరణ తెలియజేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సిఓఏపీలో పొందుపరిచిన వివరాలు ఐఐటీ దరఖాస్తు సమాచారం ఒకే విధంగా ఉండేలా చూడడమే దీని ఉద్దేశంగా చెబుతారు. సిఓఏపీ రిజిస్ట్రేషన్ ఆధారంగా అభ్యర్థులు తమకు లభించిన సీటు ఇన్స్టిట్యూట్ వివరాలు తెలుసుకునే అవకాశం 5 రౌండ్లలో జరుగుతుంది. మొదటి 4 రౌండ్లకే పరిమితం కాకుండా అదనంగా మరో రౌండ్లో ఆఫర్లు ఇవ్వాలనుకునే ఐఐటీల విషయంలోనే 5వ రౌండ్ అనేది ఉంటుంది. ఇలా దశల వారీగా ఆఫర్లను తెలియజేసే క్రమంలో వాటికి సమ్మతి తిరస్కరణ ఇతర రౌండ్లకు పాల్గొనే విషయంలో విద్యార్థులకు 3 ఆప్షన్లను సైతం అందుబాటులోకి ఉంచుతారు. యాక్సెస్ అండ్ ఫ్రీజ్. ఈ విషయానికి వస్తే అభ్యర్థి మొదటి రౌండ్లో తమకు లభించిన సీటు లేదా ఇన్స్టిట్యూట్ విషయంలో సంతృప్తి చెందితే యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఇలా ఈ ఆప్షన్ ఎంచుకున్న వారికి తదుపరి రౌండ్లో ఆఫర్ చూసుకుని మార్పు చేర్పులు చేసుకునే అవకాశం అనేది ఉండదు. యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్ చేసిన ఇన్స్టిట్యూట్లోనే చేరాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి ఐఐటి చెన్నైలో సీటు లభించి యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే తదుపరి రౌండ్లో మరో ఐఐటిలో ఆఫర్ను ఎంచుకునే అవకాశం ఇక్కడ కల్పించబడదు. ఇక రిటర్న్ అండ్ వెయిట్. మొదటి రౌండ్లో లభించిన సీటు ఇన్స్టిట్యూట్ విషయంలో సమ్మతి తెలుపుతూనే మరింత మెరుగైన ఇన్స్టిట్యూట్లలో సీటు కావాలనుకునే విద్యార్థులు రిటర్న్ అండ్ వెయిట్ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ ఆప్షన్ను ఎంచుకున్న విద్యార్థులు తదుపరి రౌండ్లలో ఆఫర్లను చూసుకుని దానికి అనుగుణంగా తమ నిర్ణయంలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. మరొక విధానం రిజెక్ట్ అండ్ వెయిట్. ఒక రౌండ్లో వచ్చిన అన్ని ఆఫర్లను ఎంటెక్ పిఎస్యులో జాబ్ తిరస్కరించి తదుపరి రౌండ్లలో మరింత మెరుగైన ఆఫర్లు లభిస్తాయని భావించే విద్యార్థులు రిజెక్ట్ అండ్ వెయిట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. వీరికి తదుపరి రౌండ్లలో ఆప్షన్లను వీక్షించే అవకాశం, దానికి అనుగుణంగా నిర్దిష్టంగా ఒక ఇన్స్టిట్యూట్ను ఎంచుకునే వీలు అనేది లభిస్తుంది. సిఓఏపీలోని పలు రౌండ్ల ద్వారా తమకు లభించిన సీటు ఇన్స్టిట్యూట్ను సమ్మతి తెలిపిన విద్యార్థులు తర్వాత సంబంధిత ఇన్స్టిట్యూట్ మరిదశలో నిర్వహించే ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలుసుకుని వాటికి ప్రత్యేకంగా హాజరవ్వాల్సి ఉంటుంది. ఐఐటీలు పిఎస్సీలు నిర్వహించిన గ్రూప్ టాస్క్ పర్సనల్ ఇంటర్వ్యూలకు సీట్ కావాలి. వాటిలో విజయం సాధించిన వారికే సీట్ ఖరారు అవుతుంది. సిఓఏపీ అనేది విద్యార్థులు వారి ర్యాంక్ ఆధారంగా సీటు కేటాయించిన ఇన్స్టిట్యూట్లకు సమ్మతి తెలిపే వేదిక అని మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ విద్యార్థులు గేట్లోని వేరువేరు పేపర్లలో స్కోర్ సాధిస్తే నిర్దిష్టంగా ఏదైనా ఒక పేపర్ స్కోర్ ఆధారంగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత సిఓఏపీ ఆన్లైన్ అప్లికేషన్లో మిగతా పేపర్ల స్కోర్ను పొందుపరుచుకునే అవకాశం అనేది ఉంటుంది. సిఎస్ ఈసీఈ ట్రిపుల్ఈ విద్యార్థులకు గేట్లో 1 కంటే ఎక్కువ పేపర్లకు హాజరయ్యే అర్హత అనేది ఉంటుంది. ఇలా వేరువేరు పేపర్లకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ విధానం మేలు చేకూర్చే విధంగా మనం పేర్కొనవచ్చు. అభ్యర్థులు సిఓఏపీ 2026కు ఎవరు అర్హులు అంటే బీటెక్ ఉత్తీర్ణతతో పాటు 2024, 2025, 2026లో ఏదో ఒక సంవత్సరంలో గేట్ ర్యాంక్ తప్పకుండా సాధించి ఉన్నవారు అర్హులు. ఐఐటీలో బీటెక్ చదువుతూ సిజిపిఏ 8కి పైగా ఉన్న అభ్యర్థులకు సిఓఏపీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు అనేది లభిస్తుంది. అలాంటి అభ్యర్థులు నేరుగా ఐఐటీల్లోకి ఎంటెక్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది లభిస్తుంది. ప్రస్తుతం సిఓఏపీ పోర్టల్లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మే 11 నుంచి జూలై 10 వరకు మొత్తం 10 రౌండ్లలో సిఓఏపీ ఆఫర్లు అనేవి ఉంటాయి. 6 నుంచి 10 రౌండ్ వరకు ఉండే ఆఫర్లలో అభ్యర్థులకు ప్రతి రౌండ్లో యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్ లేదా రిజెక్ట్ అండ్ వెయిట్ ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉంచుతారు. సిఓఏపీ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ చిరునామా https://coop2026.iitr.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://coop2026.iitr.ac.in. ఈ వెబ్సైట్లో మీకు సిఓఏపీకి సంబంధించిన పూర్తి సమాచారం లభ్యమవుతుంది. మీరు గనక భవిష్యత్తులో మంచి ఐఐటీల్లో సీటు సాధించాలంటే తొలుత సిఓఏపీలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఐఐటీలో సీట్ కోసం ప్రయత్నించేవారు తప్పకుండా సిఓఏపీలో రిజిస్టర్ కండి. ఆల్ ద బెస్ట్.
1: యువతకు బాట ఆకాశవాణి మాట యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతల ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో వానాకాలం వరి సాగులో అధిక దిగుబడి సాధించడానికి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ టి పావని గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా పుట్టగొడుగుల పెంపకం వివరాలు కూడా తెలుసుకుంటారు.

రేపు మధ్యాహ్నం ప్రసారంలో 2:30 మహిళలు మహారాణులు ప్రత్యేక ఫోనింగ్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429508. మరొక ఫోన్ నెంబర్ 2950399. ఫోన్ నెంబర్లు మరొకసారి 0874429508. మరొక ఫోన్ నెంబర్ 2950399. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, ఆకాశవాణితో ముచ్చటించండి.

0: కార్యక్రమంలో ముందుగా విత్తన వారోత్సవాల గురించి విందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ, రైతు సోదరులందరూ, May 23 నుండి 30వ తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
0: ఇప్పుడు వినండి చెరకు కంది పంటలో వ్యవసాయ పనులు వివరాలు గురించి.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవి కాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క మోడెం

తోటలు బాల్యదశలో ఎక్కువ సంఖ్యలో పిలకల అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపీ తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. చెరకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవున చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. ఇనుప ధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేజిని మొక్కలపై పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారము 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక దశలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యం అవుతాయి. లోపము కనిపించిన తోటలకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే 1 ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చొప్పున నేలలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈ నెల ప్రక్కన కనబడుతుంది. ఈ నెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనబడతాయి. మ్యాంగనీస్ లోపము నివారణకు 1 ఎకరాకు 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తులుసు పురుగు ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పేరును ఆశించి బాల్యదశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తులుసు పురుగుగా చెరుకు పేరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్న జీవిని ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతం పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్లుగా పెట్టి వారం 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని, ముఖ్యంగా బ్రూచిడ్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే ఎకరాకు లీటరు పెండామిథాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఊదా గడి జాతి కలుపు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పిఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజలాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే

0: సరఫరాకు ఇమాజితా ఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.
2: అరే అందరూ వచ్చిండ్రు గాని పార్టీకి, అరే అందరూ వచ్చిండ్రు గాని పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే.

Yo çağırdı dinçü.

0: స్థలాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.
1: సినీ గీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఆర్కిడేరియం, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించారు. ఆర్కిడేరియం వద్ద గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, ఇతర ప్రముఖులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాతావరణ నియంత్రణ పద్దతిలో వివిధ రకాల ఆర్కిడ్ పూల మొక్కలను ప్రదర్శించే ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఆమె సిక్కిం రాష్ట్ర విశిష్ట పర్యావరణ వృక్ష సంపదను తిలకించారు. రేపు రాష్ట్రపతి నాథులా పాస్ను సందర్శించడంతో పాటు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పర్యటనలో చివరి రోజున ముర్ము సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పతకాన్ని బహూకరిస్తారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాజస్థాన్ బికనేర్ జిల్లా సంచో సరిహద్దు ఔట్పోస్టులో జరిగిన బీఎస్ఎఫ్ సైనికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాహ్య శత్రువులతో పాటు వారికి దేశం లోపల సహకరిస్తున్న అంతర్గత శక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత కోసం బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన 4 అంచెల రక్షణ వ్యూహం ఎంతో అవసరమని అమిత్ షా అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వ కార్యక్రమాలను కొనియాడుతూ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అమృతకాలంలో దేశం ముందంజలో దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యంగా నారీశక్తి, యువత, రైతన్నలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఉపరాష్టపతి తన వ్యాసంలో చక్కగా వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానుభావుల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్టపతి ఈ వ్యాసం ద్వారా పిలుపునిచ్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రగతి, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సభ్య దేశాలు సుదీర్ఘంగా సమీక్షించాయి. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి కె నాగరాజ్ నాయుడు వెల్లడించారు. సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ అనే 4 ప్రధాన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రులు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారని తెలిపారు.
1: The foreign ministers' meeting has demonstrated the Quad's continued focus on practical cooperation and delivery-oriented initiatives that contribute to peace, stability, resilience and prosperity of the Indo-Pacific. At the end of the meeting, Quad partners have adopted 4 documents, a joint statement on the Indo-Pacific energy security and the Quad Critical Minerals Initiative Framework,

0: న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి స్థిరత్వానికి కీలకంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛ పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో క్వాడ్ దేశాలదే ప్రధాన బాధ్యత అని జయశంకర్ స్పష్టం చేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని అన్నారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాలుగు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల తదుపరి ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫైయర్ వన్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్స్కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫైయర్ 2 రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. రేపు మొహాలీలోని న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ షెట్లర్లు పీవీ సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-18 తేడాతో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానిపై వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. మరోవైపు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడీ 26-28, 21-15, 21-13 స్కోరుతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్, చెన్ జీఈ జోడీపై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ టోర్నమెంటుకు సంబంధించిన అధికారిక లోగో, జెర్సీ, మాస్కట్ను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధ

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్ లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదేలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
2: ఇది ఎవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కాని కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: నిజంగా?
1: 16 నెలల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: వానాకాలం వరి సాగులో అధిక దిగుబడి సాధించడానికి ముందస్తుగా తీసుకోవలసిన చర్యలు, ఈ అంశం గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి పావని గారితో పరిచయం పెట్టారు. పరిచయకర్త శ్రీమతి ఎం స్వప్న.
5: వానాకాలం వరి సాగులో మంచి దిగుబడులు సాధించడానికి విత్తన ఎంపిక, నారమడి యాజమాన్యం, ఎరువుల వాడకం, అలాగే సస్యరక్షణ చర్యలో కొన్ని ముఖ్యమైన మెలకువలు పాటించాల్సి ఉంటుంది. మరి వానాకాలం వరి సాగులో అధిక దిగుబడి సాధించడానికి రైతులు నారుమడిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే విషయాల గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి పావని గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, వరి సాగులో అధిక దిగుబడి సాధించడానికి రైతులు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
6: తెలంగాణ రాష్ట్రంలో వరి ప్రధాన ఆహార పంట. సాగునీటి వనరులు పెరగడం, అధిక దిగుబడి రకాలు వినియోగం వల్ల రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అయితే వానాకాలం వరి పంట సాధారణంగా మనం జూన్ నెలలో నారుమడి ప్రారంభమవుతుంది. కాబట్టి రైతులు పంట ప్రారంభానికి ముందే కొన్ని ముఖ్యమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి. సో మొదటిగా మనం ఏంటంటే లోతు వేసవి దుక్కుల గురించి తెలుసుకుందాము. వరి సాగుకు ముందు వేసవి కాలంలో పొలాన్ని లోతుగా దుక్కి చేయడం చాలా ప్రయోజనకరం. సాధారణంగా మార్చి నుండి మే నెలల మధ్యలో 1 లేదా 2 సార్లు లోతుగా దుక్కి చేయాలి. ఇలా చేయడం వల్ల నేలలో ఉన్న కీటకాల యొక్క గుడ్లు, పురుగుల లార్వాలు, కోశస్థ దశలు, కొన్ని వ్యాధికారకాలు ఎండ మరియు సూర్యకిరణాల ప్రభావంతో నశిస్తాయి. అలాగే నేలలో గట్టిపడిన పొరలు విరిగి గాలి ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల వర్షాకాలంలో నీరు నేలలో సులభంగా చొచ్చుకుపోయి మొక్కల వేర్లు బాగా అభివృద్ధి చెందుతాయి. అలాగే మనం పంట అవశేషాలను కూడా మంచిగా నిర్వహించుకుంటే పంట కోత తరువాత పొలంలో మిగిలిపోయే వరి గడ్డి మరియు పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల నేలలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి, నేల సారం తగ్గుతుంది. అందువల్ల రైతులు పంట అవశేషాలని కలియదున్నడం వలన నేల సారం మెరుగు అవుతుంది. అవశేషాలు త్వరగా కుల్లడానికి ట్రైకోడర్మా వంటి సూక్ష్మజీవ కల్చర్లను ఉపయోగించవచ్చు. సాధారణంగా 1 ఎకరానికి 2 నుంచి 3 కిలోల ట్రైకోడర్మా కల్చర్ను 100 నుంచి 200 కిలోల పశువుల ఎరువులతో కలిపి పొలంలో చల్లి తేలికగా దుక్కు చేస్తే పంట అవశేషాలు త్వరగా కుళ్ళిపోతాయి. దీనివల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరిగి పంటకు అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే మనము వరి సాగుకు ముందు పచ్చిరొట్ట పంటలు వేయడం నేల సారాన్ని పెంచడానికి మంచి పద్ధతి. సాధారణంగా జనుము లేదా జీలుగు వంటి పంటలను వేసవి చివరిలో లేదా వానలు ప్రారంభమయ్యే ముందు వేసుకోవాలి. పంటలు సుమారు 40 నుంచి 45 రోజుల్లో పుష్పించి ఆ పుష్పించే దశలో వాటిని దుక్కి చేసి నేలలో కలపాలి. ఇలా చేయడం వల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరిగి నత్రజని నిల్వ కూడా పెరుగుతుంది.

0: అలాగే వరి పంటకు అవసరమైన పోషకాలు సహజంగా అందుతాయి. ముఖ్యంగా మనం నేల పరీక్ష కూడా చేయించుకోవాలి. వరి సాగు ప్రారంభించే ముందు నేల పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. పొలం నుంచి మట్టి నమూనాలు తీసుకొని సమీప వ్యవసాయ ప్రయోగశాల లేదా రైతు సేవా కేంద్రంలో పరీక్ష చేయించుకోవాలి. నేల పరీక్ష ద్వారా నేలలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాష్, ఇతర సూక్ష్మ పోషకాల స్థాయి తెలుసుకోవచ్చు. ఆ ఫలితాల ఆధారంగా ఎరువులను సరైన మోతాదులో వాడితే ఖర్చు తగ్గడమే కాకుండా పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. సాధారణంగా ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి నేలని పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది.
1: వానాకాలంలో సాగు చేసే వరిలో ఎలాంటి రకాలను ఎంచుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది?
0: వరి సాగులో మంచి దిగుబడి కోసం సరైన రకాల ఎంపిక చాలా ముఖ్యమైనది. రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన అధిక దిగుబడినిచ్చి మరియు రోగ నిరోధక శక్తి కలిగిన రకాలను ఎంపిక చేసుకోవాలి. తెలంగాణలో సాగుకు అనుకూలమైన కొన్ని రకాలు ఏంటంటే, అది బీపీటీ 5204, తెలంగాణ సోనా అంటే ఆర్ఎన్ఆర్ 15048, జై శ్రీరామ్, హెచ్ఎంటీ, వరంగల్ 44 అంటే సిద్ధి, అలాగే వరంగల్ 962, అలాగే జేజీఎల్ 1798. ఈ రకాలు సన్న రకాల్లో చాలా అనువైనవి. లావు రకాల్లో చూసుకున్నట్లయితే ఐఆర్ 64, అలాగే ఎంటీయు 1010, కేఎన్ఎం 118. సో ఇవన్నీ కూడా మంచి అనువైన రకాలు. అలాగే రైతులు తమ నేల పరిస్థితులని, నీటి లభ్యతని, మార్కెట్ అవసరాలను పరిగణలోకి తీసుకొని రకాలను ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను ఉపయోగించడం వల్ల మంచి మొలక మరియు దిగుబడి లభిస్తుంది.
1: ప్రతి పంటలో విత్తన శుద్ధి తప్పకుండా చేయాల్సి ఉంటుంది. వరి సాగులో విత్తన శుద్ధిని ఏ విధంగా చేసుకోవాలి?
0: మనకి విత్తనాలను నర్సరీలో విత్తే ముందు విత్తన శుద్ధి చేయడం చాలా అవసరం. సాధారణంగా 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా లేదా 2 గ్రాముల కార్బండజిన్ ఉపయోగించి విత్తన శుద్ధి చేయాలి. ఈ మందును విత్తనాలకు సమంగా పట్టేలా కలిపి 24 గంటల్లోపే విత్తాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల పంటకు పురుగులు మరియు రోగాలు తగ్గుతాయి. దీనివల్ల ఆశించిన పురుగులు మరియు వ్యాధుల్ని కూడా నియంత్రించుకోవచ్చు.
1: వరి సాగులో నారుమడి యాజమాన్యం ఎంతో కీలకమైనది. ఈ నారుమడిని తయారు చేయడానికి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: వరి సాగులో మంచి నారుమడి ఏర్పాటు చాలా ముఖ్యమైనది. నారుమడి ఎత్తైన, నీటి నిల్వ ఉండని ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. నారుమడి మట్టిలో పశువుల ఎరువు లేదా కంపోస్ట్ కలపడం వల్ల నేల సారం పెరుగుతుంది. అలాగే నారుమడిలో సరైన నీటి పారుదల ఉండేలా చూసుకోవాలి. మంచి నారుమడి వల్ల ఆరోగ్యకరమైన, బలమైన నాట్లు లభించి ప్రధాన పొలంలో మొక్కలు త్వరగా స్థిరపడతాయి. వేసవిలో లోతు దుక్కులు చేయడం, పంట అవశేషాలను నేలలో కలపడం, పచ్చిరొట్ట పంటలు వేయడం, నేల పరీక్షలు చేయించడం, సరైన రకాలు ఎంపిక వంటి చర్యలు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే విత్తన శుద్ధి మరియు మంచి నారుబడి నిర్వహణ వల్ల పంట ప్రారంభ దశలోనే మంచి పెరుగుదల సాధ్యమవుతుంది. రైతులు ఈ సూచనలు పాటిస్తే వానాకాలం వరి పంటలో మంచి దిగుబడి, మంచి లాభాలను పొందవచ్చు.
1: మరి విన్నారుగా, వానాకాలం వరి సాగులో అధిక దిగుబడి సాధించడానికి నారుమడిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే విషయాల గురించి.
2: నేను ఇంతవరకు వానాకాలం వరి సాగులో అధిక దిగుబడి సాధించడానికి ముందస్తుగా తీసుకోవలసిన చర్యలు ఈ అంశం గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి పావని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఎం స్వప్న.
3: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को.
4: किसको?
3: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
4: अच्छा ये बात है.
3: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
4: अब तो झट से बात हो जाती है.
3: ऐसा क्या?
4: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
3: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
4: हाँ
3: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
2: కార్యక్రమంలో తర్వాత జీవాల ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకుంటారు.
6: జీవాల ఆరోగ్య సంరక్షణ అండి, మనకు ముఖ్యంగా జీవాలలో

నాలుగు రకాల కారణాల వల్ల వ్యాధులు సంభవిస్తాయండి. అవి ముఖ్యంగా మొదటిది, అందులో ముఖ్యమైనది వైరస్ క్రిముల వల్ల సోకే వ్యాధులు, బ్యాక్టీరియా వల్ల సోకే వ్యాధులు, పరాన్నజీవుల వల్ల సోకే వ్యాధులు మరియు ఇతర కారణాల వల్ల సోకే వ్యాధులు. ముఖ్యంగా వైరస్ క్రిముల ద్వారా సోకే వ్యాధుల్లో ముఖ్యంగా గాలికుంటు వ్యాధి, మసూచి వ్యాధి, నీలినాలుక వ్యాధి, పీపీఆర్ వ్యాధి, మూత్రపుండ్ల వ్యాధి, సిసిపిపి, ఇవి ముఖ్యంగా మనకు జీవాలలో వైరస్ క్రిముల వల్ల సోకే వ్యాధులు. అలాగే బ్యాక్టీరియా వల్ల వచ్చే రోగాలు ఏంటంటే చిటుకు రోగం, గొంతు వాపు వ్యాధి, దొమ్మ, కాలిపుండ్ల వ్యాధి, ఈసుకొని పోవడం. అలాగే పరాన్నజీవుల వల్ల సోకే వ్యాధులు అండి, సర్ర, ఎలికపాములు, బద్దె పురుగులు, చెలకలు. అలాగే ఇతర వ్యాధుల వల్ల జరిగే సమస్యలు ఏంటంటే విష పదార్థాలు, వాటి ప్రభావం, గజ్జి, దగ్గు, పాముకాటు, కుక్కకాటు, కడుపు ఉబ్బరం, మేతమేయకపోవడం, విరేచనాలు, పుండ్లు, కంటి పూత, వెనక కాళ్ళు పడిపోవడం. అందులో బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధుల్లో ముఖ్యంగా చిటుకు రోగం అండి. దీన్ని మామూలుగా మనం వాడుక భాషలో గడ్డి రోగం, మచ్చు వ్యాధి, పాటు రోగం, మెడసరం, నెత్తిపిడి కూడా అంటుంటారండి. ఈ వ్యాధి ముఖ్యంగా తొలకరిలో, ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా వస్తుందండి. ఇది ఎక్కువగా సంవత్సరం వయసున్న కొదమల్లో, దృఢంగా ఆరోగ్యంగా ఉన్న జీవాల్లో, వలస గొర్రెలలో, మేకల్లో మాత్రం అరుదుగా సోకుతుందండి. ఈ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా సోకుతుందండి. ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే తొలకరలో పెరిగిన పచ్చిక మేతను అతిగా మేయటం వల్ల శరీరంలో ఎప్సిలాన్ అనే విష పదార్థం విడుదలవటం వల్ల ఈ రోగం వస్తుందండి. దీన్ని ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే మేతని ఒకేసారి అకస్మాత్తుగా మేతని కానీ దానా కానీ మార్చడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. ఒకేసారి ఎక్కువ పాలు లేదా మేతని పిల్లలకు అందించడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందండి. శరీరంలో అంతర పరాన్నజీవులు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ చిటుకు రోగం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ చిటుకు రోగంలోని లక్షణాలు ఏంటంటే రాత్రి జీవం బాగానే ఉండి తెల్లారేసరికల్లా ఎక్కువ సంఖ్యలో జీవాలు మరణించడం కనబడుతుంది. జీవాలు కళ్ళ ముందే ఎలాంటి లక్షణాలు లేకుండా హఠాత్తుగా గాలిలో ఎగిరిపడి అకస్మాత్తుగా మరణిస్తాయి. జ్వరం, పళ్ళు కొరకడం, వణకటం, బిగుసుకొని పోవడం, కాళ్ళను పొట్టతో తన్నుకోవటం, చెట్లకు గట్టిగా తల ఆనించి ఉండటం, కాళ్ళు బిగిసి నడవటం, శ్వాస కష్టం అవటం వంటి లక్షణాలు కనబడతాయి. వ్యాధి తీవ్రత ఉన్న దశలో అధికంగా విరోచనాలు, కడుపు నొప్పి, మందకోడిగా ఉండటం, మేత సరిగ్గా తినకపోవటం జరుగుతుంది. ఈ రోగాన్ని మనం నివారించుకోవాలంటే తొలకరికి ముందు చిటుకు రోగం టీకా, ఇంగ్లీష్లో ఈటీ అంటారండి, ఈ రోగం టీకా జీవాలకు వేయించుకోవాలండి. అలాగే మనకు జీవాలలో మశూచి వ్యాధి ఉంటుందండి, దీన్ని షీప్ పాక్స్ అంటామండి. మామూలుగా మనము వాడుక భాషలో బొబ్బ, తెల్లెవ్వ, అమ్మతల్లి, బొబ్బల జాజ్యం, అమ్మోరు అంటుంటామండి. ఇది సంవత్సరంలో ఎప్పుడైనా ఈ వ్యాధి బారిన జీవాలు పడే అవకాశం ఉందండి. ఎక్కువగా మాత్రం వేసవి లేదా చలికాలంలో ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా గొర్రెలలో ఈ షీప్ పాక్స్ అనే వ్యాధి సోకుతుంది. మేకలలోకి వచ్చేసరికే గోట్ పాక్స్ వస్తుందండి. ఇది వైరస్ వల్ల వచ్చే రోగం. ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే అనారోగ్యకరమైన జీవాలు ఆరోగ్యకరమైన జీవాలతో కలిసినప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అలాగే వైరస్ చే కలుషితమైన గాలి, మేత, నీరు స్పర్శ, శ్వాస, పనిముట్లు ఇటువంటి వాటి వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వ్యాధి మందలోనికి ప్రవేశించిన తర్వాత 2 నుంచి 3 వారాల్లో మందలో 80% వరకు విస్తరించి ఎక్కువ శాతంలో గొర్రెలు మరణించే అవకాశం ఉంటుంది. గొర్రె పిల్లలు ఎలాంటి లక్షణాలు లేకుండా 50% వరకు మరణిస్తాయి. పెద్ద గొర్రెల్లో మరణాలు కొంచెం తక్కువ శాతం ఉంటుంది. వైరస్ ప్రవేశించిన వారం తర్వాత లక్షణాలు కనబడతాయండి. జ్వరం మాత్రం 100 డిగ్రీల నుంచి 100 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందండి. వెంట్రుకలు లేని ప్రాంతాల్లో అంటే తొడ కింది భాగాల్లో, తోక కింద, పెదవులు, ముక్కురంధ్రాలు, జననేంద్రియాలు, పొదుగుపై ఎర్రని దద్దులు, పొక్కులు ఏర్పడతాయి. అవి చిమ్ము కట్టుపోతాయి లేకపోతే నల్లబడిపోతాయి. దుర్ర వల్ల గోడలకు శరీరాన్ని రుద్దుకుంటాయి. కళ్ళ నుండి నీరు, నోటి నుంచి చొంగ, ముక్కు నుంచి చిక్కటి చీమిడి కారుతుందండి. ఈ బొబ్బను నివారించాలంటే పశువులకు తప్ప

0: 100% తప్పనిసరిగా టీకా ఎంచుకోవాలి. షీప్ పాక్స్ టీకా వేయించుకుంటే నివారించగలుగుతాం. అలాగే జీవాలలో మరో ముఖ్యమైన వ్యాధి పీపీఆర్ అనగా పెటిట్స్ రూమినెంట్స్ అనే వ్యాధి, వాడుకలో భాషలో చీడపారుడు రోగం అంటామండి. అలాగనే పురు రోగం, సూడో ఆర్పి, గోట్ ప్లేగ్ అంటారండి. ఈ వ్యాధి ఎక్కువగా జనవరి నుంచి ఆగస్టు కాలంలో అనగా వేసవి కాలంలో పీపీఆర్ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఎక్కువగా ఇది మేకల కంటే కూడా గొర్రెలకు ఎక్కువగా వస్తుందండి. పెద్ద గొర్రెల కంటే కూడా చిన్న వాటిలో ఎక్కువగా ఈ వ్యాధి తీవ్రత సోకి మరణాలు కూడా ఎక్కువ ఉంటాయండి. ఇది వైరస్ వల్ల వచ్చే జీవాలకు వచ్చే రోగం అండి. ముఖ్యంగా ఇది కొత్తగా కొనుగోలు చేసిన గొర్రెలు మేకలని మనము మన ఇంట్లో ఆల్రెడీ ఉన్న మందలో కలపడం వల్ల ఈ వ్యాధి బాగా ప్రబలుతుందండి. ఈ వ్యాధి వచ్చిన జీవాలకు జ్వరం 106 నుంచి 108 ఉంటుందండి. జ్వరం ప్రారంభమైన 2 నుంచి 3 రోజుల తర్వాత పలుచటి నలుపు రంగు విరేచనాలతో పేడ ఉంటుందండి. అలాగే చూడు గొర్రెలు ఈసుకొని పోతాయి. వ్యాధి సోకిన మందల్లో 50 నుంచి 70% జీవాలు మరణించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటికి ముఖ్యంగా ఈ రోగం రాకుండా ఉండాలంటే పీపీఆర్ టీకాలు ప్రతి సంవత్సరం జనవరి మాసంలో తప్పకుండా వేయించుకోవాలండి. అలాగే పాకల్ని 5% ఫార్మలిన్ లేదా ఫినాయిల్ ద్రావణంతో శుభ్రం చేస్తే వైరస్ నశిస్తుంది. అలాగే మనకు జీవాల్లో ముఖ్యమైన రోగం గాలికుంటు వ్యాధి అండి. దీన్ని ఫుట్ అండ్ మౌత్ అంటారు, పోచమ్మ రోగం అంటారు, గాలి పోచమ్మ అంటారు, నోటిగాళ్ళు అంటారు, కాళ్ళగాళ్ళు అంటారండి. సంవత్సరంలో ఎప్పుడైనా ఎక్కువ శాతం మాత్రం నవంబర్ మరియు డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా సోకుతుంది. ఇది ఎక్కువగా గొర్రెల్లో వస్తుందండి, మేకలలో అరుదుగా వస్తుంది. ఈ వ్యాధి కూడా వైరస్ క్రిమి వల్ల వస్తుందండి. ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే అనారోగ్యకరమైన జీవాల గాలి శ్వాస ఆరోగ్యకరమైన జీవాలు పీల్చినప్పుడు ఈ వ్యాధి వస్తుందండి. వ్యాధి సోకిన తల్లిపాద తాగడం వల్ల చిన్నపిల్లలకు కూడా ఈ వ్యాధి సోకుతుందండి. ఈ వ్యాధిలోని లక్షణాలు ఏంటంటే జ్వరం ఉండటం, జ్వరం 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ మరియు నాలుక మీద కాలిగిట్టల మధ్య ఎర్రబడి పుండ్లు ఏర్పడి మేతమేయక జీవాలు కుంటుతుంటాయి, నోటి నుండి చొంగకారుతుంది, దగ్గుతుంటాయి, చూడు గొర్రెలు ఈసుకొని పోతాయి. అలాగే గొర్రె పిల్లల్లో 95% మరణాలుంటాయండి. ఈ వ్యాధి నుండి కోలుకున్నప్పటికీ గర్భస్రావాలు, అంధత్వం, న్యూమోనియా, పొదుగువాపు, రక్తహీనత, గిట్టల సమస్యలు, ప్యాంటింగ్, వెంట్రుకలు అధికంగా పెరగటం మొదలైన పరిణామాలు జీవాల్లో కనిపిస్తాయండి. ఈ వ్యాధిని నివారించాలంటే ముఖ్యంగా వ్యాధి రాక మునిపే మనము FMD టీకా అంటే గాలికుంటు టీకా జీవాలకు వేయించుకోవాలండి. అలాగే మనకి జీవాలలో మరో ముఖ్యమైన వ్యాధి బ్లూ టంగ్, నీలి నాలుక వ్యాధి అంటారండి. దీనినే మన వాడుక భాషలో మూతివాపు వ్యాధి, పూత రోగం, మూతిపుండ్లు అంటుంటామండి. ఈ వ్యాధి ఎక్కువగా దోమలు ఎక్కువ ఉధృతంగా ఉండే ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసాల్లో బాగా ఉధృతంగా వస్తుందండి. ఇది ముఖ్యంగా కూడా గొర్రెల్లోనే ఎక్కువగా ఉంటుందండి, మేకల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఈ వ్యాధి మందలోని సగం జీవాలకు సోకి సుమారు 10% గొర్రెలు మరణిస్తాయండి. ఈ వ్యాధి సోకిన జీవాలకు జ్వరం 105 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ దాకా ఉంటుందండి. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటంటేనండి, మూతి, పెదవులు, చిగుళ్ళు, నాలుక, ముఖం వాచి ఎర్రబడుతుంది, పుండ్లు ఏర్పడతాయి, నోటి నుండి నురగతో కూడిన చొంగ, కళ్ళు, ముక్కు వాచి స్రావాలు కారుతాయి. వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుగా మారుతుంది, నోటి నుండి దుర్వాసన వస్తుంది. అందుకే ఈ రోగాన్ని నీలి నాలుక వ్యాధి అంటామండి. ఈ రోగాన్ని నివారించాలంటే ఇది ఎక్కువగా వ్యాధి తీవ్రత శరీరశ్మి ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి వ్యాధిగ్రస్త జీవాలను నీడలో ఉంచి చికిత్స చేయించాల, మందలో పంపించకూడదు. మంద నుంచి ఎఫెక్ట్ అయిన జీవాలను సెపరేట్ గా ఉంచుకోవాలి. ఈ వ్యాధి దోమకాటు ద్వారా ప్రధానంగా వ్యాపిస్తున్నందున దోమల నివారణకు వేపాకు లేక జామాయలాకు లేక కలబందాకు లేక పిటకల్ని కాల్చి దోమలను నివారించాలి. అలాగే రాత్రి వేళల్లో ఎలక్ట్రికల్ బల్బులు పెడితే వెలుతురుకు దోమల ఉద్దీత తగ్గుతుంది. అలాగే దోమ తెరలు వాడుకుంటే దోమలు రాకుండా జీవాలను నీలి నాలుక వ్యాధి నుంచి మనము కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి మాంసం మరియు పాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి వ్యాధిగ్రస్త జీవాలని మాంసానికి కోయకూడదు, పాలను గొర్రె పిల్లలకు తాగించకుండా చూడాలి.
1: మినిట వరకు జీవాల ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తర్వాత పుట్టుక

మొక్కల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు. శిలీంధ్రాలు మొక్కలలో హానికారకమైన తెగుళ్లు కలగజేయడమే కాకుండా మనిషికి ఆహారంగా కూడా ఇవి ఉపయోగపడతాయి. అటువంటివే పుట్టగొడుగులు. ఎన్నో పోషక విలువలు కలిగి క్రొవ్వు ఇంకా పిండి పదార్థం తక్కువగా ఉండటం, ముఖ్యంగా మాంసకృత్తులు అధికంగా ఉండటం వలన పోషక లోపంతో బాధపడుతున్న మహిళలకు, చిన్నపిల్లలకు, ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇదొక ప్రత్యామ్నాయ ఆహారంగా సూచిస్తున్నారు ఆహార నిపుణులు. ఇటీవల కాలంలో పుట్టగొడుగులలో ఉండే పోషక విలువలు, ఉపయోగాల గురించి అందరిలో అవగాహన పెరుగుతున్నందువల్ల ఇక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన వివిధ రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉండటం వలన చాలా మంది నిరుద్యోగ యువత, మహిళలు పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. పుట్టగొడుగుల్లో సుమారు 20,000 రకాల జాతులున్నాయి. అయితే కేవలం 2,000 జాతులను మాత్రమే ఆహారంగా తీసుకోవచ్చు. ఇందులో 200 రకాలను మాత్రమే కృత్రిమమైన వాతావరణంలో మనం పెంచగలం. వీటిలో సాధారణంగా కేవలం 4 రకాలనే సాగు చేస్తున్నారు కొందరు రైతులు. ఆ 4 రకాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వరిగడ్డి పుట్టగొడుగులు, బటన్ పుట్టగొడుగులు, ఐస్టర్ పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు. పుట్టగొడుగుల్లో అనేక రకాల పోషక పదార్థాలున్నాయి. ముఖ్యంగా మాంసకృత్తులు అధికంగా ఉండటం వల్ల మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థాలుగా వీటిని పరిగణించవచ్చు. పెరుగుదలకు కావలసిన లైసిన్ అనే అమైనో ఆమ్లం వీటిలో ఉండటం వల్ల ఇవి అధిక జీర్ణశక్తిని, అంటే 60-70% జీర్ణశక్తిని కలిగి ఉంటాయి. ఇవే కాకుండా పుట్టగొడుగులో 89-91% నీరు, 0.97-1.26% లవణాలు, 2.78-3.94% మాంసకృత్తులు, 0.25-0.65% క్రొవ్వు పదార్థాలు, 0.09-1.67% పీచు పదార్థాలు, ఇంకా 5.30-6.28% పిండి పదార్థాలు ఉంటాయి. మరి ఈ పుట్టగొడుగులు పెంచడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి తక్కువ వ్యవధిలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన గడ్డి, చొప్ప, ఇతర పదార్థాలతో కొద్దిపాటి ఖర్చుతో వీటిని పెంచుకోవచ్చు. నిరుద్యోగ యువతకు పుట్టగొడుగుల పెంపకం వరదాయకమని చెప్పాలి. ప్రతి 100 తాజా పుట్టగొడుగులు 43 కిలో క్యాలరీల శక్తినిస్తాయి. పుట్టగొడుగుల్లో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండటమే కాకుండా ఇవి శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతూ గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఇక వివిధ రకాలైన పుట్టగొడుగులు, వాటి సాగు వివరాల విషయానికి వస్తే, తెల్లగుండి పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు చిన్నగా, తెల్లగా, గుండెల మాదిరిగా ఆకర్షణీయంగా ఉండటం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. వరి లేదా గోధుమ గడ్డి, ఎరువుల కలయికతో తయారు చేసిన పదార్థంపై మాత్రమే వీటిని పెంచగలం. వీటిని ఎక్కువగా ఉత్తర భారతదేశంలో సాగు చేస్తున్నారు. వీటి పెరుగుదల కోసం 14-16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, ఇంకా 90-95% గాలిలో తేమ ఉండే చల్లని ప్రదేశాలు అనుకూలం. వీటి పెంపకానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం. వీటి పెరుగుదలకు ఆధారమైన ఆధార పదార్థం అత్యంత నాణ్యమైనదిగా ఉండాలి. ఇక తర్వాత ముత్యపు చిప్ప పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు విచ్చుకొని ముత్యపు చిప్ప ఆకారంలో ఉండటం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. వీటిలో తెల్ల ముత్యపు చిప్ప, ఎల్మ్ ముత్యపు చిప్ప, గ్రే ఇంకా పింక్ రకం ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ పుట్టగొడుగుల సాగు కోసం 24-28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 80-85% గాలిలో తేమ ఉండే ప్రదేశాలు అనుకూలం. వీటిని రైతులు తమ వద్ద లభించే వరిగడ్డితోనే కాకుండా ఏ వ్యర్థ పదార్థమైనా ఉపయోగించి సులభంగా పండించుకోవచ్చు. మిగతా రకాలతో పోలిస్తే ఇవి అధిక దిగుబడులనిస్తాయి. కాబట్టి తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను సంపాదించే రకంగా ఇవి ప్రాచుర్యాన్ని పొందాయి. వీటిని అధికంగా దక్షిణ భారతదేశంలో సాగు చేస్తున్నారు. తర్వాత పాల పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగుల పెంపకం కొద్దిపాటి చిన్న మార్పులతో ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పెంపకం పోలి ఉంటుంది. ఈ పుట్టగొడుగుల పెంపకానికి 30-35 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, ఇంకా 80-95% గాలిలో తేమ కలిగిన వెలుతురు అవసరం. మార్చి నుండి అక్టోబర్ వరకు గల వాతావరణం చక్కగా దీనికి అనుకూలిస్తుంది. పరిస్థితులకు అనుకూలంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరమంతా ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టవచ్చు రైతు సోదరులు. ఇక 4వ రకం వరిగడ్డి పుట్టగొడుగులు. ఈ రకం పుట్టగొడుగులు వరిగడ్డిని ఉపయోగించి పెంచుకుంటారు. వీటి కాడలు మృదువుగా ఉండి 38 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. వీటి పెరుగుదల కోసం 30-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, ఇంకా గాలిలో తేమ 85-90% ఉండాలి. ఇక ముత్యపు చిప్ప పుట్టగొడుగుల సాగు విధానం విషయానికి వస్తే, వీటి పెంపకానికి మన వాతావరణం అనుకూలంగా ఉండటమే కాకుండా సులభంగా పెంచడానికి వీలవుతుంది. అధిక లాభాలను కూడా గడించవచ్చు. కాబట్టి మన వాతావరణంలో వీటి పెంపకానికి రైతు సోదరులో ఎంతగానో ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. దీనికి అవసరమైన వస్తువుల విషయానికి వస్తే

0: పూరిపాక గదులు 2 నుంచి 3 కిలోల 3 నుండి 4 సెంటీమీటర్ల పొడవు వరిగడ్డి ముక్కలు, ఒక్కొక్క బెడ్ కు పాలిథిన్ సంచులు ఒక్కొక్క బెడ్ కు సరిపోతాయి. ఇక పాలిథిన్ సంచులు 12x24 అంగుళాల సైజు కలిగినవి, 50 గేజ్ మందం కలిగినవి అవసరమవుతాయి. కొయ్యా లేదా స్టీల్ తో చేసిన అరల చట్రం, జనపనార గోనె సంచులు, పుట్టగొడుగుల విత్తనం లేదా స్పాన్, డెటాల్ లేదా స్పిరిట్ ట్రే, చాకు లేదా బ్లేడ్, ఇంకా స్ప్రేయర్ లాంటివి. వీటిని పెంచే విధానం విషయానికి వస్తే వరిగడ్డి చౌకగా ఇంకా సులభంగా దొరకటం వల్ల దీన్ని వాడుతూ ఉంటారు. ముందుగా వరిగడ్డిని 3 నుండి 5 సెంటీమీటర్ల ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత మంచి నీటిలో 4 నుండి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత వీటిని తీసివేయాలి. ఇలా నానబెట్టిన గడ్డిని గోనె సంచిలో నింపి వేడి నీటిలో 1 గంట పాటు ఉంచి తర్వాత తీసివేసి గడ్డిలో 60 నుండి 65% తేమ ఉండేలా ఆరబెట్టుకోవాలి. తేమ శాతం తనిఖీ చేయడానికి చేతి నిండా గడ్డిని తీసుకుని వేళ్ల మధ్య ఉంచి పిండినట్లయితే, నీరు కారకుండా ఉన్నట్లయితే తగినంత తేమ శాతం అందులో ఉన్నట్లుగా మనం నిర్ధారించుకోవచ్చు. పాలిథీన్ సంచుల్లో ఆరబెట్టిన వరిగడ్డి ముక్కల్ని 5 సెంటీమీటర్ల మందాన వేసి విత్తనాన్ని అంచుల వెంట కాకుండా మధ్యలో వేసుకోవాలి. 1 కేజీ వరిగడ్డికి 50 గ్రాముల స్పాన్ కలిపి మరీ గట్టిగా వత్తకుండా సంచులలో నింపి రబ్బర్ బ్యాండ్ బిగించాలి. తరువాత సంచులను స్పాన్ రన్నింగ్ గదిలోకి మార్చాలి. ప్రతిరోజు గదిలో తగినంత తేమ ఉష్ణోగ్రత ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 3 నుండి 4 వారాల్లో బెడ్లపైన తెల్లని శిలీంద్రం దట్టంగా వ్యాపిస్తుంది. ఇలా తయారైన బెడ్లపైన పాలిథిన్ సంచులను శుద్ధి చేసిన బ్లేడ్ తో కత్తిరించాలి. గదిలో గాలి ఇంకా వెలుతురు సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఇలా చేసిన తర్వాత 6 నుండి 7 రోజులకు మొదటి పంట వస్తుంది. బెడ్లను రోజుకు 2 సార్లు తడిపి తేమ 65% ఉండేలా చూసుకోవాలి. తర్వాత 15 రోజుల వ్యవధిలో 2వ ఇంకా 3వ పంట వస్తుంది. ఈ పుట్టగొడుగుల బెడ్లను ప్రతిరోజు పరిశీలిస్తూ నలుపు, ఆకుపచ్చ, పసుపచ్చ రంగు ఉన్న బెడ్లను తీసి దూరంగా గుంటల్లో వేసుకోవాలి. లేకపోతే ఇతర బెడ్లకు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ప్రతి కిలో ఎండుగడ్డి నుండి దాదాపు కిలో పచ్చి పుట్టగొడుగులు వస్తాయి. వీటిని తాజాగా ఉన్నప్పుడే 24 గంటల్లో మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రిడ్జ్ లో అయితే 3 రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయి. అదే ఎల్మో పుట్టగొడుగులు గది ఉష్ణోగ్రత వద్ద 3 రోజులు, ఇంకా ఫ్రీజర్ లోనైతే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మీరింతవరకు పుట్టగొడుగుల పెంపకం వివరాల గురించి తెలుసుకున్నారు.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

శ్రోతలు రేపటి ప్రసారంలో 7:15 ప్రసారమే రైతే రాజు ఓషధరులకు సమగ్ర సమాచారంలో నాణ్యమైన విత్తన ఎంపిక, విత్తనోత్పత్తిలో మెలకువలు, ఇంకా మధుర మామిడి తోటల పునరుద్ధరణ గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఈనాటి ఇల్లు వాకిలి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో వినండి ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త.
1: ఉపాధి అనగా మనిషి తన జీవన అవసరాల కొరకు ఎంచుకున్న

0: ఆదాయ మార్గం. ప్రతి వ్యక్తి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఉపాధి అత్యంత ఆవశ్యకం. ఉపాధి ద్వారా వ్యక్తిగత ఆదాయం లభించి అవకాశాలు పెరిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని రకాల నైపుణ్య శిక్షణను ఇప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకు వివరంగా తెలియజేస్తున్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి చిలుక కృష్ణ గారు. నమస్కారం సార్.
1: నమస్తే మేడం.
0: సార్, ముందుగా చెప్పండి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే ఏమిటి?
1: మేడం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఏర్పాటు చేసిన స్కీమ్. దీనినే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్ లో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు.
0: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది?
1: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది గతంలో 1993లో ప్రధానమంత్రి రోజర్ యోజన అనే ఒక పథకము మరియు 1995లో ఉన్న REGP రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒక పథకం, ఈ రెండు పథకాలను కలుపుతూ ప్రధాన మంత్రి ఎంప్లాయ్ జనరేషన్ స్కీమ్ కింద PMEGP పథకాన్ని 2008 ఆగస్టు 15న గౌరవ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది.
0: ఓకే సార్, మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు, చేతి కళాకారులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడంతో పాటు మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ ల డెవలప్మెంట్ చేయడం కోసం గ్రామాల్లో పట్టణాల్లో సబ్సిడీ కింద ఈ యొక్క PMEGP స్కీమ్ కింద ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటారు. బాగుంది సార్. మరి ఈ పథకానికి ఎవరు అర్హులంటారు? ఇంకా వారి వయస్సు ఎంత వరకు ఉండాలంటారు?
1: ఈ పథకానికి ముఖ్యంగా ఇండియన్స్ అయి ఉండాలి, భారతదేశంలో ఉంటూ భారతీయులై ఉండాలి. వాళ్ళ వయస్సు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి మరియు దీనికి మినిమం 8వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు వీళ్ళు ఆధార్, పాన్ కార్డ్, EDP సర్టిఫికేట్ పొంది ఉండాలి.
0: EDP సర్టిఫికేట్ అన్నారు కదండి సార్, EDP సర్టిఫికేట్ అంటే ఏంటి సార్?
1: EDP సర్టిఫికేట్ అనగా ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో నిరుద్యోగులు కానీ చేనేత వృత్తి వారు కానీ వాళ్ళకు సంబంధించిన రంగాన్ని ఎంచుకొని ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళకు బహుకరించే సర్టిఫికేట్ ని EDP సర్టిఫికేట్ అంటారు.
0: బాగుంది సార్. మరి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? దానికి అవసరమైన పత్రాలు ఏమిటి సార్?
1: ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు గానీ ప్రభుత్వ రంగ బ్యాంకులలో మనకు కావలసిన లోన్ గురించి ముందుగా సంప్రదించాలి. మన యొక్క ప్రాజెక్ట్, మనం ఎలాంటి మైక్రో యూనిట్ ఏర్పరుచుతున్నామో వాళ్లకు తెలియజేసి ఆ మైక్రో యూనిట్ ని ఏర్పరచుకోవడానికి ఎంత అవుతుంది, దాని ద్వారా మనకు ఎంత లబ్ధి పొందుతుందనే విషయాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సంబంధిత బ్రాంచ్ మేనేజర్ కు మరియు ఫీల్డ్ ఆఫీసర్ కి చూపించడం ద్వారా వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని బట్టి లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ కు అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆన్లైన్ లో PMEGP సైట్ లో ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
0: ఈ పథకాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి వెబ్సైట్లను ఉపయోగించుకోవాలో చక్కగా తెలియజేశారు సార్. మరి లోన్ అన్నారు కదా, ఈ పథకం కింద ఎంత వరకు రుణ సహాయం లభిస్తుంది, దానికి వడ్డీ రేటు ఏ విధంగా ఉంటుంది సార్?
1: మేడం, ఈ పథకం అనేది 2 రకాలుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సపరేట్ సపరేట్ గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు స్థాపించబోయే మైక్రో యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అని 2 కేటగిరీలుగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో అప్ టు 10 లాక్స్ నుంచి అప్ టు 50 లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే సర్వీస్ సెక్టర్లో మినిమం 5 లక్షలు

0: నుంచి మాక్సిమం 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
1: పట్టణ ప్రాంత నిరుద్యోగులకు మరియు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి రుణ సదుపాయం ఎంతవరకు అందుతుందో చక్కగా వివరించారు సార్. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీ వస్తుందా? ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తుంది?
0: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది సబ్సిడీ లింక్డ్ స్కీమ్. ఈ పథకం పెట్టడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించడం ద్వారా మైక్రో యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం. దీని ద్వారా వచ్చే సబ్సిడీ మనం పెట్టుకున్న మైక్రో యూనిట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి మినిమం 15% నుంచి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మనము పట్టణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెట్టడం ద్వారా మినిమం జనరల్ కేటగిరీకి 15%, అదే ఎస్సీ ఎస్టీ మహిళ హిల్ ఏరియా ప్రాంతాల్లో ఉండే వారికి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు వాళ్ళు మైక్రో యూనిట్ పెట్టడం ద్వారా జనరల్ కేటగిరీకి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే మహిళ ఎస్సీ ఎస్టీ హిల్ ఏరియాలో నివసించే వారికి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సబ్సిడీ అనేది పట్టణ ప్రాంత మరియు గ్రామ ప్రాంత ప్రజలకు వేరువేరుగా ఉంటుందంటారు. చక్కగా తెలియజేశారు సార్. మరి ఒకవేళ అంతకు ముందే వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి, అంటే ఆ పాత వ్యాపారానికి రుణం అందే అవకాశం ఉందా?
0: ఉంటుంది మేడం, తప్పకుండా. ఇంత ముందుకు ఎస్టాబ్లిష్ అయిన మైక్రో యూనిట్స్ ని కొనసాగించడానికి మరియు వాటిని అప్గ్రేడ్ ఇంకా మెరుగుపరచడానికి కావలసిన ఫైనాన్స్ ని సంబంధిత మైక్రో యూనిట్ డెవలప్ చేయడం కోసం ఎంతైతే క్యాపిటల్ అవసరం ఉంటుందో దానికి తగినట్టుగా మరికొంత పిఎంఈజీపీ పథకం కింద రుణం మంజూరు చేయడం జరుగుతుంది.
1: ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు?
0: ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన కొన్ని ఎంటర్ప్రైజెస్ కు మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. అందులో ఎస్హెచ్జీలు, చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ముఖ్యంగా అగ్రో ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఫారెస్ట్ బేస్డ్ సర్వీసెస్, మినరల్ బేస్డ్ సర్వీసెస్ లలో ఈ యొక్క పిఎంఈజీపీ పథకం యొక్క సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని నడిపించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గతంలో 2021-25 సంవత్సరాలు గాను పంచవర్ష ప్రణాళిక ప్రకారం 13,554 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దీనివల్ల 4 లక్షల యూనిట్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్ కు 8 మంది చొప్పున 32 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సందర్శించి మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఈడిపి సర్టిఫికేట్ ను జత చేస్తూ మీరు పెట్టదలుచుకున్న యూనిట్ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్లు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే అది రన్ అవుతుందా లేదా అనే దాని మీద విచారించి దానికి తగినట్టుగా ఎంత క్యాపిటల్ కావాలి మరియు అందులో మనం ఎంతవరకు ఓనర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకసారి బ్యాంకు నుంచి మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్రూవ్ చేయించుకొని బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలోని ఆన్లైన్ సెంటర్ ద్వారా పిఎంఈజీపీ సైట్ లో మన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఆధార్ పాన్ కార్డు ఉపయోగించి మనం లోన్ కు అప్లై చేసుకోవడం ద్వారా సంబంధిత యూనిట్ శాంక్షన్ కు కావలసిన లోన్ మంజూరు చేయబడుతుంది.
1: సార్, మరి ఉదాహరణగా తీసుకుంటే ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణం తీసుకున్నారనుకోండి, ఎంత వరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది? సబ్సిడీ ఎంత వరకు వస్తుంది?
0: మేడం, పిఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నప్పుడు ఇది దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు, ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా ఇచ్చే లోన్. ఈ లోన్ లో బ్యాంక్ టు బ్యాంక్, ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ఆ బ్యాంకు నిర్ధారించుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది.

0: సామాన్యంగా 11 నుంచి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్న లోన్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో మన లోన్ అనేది 2 కేటగిరీలుగా చేయబడడం జరుగుతుంది. మన ప్రాజెక్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా లేదా సర్వీస్ సెక్టారా అని నిర్ధారించుకున్నాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఓనర్ కాంట్రిబ్యూషన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్ వాళ్ళు లోన్ రూపంలో అందిస్తారు. ఆ విధంగానే సర్వీస్ సెక్టార్లో కూడా మనం మినిమం ఓనర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ పోను, మిగిలిన అమౌంట్ని బ్యాంక్ లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
1: తీసుకున్న రుణానికి ఎంతవరకు వడ్డీ పడుతుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొదలైన అంశాల గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

సంగీతం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలవుతుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.

వార్తల ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక వృద్ధి సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ

కార్యక్రమంలో ముందుగా యువరత్న చిత్రం నుండి పాటల నుంచి మనకు కోరుతున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం ఇర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మేచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కార్యక్రమ తృతిపట యుద్ధం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గానం చేసిన పాటను మాకోసం అందించండి అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం ఈ పాట.

ఎవరికైనా దమ్ముంటే రమ్ము.

సర్కారు జిల్లాల అందగత్తే, సర్కారు జిల్లాల అందగత్తే, ఏవైనా ఇస్తాను ముందుకొస్తే, ఏవైనా ఇస్తాను ముందుకొస్తే. లింగు లింగు లింగు లింగు లింగు లింగు లింగు లింగు లింగు లింగు లింగు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వాల్ పోస్టర్ చిత్రం నుండి అందించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరీపేట గ్రామం నుండి నర్సింగ్ కన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, బాలు, కవిత, శ్రీశాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989709158.

కిన్నెర లహరి శ్రోతల త్రల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమంలో తిరువతి పట్టణ వైరస్ చిత్రమని అందించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుండి మరుగైన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూప, దివ్య భాను, భానుతేజ, పెద్దబోయిన సుధాకర్, లలిత, శ్రీ, బాధావత్ లింగయ్య, సావిత్రి మరియు వీరి ఇతర కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పట్టణం.

0: మరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8362

7575767 వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: కార్యక్రమ తరువాతి పాట విచిత్ర సోదరుల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాటను మాకోసం అందించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కొత్తగూడెం సైనిక్ పురి కాలనీ నుండి మోకాళ్ళ శేఖర్, సుమతి, జెన్నీ, బన్నీ, సర్వయ్య, రాంబాబు, సునీత్, సర్వయ్య మరియు వీరిద్దర కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.
1: నిన్ను తలచి మై మరచ చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

హరీష్ రత్నత్రాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమంలో తర్వాతి పట్టణం నుంచి మనం కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం నుండి గుండెటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ భద్రమ్మదేవి, కళ్యాణ్దేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, ముంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, లక్ష్మీనారాయణ, పుల్లారావు, నాగమణి మరియు వీరి ఇతర కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పట్ట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన పాట చిత్రం వెన్నెల్లో ఆడపిల్ల. ఈ చిత్రం నుండి ఈ పాట

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమ తరువాతి పాట వీరభద్ర చిత్రమని అందించమని కోరుతున్న శ్రోతలు నెమలికొండ పెదనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబొమ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి వీరందరూ గోపాలపురం గ్రామం నుండి, అశ్వాపురం నుండి కోరుతున్న శ్రోతలు.

పలికిన బోరు వంకలు భ్రమశీము రోగుతూ చెరవరుతు అన్నా.

అంతటి దివ్య సౌందర్య రాశి సుమాతర ఇల్లాలు అని ఎప్పుడైతే జ్ఞాపకం చేసిందో, రావణునికి చెల్లెలికి జరిగిన పరాభవాన్ని మరిచిపోయాడతను. ఈ సౌందర్యం మాట వినేటప్పటికీ భ్రష్టచిత్తుడయ్యాడు. వికలచిత్తం కలిగిన వాడై వెంటనే, అమ్మాయి ఏమేమి, అలాగైతే బయలుదేరి పెడుతున్నాను, ఇప్పుడే ప్రయత్నిస్తాను, ఆ పని పెరుగు తీసుకువస్తానన్నాడు. చెల్లెలిపై చెల్లెలి ముక్కు చెవులు కోసిన వారిపై పగదీర్చుకునే అభిప్రాయాన్ని విరమించుకుని విన్న సౌందర్యాన్ని ఒక్కసారి కనుడారా చూడాలనే సంకల్పంతో బయలుదేరాడు దుష్ట రావణుడు. వేద వేదాంగ విధుడు, వేదమునకు క్రమం చెప్పినవాడు, ఎంత గొప్పవాడైనా ఎంత చదివినా ప్రకృతి కేవలంగా జగత్తులన్నిటికీ తల్లి అయిన సీతమ్మ యొక్క దివ్య సౌందర్యం వినేటప్పటికీ మాతృత్వం గుర్తురాలేదు వానికి. అందుచేత తనకై వెంటనే బయలుదేరి ఏం చెయ్యాలనుకున్నాడు రావణుడు. మేనమామ అయిన మారీచుని దగ్గరికి వెళ్ళాడు. మారీచుడు మహామాయాది. మామా, ఏం రావణ ఇలా వచ్చావు? ఏం లేదు, జనస్థానంలో దశరథుని కుమారులట, రామలక్ష్మణుడనే అన్నదమ్ములున్నారట, అందులో రాముని ఇల్లాలు చాలా సౌందర్య రాశి అట, ఆమెను పట్టుకురాదలుచుకున్నాను, నీ ఒక ఉపకారం చేయాలి అన్నాడు మారీచుడితో. ఏం ఉపకారమయ్యా? ఏం లేదు, రామలక్ష్మణులను అక్కడ నుండి పర్ణశాల నుండి దూరంగా తీసుకెళ్ళాలి, ఏ ఒంటరిగా ఉన్న సీతను నేను ఎత్తుకువస్తాను అన్నాడు. రామలక్ష్మణులను దూరంగా తీసుకెళ్ళమని చెప్పేటప్పుడే ఈతనికి వారి వల్ల భయం ఉన్నది అని మనకు అర్థమవుతున్నది. లేక మహావీరుడై కైలాసాన్ని కూడా చేత్తో ఎత్తేసిన రావణాసురుడు, ఇద్దరు మానవులుంటే భయపడవలసిన అవసరం ఉన్నదా? ఎందుకు తీసుకువెళ్ళమన్నాడంటే, వాళ్ళు సామాన్యులు.

ఒక అనుమానం ఇతనికి లోపల నుంచి చెబుతూనే ఉన్నది. వారిద్దరిని అవతలికి తీసుకెళ్లవలసిందంటే మారీచుడు అన్నాడు. కౌరా శ్రీరాముడన ఎవరను కొంటివి?

ஆமுடனைய

నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నదన్నాడు మారీచుడు. ఏమది రకారాధీని నామాని అని వినిపించేటప్పటికి రాముడు ఏమో అన్న భయం కలుగుతున్నది. ఆ జగజట్టి అస్త్రమిటు లబ్ధిపడి ఉన్నట్టు నన్ను నుర్యోజనములు రుగే ఒకప్పుడు వానిచంత నీ రక్షోజనమాయ చెల్లదు రక్షోజనమాయ చెల్లదు. రాక్షసమాయలు రాముని దగ్గర చల్లవు సుమా. సాక్షాత్తు దైవమునకు మాయ లోకువ. మాయ అతనికి అధీనంలో ఉంటుంది. ఆ మాయ యొక్క అధీనంలో సర్ప జగత్తులు ఉంటాయి. 14 జగత్తులు మాయ యొక్క అధీనమే. ఆ మాయ సర్వేశ్వరునికి లోకువ, ఆయన అధీనంలో ఉంటుంది. అందుచేత రక్షోజన మాయ చల్లదు, రాక్షస మాయ అక్కడ చెల్లదు. రావణ నా మాట విని పండు వంటి లంక ప్రాణ పాడు చెయ్యవద్దు అన్నాడు మారీచుడు. వెంటనే చంద్రహాసం తీశాడు దుష్ట రావణాసురుడు. మరీచ, మేం చెప్పిన పనిని నిర్వహిస్తావా, లేకపోతే ఈ కరవాలానికి బలి అవుతావా అన్నాడు. మారీచుడు ఆలోచించుకున్నాడు. ఓహో, మనకు సమయం సమీపించింది. విడితే రాముడు చంపేస్తాడు, వెళ్ళకపోతే రావణుడు చంపేస్తాడు. కనుక సావు నిశ్చయము. అయినప్పుడు ఎలా చస్తే మంచిది అని ఆలోచించాడు. సాక్షాత్ దైవమైన రామచంద్రుడి చేతిలో చచ్చిపోవడం మంచిది. మాట వినట్లు ఉంటుంది, మంచి గతి పొందవచ్చు. రాముని చేత రామబాణమునకు హతులైన రాక్షసులంతా స్వర్గాధిరోహణం చేశారు. రామరావణ యుద్ధంలో రామబాణము చేత హతులైన వారందరూ భగవత్ స్పర్శ చేత కేవల స్వర్గాధిరోహణం చేశారు. కనుక నేను ముందుగా వెళ్ళి రాముణ్ణి తప్పిద్దామని ప్రయత్నం చేద్దామనుకున్నారు. అలాగే వెళ్తానన్నాడు మారీచుడు. రామచంద్ర ప్రభువు సీతమ్మ కూర్చుని మాట్లాడుకుంటున్నారు పర్ణశాలలో. లక్ష్మణుడు ఆకులలములు ఏరుపు రావడానికి ఎటో వెళ్ళాడు. ఈమె అంటుంది, ఎవరనమన్నారు ఈ మాట అంటే, రాబోయే సంగతులు కొన్ని కొన్ని ఈశ్వరుడు అప్రయత్నంగా మన నోటి వెంట వచ్చేట్టు చేస్తాడండి. మనం గమనించలేవా, మాటలు పొరపాటున వచ్చినాయనుకుంటాం. జరగబోయే సంగతులు పలికిస్తాడు మన చేత కూడా. అమ్మ సీతమ్మ అంటుంది కదా జగదా. రామప్రభు ఎదురుకుండా కూర్చుని, ప్రాణేశ నాకికే పొరము తండ్రి

పెట్టుకుని ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది. విడిగా ఉండటం అనేది లేదు. వారే వీరు కదా ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ సీతారాములు. నేను విడిగా ఉండలేను రామా, నీలో కలుపుకోవలసింది అన్నదండి. ఇలా అంటుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మనకు ఎప్పుడూ వేరు లేదు కదా అన్నారు రామచంద్రమూర్తి. ఎందుకోలా అనిపిస్తోంది, మునులైన నిన్ను చూచి మోగం భుచందంగా అతి వనున్నా.

భర్తవు కావాలని అది అదృష్టమని కోరుకుంటున్నాను. రామా, విడిచి ఉండలేను అంది ఆమె. అంటే విడవలసిన సంబంధం ఏదో ఏర్పడుతున్నది కనుక ముందుగా ఈశ్వరుడు ఆ నోట ఆ మాట అనిపించాడు. జనకజ ఎట్టు

ఎన్నడు ప్రకృతిలో మృగము లేడి బంగారు రంగులో కనిపించలేదు. కానీ ఆ పర్ణశాల ప్రాంతంలో విచిత్ర చిత్ర వర్ణాలతో కూడిన ఒక లేడి తిరుగుతున్నాడు.

చూచింది సీతమ్మ తల్లి. ఆ లేడీని చూచి సహజమైన ఆనందాన్ని పొందింది. రామా, అటు చూడవలసింది ఒకసారి ఆ లేడీ చూచారా?

ఎంత చక్కని లేడీ రామచంద్ర, ఒక్కసారి ఆ లేడీని నేను ఆడుకుంటాను. ఇంతకు ముందే అన్నాను కదా ఏకాంతం అనుభవించలేకుండా ఉన్నానని. ఒక్కవేళ నేను ఒక్కతేనే ఉన్నప్పుడు ఆడుకోవడానికి పనికి వస్తుంది. తప్పనిసరిగా ఆ లేడీని తీసుకురండి. ఒక్కవేళ కుదరకపోతే ఈ సమీపంలోనే ఆ లేడీ ఉండేట్టు చూడండి. నేనెప్పుడూ ఆ లేడీని చూస్తాను అన్నదండి సీతమ్మ. అదే ప్రారంభం కదా. ఎందుకంటే రాముని కంటే ఆనందం ఇవ్వగలిగిన వస్తువు ప్రపంచంలో ఉందా? ఉండదు కదా. రమయతీతి రామః, రమించు వారెవరురా రఘుద్వహ నిన్ను వినా అన్నారు త్యాగరాజస్వామి. ఆనందం అంటే అతడు, ఆనందింపజేయవాడతడు. అందుచేత రాముడు తనకు భర్త అయి ఉండగా రామప్రభువు కంటే ఆనందాన్ని కలగజేసే వస్తువు ఇతరంగా ఉన్నది అనుకోవడం చేత బాధలు తప్పలేదు అంతటి తల్లికి కూడా. వెంటనే వెళ్ళి రావలసింది, ఆ దాన్ని పట్టుకోవలసింది అన్నదండి ఆ లేడిని. స్వామి మారు మాట్లాడకుండా బయలుదేరారు. అలా బయలుదేరి విడితే ఒక్క మాట అంటారండి నారాయణదాసు గారు అన్నారు. ఈ మాట

కూడానలేదు. రామచంద్రమూర్తి బాణం తీసుకుని వెంటబడితే దొరికినట్లుగా దొరికింది, ఇంతలో చేజారిపోయింది, అందినట్లే ఆగపడింది, అందకుండా పోయింది. రామప్రభువును 14 క్రోసుల దూరం పరిగెత్తించింది. రామునకు ఆ మాత్రం తెలియదా? అది మాయలేడి అని రాముడు గుర్తించలేడా? కేవల జగన్నాథుడు కదా, సకల జన రక్షణ దీక్షాధక్షుడు కదా. జరగవలసిన విషయమంతా రామునకు తెలుసు. రావణుణ్ణి శిక్షించాలి అంటే తగినంత చెప్పు తప్పు చేయించాలి వాని చేత. ఎవరైనా లోక కంటకుడుగా ఉంటే వాణ్ణి సంహరించాలి అనుకోండి, మరణదండన విధించడానికి తగినంత తప్పు చేయాలి కదా వాడు. ఆ తప్పును అనుసరించి శిక్ష ఉంటుంది, కానీ తక్కువ తప్పునకు ఎక్కువ శిక్ష వేయరాదు. అలాగా ఈతని చేత మరణదండనకు తగినంత తప్పు చేయించడం కోసం రామచంద్ర ప్రభువు కావలనని తప్పుకున్నారు అక్కడి నుంచి. 14 క్రోసుల దూరం పరిగెత్తిన తర్వాత పాలమున శరము నాటగా వైలము బుగ పర్ణశా

சுருடு சுருளு விடிஜாய் வைலோவ பர்ணசால பத்தையேட்டோ. ఆ పర్ణశాల సమీప ప్రాంతంలోనే రామబాణము ఒక్కసారిగా దాని ఆ లేడీ యొక్క పాల భాగమందు తగిలి ముఖాన తగిలింది. రాముడి చేత శిక్షింపబడిన మారీచుడు పడిపోతూనే హా లక్ష్మణ హా సీత అని ఆక్రందన చేస్తూ పడిపోయినాడండి. రాముని యొక్క గొంతును అభినయించాడు. ఈ ధ్వని అనుకరణ రావణుని ఆ రామాయణ కాలంలో మరీచుడే ప్రారంభం చేశాడు. ధ్వని అనుకరణ చేశాడు. అనుకరణ చేసి రాముని వలె అరిస్తే పర్ణశాలలో ఉన్న సీతమ్మ తల్లి లక్ష్మణుణ్ణి పిలిచింది. లక్ష్మణ, నీ అన్న సౌవడిగా తోటుండు

అని వినిపించిందే, అది మీ అన్నగారి గొంతేను అన్నదండి. ఈ పక్క నుంచి వినిపించింది, వెళ్ళి రావలసింది. రాముడు ఎంత బాధలో ఉన్నారో ఒక్కసారి సహాయంగా వెళ్ళబోయ్యా లక్ష్మణ అంటే, లక్ష్మణుడు మాట్లాడటం లేదు, కదలడం లేదు. కారణమేమంటే రామునకు ప్రమాదం రాదన్న సంగతి లక్ష్మణునకు తెలుసు. సీతమ్మ ప్రకృతి అయిన కారణం చేత తనకు ప్రియమైన వస్తువునకు ప్రమాదం జరుగుతుందేమో అన్న అనుమానం లోకంలో సహజమైన సంగతి. తను తల్లిదండ్రులకు సంతానమునందు గాని మరి ఎవరికైనా తనకు ప్రేమాస్పదమైన వస్తువు కంటి ఎదుట లేనప్పుడు ఒకవేళ ప్రమాదం జరుగుతుందేమో అనిపిస్తుంది, అది న్యాయం కదా. అందులో సీతమ్మ రామునకు కేవల బహిప్రాణం కదా, అందుచేత రాముడు ఎక్కడో అవస్థ పడుతున్నారు వెళ్ళమంటుంది. ఇన్ను లక్ష్మణుడు అంటాడు, అమ్మా వదినమ్మా నీవలా పొరబడరాదమ్మా,

మా అన్న పిలుపు కాదమ్మా అది. ఎందుకుని అంత గట్టిగా చెబుతున్నానంటే, ఇమ్మాట్కిన్ వీరమౌళి ఏల పలుపు దైన్యపునుడి, మహావీరుడైన మా అన్న దీనుడై రక్షించవలసింది అని అంటారా? సర్వలోకములకు ఆయన రక్ష, ఆయన్ను రక్షించగలిగినది మరొక శక్తి ఉన్నదా? లేదు కదా. అందుచేత రాముడు కాదన్న

అడిగిన ఎంతకు బయలుదేరడం లేదు ఈయన. ఈయన బయలుదేరకపోయేటప్పటికి కోపం వచ్చిందండి సీతమ్మకు. లక్ష్మణ, మరదివని బిడ్డ వంటివాడివని భావించాను, నీవు ఇంత దుర్మార్గం దాచుకు తిరుగుతున్నావా అన్నది. మమ్మల్ని వెంబడించింది కేవలం తల్లిదండ్రులనే అభిప్రాయంతో వచ్చావు, తండ్రి మీద కంటే అన్న పైన ఎక్కువ అభిమానమని నీవు ఊహించాం మేము, కానీ నీకేదో దురుద్దేశం ఉన్నది అన్నదండి. కథమింది వరశ్యామం పద్మపత్ర నిభేక్షణం వరశ్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంశ్రిత్య భర్తారం తామయేయం పృథగ్జనం. ఆ మాత్రం ఆలోచన లేదా లక్ష్మణ? ప్రమాదంలో కూడా రాముని ఎందు ఆమెకెంత అచంచలమైన అభిప్రాయం ఉన్నదో మనం ఆలోచించాలి కదా. ఇందీవరశ్యాముడైన రాముడు, పద్మపత్ర నిభేక్షణుడైన రాముడు, కోమల శ్యామలాకారుడైన రాముడు, జగదనంత కళ్యాణుగణ వైభవుడు రాముడు, అట్టి రాముని ఇల్లాలని మరి ఒక్కరి వైపు చూస్తానా అంది ఆమె. అట్టి రాముణ్ణి చెట్టబట్టిన నేను, లక్ష్మణ నీకు దురుద్దేశ్యం ఉన్నది అనేటప్పటికీ అమ్మా అమ్మా అంత మాట అనకండి అన్నారాయన. తల్లి, తల్లిదండ్రులని వెంబడించి మీ సేవ చేస్తున్నానే, ఇంత మాట అంటావా? నేనిప్పుడే బయలుదేరుతున్నాను అన్నారు. అయితే అధ్యాత్మ రామాయణంలో చెప్పారు అక్కడ ఆయన ఏదో బాణంతో మూడు గీతలు గీశాడని. వాల్మీకి ఆ మాట చెప్పలేదు గీతలు గీసినట్టుగా. లక్ష్మణుడు రాముని యొక్క సవ్వడి వచ్చినటువంటి వైపునకు బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన మరుక్షణంలోనే ఆ పొంతని పొంచి చూస్తున్న రావణాధముడు దుర్మార్గుడు సన్యాసి వేషధారణం చేశాడు. సన్యాసి వేషధారణం చేసి కమండలు జటాధారణము, కమండలు చేతబట్టి కేవల సాత్వికమూర్తి వలె అక్కడికి చేరాడు. చేరి భగవన్నామం చేస్తుంటే ఆ తల్లి చూచింది. అడవుల్లోకి వెళ్ళినా, ఇంకా అంతకంటే కఠినమైన ప్రాంతాలకు వెళ్ళినా, గృహస్థ సంప్రదాయం ఏమంటే వాటిలోకి ఎవరైనా యాచకుడు వస్తే లేదు పో అనడం ఆర్షధర్మం కాదు, భారతీయ ధర్మం కాదు. వెంటనే ఈనాడు అంతో ఇంతో వాకిట్లోనే ఇచ్చి పంపిస్తారు. సన్యాసి గనుక కాషాయం కట్టినవాడు గనక కాషాయ దండమాత్రిన ఎతి పూజ్యోన సంశయేత్ అన్నారు గనుక ఆయన్ని పూజించాలి అనే ఉద్దేశ్యంతో, అయ్యా దయచేయండి కూర్చోండి స్వామి, ఇక్కడ కూర్చోండి, నేను భిక్ష తీసుకుని వస్తాను. నా రాముడు ఇప్పుడే అడవిలోకి వెళ్ళారు, మా మరిది కూడా అటు వెళ్ళాడు, ఇప్పుడే వస్తున్నారు, వారు వచ్చే వరకు కూర్చోండి, మీకు వారితో పాటుగా భోజనం పెడతానన్నది ఆమె. కాదు, మేము వెళ్ళవలసిన పనులున్నాయన్నాడు. అయితే భిక్ష తీసుకుందరు కానీ ఒకసారి దయచేసి కూర్చోండి అందండి ఆమె. ఈతడు అంటాడు కదా, పిలిచేటప్పుడే అతని అభిప్రాయం మనకు తెలుస్తుంది. సుందరీ అని సంబోధించాడు. ఆ సంబోధన ఎప్పుడూ ఇతరుడు పరపురుషుడు పరస్త్రీని సుందరి అని సంబోధించరాదు. సౌందర్యం ఉండవచ్చుగాక, అమ్మా అనే సంబోధించాలి. ఈ సన్యాసి పై

ఈ ఉపచారాల కోసం మేము ఇక్కడికి రాలేదు అన్నాడు. ఏం స్వామి, ఈ ఉపచారములతో పనికి మాకు లేదు. నా సోదరి సుపనాతి నాకు చెప్పింది, అందన్నీ సొమ్మని చెప్పింది. అందుచేత ఆ సౌందర్య ఉపాసన చేయడానికి వచ్చాను. నేనెవరినో తెలుసా అన్నాడు. ఎవరు మీరందామే?

రావణుడేడు లోకములకేడు రావణుడనే జగములో గల ఎల్ల సొగసు కత్తెల ఇంచి ఇంచి కుంపోయి సుఖించువాడ నీకెందుకే ఒట్టి నిర్భాగ్యుడవు భర్త రామచంద్రుణ్ణి నిర్భాగ్యుడు అన్నాడండి ఈ దౌర్భాగ్యుడు రామప్రభువు నిర్భాగ్యుడవుతాడా నీకెందుకే వట్టి నిర్భాగ్యుడవు భర్త రమ్ము నాతో మేటి రాణి వగుజు స్వర్గ పట్టణ వైభవమును మించినట్టి నా లంక పాలింపు నా లంకను పరిపాలించు నీవు నా రాణులందరినీ నీకు దాసీలుగా చేస్తాను నీవు నన్ను అంగీకరిస్తే వేల కొలది రాణులున్నారు వారంతా నీకు దాస్యం చేస్తారు అని ఒడలు తెలియని ప్రేలాపన పేరుతున్నాడు రావణాసురుడు. అమ్మ భయకంపిత అయిపోయింది. వడగాట్పునకు ఒడిలిపోయిన లేతలి లేత తీగవలే ఆ తల్లి కందిపోయింది కమిలిపోయింది విచలిత మనస్కై అయింది. దిక్కు తోచలేదు ఆమెకు. ఇంకా ఏం చేసేది లేక ఒక్కసారి నేను దశాస్యుణ్ణి సుమా అని 10 తలలు చూపించినాడండి ఆమెకు. 10 తలల రూపం చూచేటప్పుడు దుష్ట రావణుడు ఆపెను వాల్మీకి చెప్పారు జగ్రాహ రావణ సీత బుధక్కే రోహిణీమివా. ఆకశమున బుధుడు రోహిణి ఈ సంబంధం చెప్పడం చేత కేవలంగా తల్లి కొడుకుల సంబంధమే అయిందని మహర్షి నోట ఆ మాటే వచ్చింది. 3 భాగముల దగ్గర ఒక చేయి మెడ దగ్గర ఒక చెయ్యి వేసి అలా పైకి తీశాడు అని వాల్మీకి చెప్పాడు. అధ్యాత్మ రామాయణంలో ఆ మాట అనలేదు. ఆ తల్లిని స్పృశించిన వాడు భగ్గున మండుతాడు గనుక భూమితో సహా పెళ్ళగించి ఆ భూభాగాన్ని చేత్తో గుచ్చుకుని బయలుదేరాడు అని. రామలక్ష్మణుడు ఇరువులు లేని సమయంలో భీరువై ఆమెను తీసుకొని బయలుదేరాడండి. ఆకాశాన్ని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే తల్లి కొంతవడికి మెలకువ కలిగింది. కలిగేటప్పటికీ ఆకాశ వీధిలో విడుతున్న తన స్థితిని గమనించింది. ఎవ్వరూ కనిపించలేదు. దిక్కు తోచలేదు ఆ తల్లికి.

ఒకటే కాదు, హరుదిల్లు విరచనయం మహాజగది వీర రాఘవునకు పెండ్లాములై. కడకు నేనొక దుష్ట రాక్షసుని చేత ఒంటి గాజుకి తలది తిడులుతుంటిని వేల్పురారా పతికి నవ.

నా వార్త అందరూ చెప్పండి. ఓ దేవతలారా, మీరు వింటున్నారు కదా, మానవులకు వినపడకపోవచ్చు, విన్నా మాకు సహాయం చెయ్యలేని స్థితిలో వారు బలహీనులు కదా, దేవతలు కదా మీరు వింటున్నారు కదా అన్నదండి జగదంబ. ఆ తల్లిని బలాత్కరించి లాక్కుపోతున్నాడు దుష్ట రాక్షసుడు 10 తలలతో. అలా ఆకసాన వెళ్ళిపోతూ నేను దశరథుని కోడల్ని, దశరథ క్షోణీషునకు పెద్ద కోడలనై అనే మాట అక్కడి పర్వతాకారంగా ఉన్న ఒక పెద్ద పక్షికి వినిపించింది. అతడు జటాయువు, మహాభాగ్యశాలి, రామప్రభువు యొక్క దివ్యానుగ్రహం పొందదగినవాడు ఆయన. ఆ జటాయువు విన్నాడు రావణుడు అమ్మను తీసుకువెడుతున్నటువంటి మార్గానికి మధ్యలో ఎగిరి ఎదురు వెళ్ళాడు. చుంచుకొమల చేత రెక్కి కొనగోళ్లతో అతన్ని రక్తసిక్తం చేశాడు. రావణుడంతటి మహాబలశాలిని నిలువరించాడండి జటాయువు. సామాన్యుడు కాదు, ఇప్పటివాడు కాదు జటాయువు, దశరథునకు సమకాలికుడు. దశరథునకు 60,000 సంవత్సరముల తరువాత కదా సంతానం. ఆ దశరథుని వివాహం జరిపించాడు ఈయన. కౌశల్యతోటి దశరథునకు వివాహం జరగకుండా చెయ్యడానికి ఈ రావణుడు ప్రయత్నించాడు. వీడు అప్పటివాడే. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి జటాయువు దశరథ కౌశల్య దశరథుల వివాహం జరిపించాడు. అందుకని దశరథులకు స్నేహితుడు అతడు. వెంటనే వెళ్ళి అంటాడు రావణ, దుర్మార్గుడా, సర్పమాసి విషంబద్ధ్వా వత్రాంతే నవబుద్ధ్య చేరి. కొంగున విషం కట్టుకుంటారా ఎవరైనా? మా అమ్మను తీసుకెడుతున్నావే. శునకం మంత్రపూతం తం పురాణాశం ఇవాధ్వరే. అధ్వర పురోడాశాన్ని ఒక శునకం ఎత్తుకుపోతున్నట్టుందిరా మా అమ్మను ఎత్తుకుపోతుంటే. కుక్క పురోడాశం ముట్టుకోకూడదు. మన ఇంట్లో వంటకాలే కుక్క ముట్టుకుంటే మనమే భుజించం కదా. యజ్ఞపాయసం పురోడాశం అంటే యజ్ఞపాయసాన్ని కుక్క తీసుకెడుతున్నట్టుగా మా అమ్మ సీతమ్మను నీవు తీసుకెడుతున్నావా? ఇదిగో ఇప్పుడే అంతం చేస్తానని ప్రళయ భయంకరంగా నిలువరించాడండి. చంద్రహాసం తీసి రెక్కలు తెగవేశాడు ఇతడు. రెక్కలు తెగినటువంటి ఆ జటాయు పక్షి అక్కడనే భూమి పైన పడిపోయింది. రెక్కలు తెగిన పక్షి ఏమీ పనిచేయలేదు కదా, రెక్క బలం లేకపోతే ఏమీ చెయ్యలేదు పక్షి. అందుచేత రెక్కలు తెగి అక్కడ పడిపోయింది. వెంటనే రావణుడు లంక వైపుకు వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో ఋష్యమూక పర్వతం చూచింది అమ్మ. ఆ

శముక పర్వతం మీద కోతులు ఐదు కూర్చునున్నాయి. వాటిని చూచింది ఎందుకైనా, ఒక్కవేళ నా నాథుడు నన్ను వెతుక్కుంటూ వస్తే వీరెవరైనా చెబుతారు కదా అని. వెడుతూ వెడుతూనే తన ఆభరణాలన్నీ తీసి బయట చెరగులో కట్టి ఆ బయట చెరగు చించి ఆ ఆభరణాల మూటను ఋష్యమూక పర్వతం మీద పడేట్టుగా వేసిందండి. ఆ మూట చూచారు కింద ఉన్న కోతులు. ఎవరు వాళ్ళు? సుగ్రీవుడు, అతని సచివులు నలుగురు. వీళ్ళ ఐదుగురు ఉన్నారు. ఆ మూట చూచారు. హనుమంతుడికి ఇచ్చిన ఆయన దాయవయ్యా, ఇది ఎవరో తీసుకెడుతున్నారు ఆమెను బలాత్కారంగా. ఆమె ఎవరో అతడెవరో మనకు తెలియదు అన్నాడు సుగ్రీవుడు. అలా దాచిపెట్టాడు హనుమన్నా. ఈ లోపల ఏం జరిగింది? మారీచుడు పడిపోయిన తరువాత పడిపోయేటప్పుడు రాక్షసులకు స్వస్వరూపం వస్తుంది. వాళ్ళు కామరూప ధారణ చేసి ఏ రూపంలో ఉన్నా శిక్షింపబడి చనిపోబోయే ముందు స్వస్వరూపం వస్తుంది. మారీచుడుగా గమనించారు రామచంద్రమూర్తి. అవురవురా, ఎంత పని జరిగింది! ఈ మారీచుడు ఇలా మోసం చేశాడని వెనుతిరిగి వస్తున్నారండి. ఇంటిది పర్ణశాల దగ్గర ఏం జరిగిందో అనుకుంటున్నారు. ఉంటే ఇంత లోపల లక్ష్మణుడు ఎదురు వస్తున్నాడు. పంపింది కదా, కష్టపు మాటలాడి పంపింది కదా లక్ష్మణుణ్ణి. కథమింది వరశ్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంసృత్య భర్తారం కామయేయం. ఈ మాట విదలేక లక్ష్మణుడు బయలుదేరి వస్తున్నాడు. రామచంద్రమూర్తి పలుకరించారు, లక్ష్మణ ఏమి ఇలా వస్తున్నావు? ఏమిరా, నేను చెప్పి చెప్పి మరీ వచ్చాను కదా మీ వదినకు సహాయంగా ఉండమన్నానే. వదినను ఒక్కతెను వదిలి ఇలా వచ్చావా అన్నారు. అన్నా, అనరాని మాటలు పడలేక ఇలా వచ్చాను అన్నాడు. వదినడు వదిలి వచ్చే అభిప్రాయం నాకు లేదు. నీ నుండి మాట వినిపించింది, హా లక్ష్మణ, హా సీత అన్న

ఇప్పుడే సంశయింపవలసిన హా లక్ష్మణాయంసు మామక బాణం ఈరుగుతు ఎల్గిడిన అమ్మాయా కురంగం మాయాలి మాయలేడి చనిపోతూ ఆ లక్ష్మణ ఆ సీత అన్నది ఎందుకు ఇలా అన్నదా అనుకున్నాను. ఇప్పుడు కలిగింది నాకు అనుమానం నిజమైంది. లక్ష్మణ విడదాం పదం అన్నారు. రామలక్ష్మణుడు ఇరువురు కలిసి పర్ణశాలకు వెళ్ళారు. పర్ణశాలలో సీత లేదు. ఇక్కడ నగల మూట పడవేసిన తరువాత సరాసరి లంకకు చేర్చాడు జానకిని లంకాధిపతి రావణుడు. అక్కడ అశోకవనం. ఆ అశోకవనంలో శింషిపా వృక్షం. ఆ శింషిపా వృక్షపు నీడన ఓ పెద్ద సౌధం ఉన్నది. ఆ సౌధంలో అట్టి పెడదామనుకుని వీడి అభిప్రాయం. సకల సౌకర్యాలు కలిగజేసిన సౌధానికే తీసుకెళ్ళాడు. కానీ అమ్మ సీతమ్మ, రామరహితనైన నేను సౌధోపరి భాగాల్లో ఉండను సుమా అంటూ ఆ అశోకవనిలో ఉన్నటువంటి శింషిపా వృక్షపు నీడనే కూర్చున్నది నిరాహారి. అదే వస్త్రంతో, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా ఆ తల్లి అక్కడ కూర్చున్నదండి ఆ అశోకవనంలో. ఆ వనం పేరు అశోకం. అక్కడ కూర్చున్న సీతకు శోకం. మహాశోక నిమగ్నయైన ఆ తల్లి అలా కూర్చుని ఉన్నది. రామలక్ష్మణులు ఇరువురు కూడా శూన్యమైన పర్ణశాల దర్శనం చేశారు. ఎంత ఘోరం జరిగిందిరా. ఇక వెడదాం. జానకిని వెతుకుదామని ఇద్దరూ బయలుదేరారండి. రామలక్ష్మణులు ఇరువురు కూడా సీతాన్వేషణార్థమై బయలుదేరి అందరినీ అడుగుతున్నారు. భో భో వృక్షాః బహు కుసుమయుతాః వాయునాం పూర్ణమాదాః రామోహం.

ಆತ್ಮ ದಶರಥನಯ ರಾಮ ವ್ಯಾಕುಲಾತ್ಮ ದಶರಥನಯ ನೀನು ವ್ಯಾಕುಲ ಪಡುತ್ತಾನು ತರುಳಾರ ಗಿರುಳಾರ ವನಚರಮುಲಾರ ತರುಣಿ ಜಾನಕಿ ನೆತ್ತೈನ ಕನ್ನಾರ అని వెతుకుతూ సీతాన్వేషణ చేశాడు రాఘవుడు. అతడు అన్వేషించవలన అంతయు తెలిసిన వాడే అయినా లోకానికి భగవంతుడైన రాముడు తాను భగవంతుణ్ణని చెప్పుకోకుండా మానుష లీల చూపించారు. ఆ స్వామికి నీరాజనం

మీరింత వరకు సీతాపహరణం బుర్రా శివరామకృష్ణ శర్మ భాగవతారు గారిచే హరికథాగానం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ప్రసార వివరాలుంటారు. ఆకాశవాణి రేపు ప్రసారం చేసే కార్యక్రమంలోనే కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు. డాక్టర్ పి రాధాకృష్ణం సమర్పించు సుభాషితం 6:30. 6:35 రైతు సంవత్సరంలో మేకల పెంపకం ప్రాముఖ్యత. 7:15 ఆరోగ్య కార్యక్రమంలో అండాల నిల్వ సౌలభ్యం వివరాలు, అనంతరం చిత్రగీతాలు. 7:45 క్రీడాలోకం కార్యక్రమంలో డిస్కస్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన శ్రీ ఎస్కే రియాస్ పాషా గారితో పరిచయం. 8:30 ఉద్యోగమని విద్యా ఉద్యోగ సంవత్సరం. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట. రేపుదేం 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం చిత్రగీతాలు. 2:00 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సీతారవాదనం. 12:40 కార్మికుల కార్యక్రమంలో వేసవిలో ఆరోగ్యం జాగ్రత్తల గురించి సింగరేణి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుజాత గారితో పరిచయం. 1:20 తిరిగి 4:00 6:35 రాత్రి 9:30 చిత్రగీతాలు. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429508, మరొక ఫోన్ నెంబర్ 2950399. 5:30 జానపద గేయాలు. సాయంత్రం 3:00 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో నాణ్యమైన విత్తన ఎంపిక, విత్తనోత్పత్తి మెలకువలు, ఇంకా ముదురు మామిడి తోటల పునరుద్ధరణ. 8:00 కిన్నెర లహరి, 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 ఆపాద మధుర గీతాల కార్యక్రమం మధురిమ. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:02 దాటి 30 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపుదేం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.